శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ తేదీ ఈరోజు బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 7 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి సుధ.
1: మన సమాజంలో మనతో పాటుగా పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇంకా అనేక రకాల జీవాలు ఎన్ని జీవిస్తున్నప్పటికీ మానవులమైన మనమే మన తెలివితేటలతో కానివ్వండి, ఒక్కొక్క సమయంలో భుజబలంతో కానివ్వండి, వాటినన్నింటినీ మన అధీనంలోకి తెచ్చుకొని మన పెత్తనాన్నే కొనసాగించుకుంటున్నాం. ఇది మన ప్రపంచం అనిపించుకుంటున్నాం. ఎవరెన్ని మాటలు చెప్పినా మనం మేధావులమే, మహనీయులమే, జీవకోటి సర్వములో శ్రేష్ఠతములం మనమే, సందేహమే ఏమీ లేదు. ఈ మాటలను విని మనం అహంకరించవలసిన అవసరమేమీ లేదు. ఎందుకంటే ఈ పొగడ్త వెనుక ఒక బలమైన, బరువైన బాధ్యత మన మీద ఉన్నది. అదేమిటి అంటే, ఇది మన సమాజం కనుక మనం సక్రమ మార్గంలో నడిచామా ఈ సమాజం ఆనంద నిలయం అవుతుంది. మనం నీతి తప్పి ప్రవర్తించామా నరక కోపం అవుతుంది. అట్లా అయితే ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది మనుష్యులున్నారో అన్ని కోట్ల మనస్తత్వాలు ఉన్నాయి కదా. మంచివాళ్లు, చెడ్డవాళ్లు, శాంతమూర్తులు, రౌద్రమూర్తులు, పరోపకార పరాయణులు, స్వార్థపరులు, ఇన్ని రకాల వాళ్లున్నారు కదా. వీళ్ళనందరినీ, అందరినీ అవసరం లేదు, వీళ్లలో రెండవ రకం వాళ్లని మనం బాగు చేయగలమా అని ప్రశ్న. సమాధానంగా ఇది వినండి. ఒక తండ్రి ఉన్నాడు. ఆయన తన కుమారుణ్ణి పిలిచి, ఒరే వరల్డ్ మ్యాప్, ప్రపంచ పటం తీసుకుని రారా అన్నాడు. వాడు ఒక అరటావు సైజులో ఉన్న కాగితం మ్యాపుని తీసుకుని వచ్చాడు. తండ్రి, దానిని రెండు ముక్కలుగా చించరా అన్నాడు. కొడుకు చించాడు. మళ్లీ చించరా అన్నాడు తండ్రి. మళ్లీ చించాడు కొడుకు. నాలుగు ముక్కలైంది అది. మళ్లీ మళ్లీ చించమన్నాడు తండ్రి. మళ్లీ మళ్లీ చించాడు కొడుకు. చిన్న చిన్న ముక్కలైపోయింది ఆ కాగితం. అప్పుడు తండ్రి, ఒరే నేనట్లా బజారుకు వెళ్లి వస్తాను, వచ్చేసరికి ఈ మ్యాప్ని వెనకటిలాగా ఉండేట్లుగా సరిగా అతికించి ఉంచరా అన్నాడు. చాలా కష్టమైన, దాదాపు అసాధ్యమైన పని అనిపిస్తున్నది కదా మనకు. తండ్రి ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకోబోతున్నాడు. అంతే, నానా మ్యాప్ని తయారు చేశాన్నానా అన్నాడు కొడుకు. తండ్రి ఆశ్చర్యపోయి, ఈ కొద్దిసేపట్లోనే ఎట్లా చేశావురా అని అడిగాడు. ఏమీ లేదు నానా, ఈ మ్యాప్ వెనక ఒక మనిషి బొమ్మ ఉన్నది, దానిని ఆర్డర్లో పెట్టాను, మ్యాప్ ఆర్డర్లోకి వచ్చింది అన్నాడు కొడుకు హుషారుగా. ఈ విషయానికి సారాంశం ఏమిటి అంటే, మనిషిని ఆర్డర్లో పెట్టండి, ప్రపంచం దానంతట అదే ఆర్డర్లోకి వస్తుంది. ఇప్పుడు ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమండి, మనం మన అధీనంలోనే ఉంటాం గనుక ఏదో ఒక విధంగా ప్రయత్నించి మనం బాగుపడటం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ అవతల వ్యక్తిని ఆర్డర్లో పెట్టడం మన వల్ల అవుతుందా? వాడు మన మాట వింటాడా? మన దారిలోకి

0: చేస్తాడా? అది ప్రశ్న. బాబు, మనమెవరినీ బాగు చేయనవసరం లేదు. ప్రతి ఒక్కడూ తనను తాను సంస్కరించుకుంటే చాలును. తన మటుకు తాను సక్రమంగా ఉంటే చాలును. ప్రపంచంలోని అందరూ బాగుపడినట్లే కదా. మనిషి బాగుపడ్డాడు, ప్రపంచమంతా బాగుపడ్డది. ఒక క్షణం ఆగండి. త్రికరణ శుద్ధి అన్నారు కదా పెద్దలు, మనసు, మాట, పని, ఈ మూడు త్రికరణాలు. వీటిలో శుద్ధి ఉండటమే త్రికరణ శుద్ధి. ఒక పనిని గురించి ఆలోచించటం మనస్సు, ఆలోచించిన దానిని తప్పకుండా చేస్తాను అని చెప్పటం మాట, ఆ చెప్పిన దానిని చక్కగా చేయటం పని. ఇదే త్రికరణ శుద్ధి. మన సమాజం ఆనంద నిలయం కావాలని ఇంతకు ముందుగానే సంకల్పించుకున్నాం. ఒక పని అయిపోయింది, ఏ విధంగా చేస్తే ఆనంద నిలయం అవుతుందో ఇప్పుడే ముచ్చటించుకున్నాం. అమ్మయ్యా, రెండవ పని కూడా పూర్తి అయింది. ఇక మిగిలింది ముచ్చటగా మూడవది, ముఖ్యమైనది ఆచరణలో పెట్టడం. ఇక ఆలస్యం ఎందుకు? ఈ క్షణం నుండే మనం ఆర్డర్లో ఉండటం ప్రారంభిద్దాం. మన ప్రపంచాన్ని ఆర్డర్లోనికి తెచ్చుకుందాం. స్వస్తి ప్రజాభ్యః.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

0: పొలం పనులు.
1: జీవన ఎరువులు అంటే ఏంటి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని వాడేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా జీవన ఎరువులు అంటే భూమిలో నానాటికి సూక్ష్మజీవులు తగ్గుముఖం పడుతున్నటువంటి కారణంగా మొక్కలకు పౌష్టిక పదార్థాలను, పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయాన్నే జీవన ఎరువులు అంటాము. ఈ జీవన ఎరువులను వాడటం వల్ల రైతులకు అనేక రకాల ప్రయోజనాలున్నాయి. అవేంటంటే వాతావరణ కాలుష్యాన్ని అరికట్టుకోవచ్చు, వాతావరణంలోనూ నేలల్లోనూ మొక్కలు తమంతటా తాము ఉపయోగించుకోలేని పోషకాలను మొక్కలకు అందుబాటులోకి ఇవి తీసుకొస్తాయి. హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగాను ఇంకా ఆరోగ్యకరంగాను ఉంటుంది. నేల నుండి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టుకోవచ్చు. నేల భౌతిక లక్షణాలు బాగుపడతాయి, అంతేకాకుండా భూసారం కూడా అభివృద్ధి చెందుతుంది. సాధారణ దిగుబడులు 10 నుండి 20% వరకు పెరుగుతాయి. దీంతోపాటు 20 నుండి 25% రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక జీవన ఎరువుల్లో నత్రజనిని అందించే జీవన ఎరువులు, భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. నత్రజనిని అందించే జీవన ఎరువులు కనుక మనం చూసుకున్నట్లయితే రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, అజిటోబాక్టర్, ఇంకా ఫ్రాంకియా. రైజోబియం అనేది పప్పుజాతి పంటలకు నత్రజనిని అందించే జీవన ఎరువు. దీనిని ఉపయోగించడం వల్ల మొక్కల వేళ్లపై లేత గులాబీ రంగు కలిగిన బుడిపలు ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న బుడిపెల్లో ఉన్న రైజోబియం గాలిలో నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. కొత్తగా పప్పుజాతి లేదా లెగ్యూమ్ జాతి పంటలు సాగు చేసేటప్పుడు, ఇంకా పంట మార్పిడి పద్ధతిలో లెగ్యూమ్ జాతి పంటకు ముందు ఏ ఇతర జాతి పంటలను సాగు చేసి ఉన్నట్లయితే రైజోబియాన్ని వాడుకోవాలి. ద్రవ రూపంలో 10 మిల్లీలీటర్లు లేదంటే పొడి రూపంలో అయితే 20 గ్రాములు కిలో విత్తనానికి కలిపి వాడుకోవచ్చు. విత్తనాలను నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. ఇక అజిటోబాక్టర్ అనేది పప్పుజాతి పంటలకు మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజనిని అందించే జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా మొక్కలకు కావలసిన హార్మోన్లు, విటమిన్లను ఇది అందిస్తుంది.

ముఖ్యంగా సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎకరానికి 2 కిలోలు లేదంటే ద్రవ రూపంలో 500 మిల్లీలీటర్లు అజిటోబాక్టర్ను 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి పంట వేసే ముందు చల్లుకోవాలి. అజోస్పైరిల్లం అనే బ్యాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేర్లలోకి చొరబడి కూడా జీవిస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉంటుంది. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, అరటి, పొద్దుతిరుగుడు ఇట్లాంటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఎకరానికి 2 కిలోలు లేదంటే అజోస్పైరిల్లం 500 మిల్లీలీటర్లను 80 నుండి 100 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి వెదజల్లుకోవాలి. అజోల్లా అనే జీవన ఎరువు ఒక్క నత్రజనిని మాత్రమే కాకుండా సేంద్రీయ కర్బనం, పొటాషియాన్ని వరి పైరుకు అందిస్తుంది. ఇది భూమి భౌతిక గుణాలను, భూసారాన్ని పెంపొందిస్తుంది. అవకాశం ఉన్నటువంటి రైతులు దీన్ని పచ్చిరొట్ట ఎరువుగా ఎకరానికి 100 నుండి 150 కిలోల అజొల్లాను దమ్ము చేసిన పొలంలో ముందుగా 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి పలుచగా నీరందించి 2 నుంచి 3 వారాల పాటు పెంచి ఆఖరి దమ్ములు కలిగిదున్నట్లయితే దీని ఉపయోగం మరింత బాగా ఉంటుంది. వరి నాటిన తర్వాత కూడా సుమారు 50 కిలోల అజొల్లాను ఒక ఎకరాలో వెదజల్లి 15 నుండి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తీసేస్తే ఇది 3-4 రోజుల్లో కుళ్ళిపోయి నత్రజని ఇంకా ఇతర పోషకాలను మొక్కలకు అందిస్తుంది. ఇక భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు కనుక మనం చూసుకున్నట్లయితే వీటిల్లో ఫాస్ఫో బ్యాక్టీరియా, ఫాస్ఫో ఫంగై, ఫాస్ఫేట్ మొబలైజింగ్ మైకోరైజా, దీన్ని విఏఎం అంటారు, ఇది అందుబాటులో ఉన్నాయి. ఫాస్ఫో బ్యాక్టీరియా అనే జీవన ఎరువు భూమిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మారుస్తుంది. దీన్ని అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయడం కోసం సేంద్రీయ కర్బనం అవసరమవుతుంది. ఇది మొక్కకు భాస్వరం లభ్యపరచడమే కాకుండా మొక్కలకు కావాల్సిన హార్మోన్లను కూడా సరఫరా చేస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎకరానికి 2 కిలోలు లేదా 500 మిల్లీలీటర్ల ఫాస్ఫో బ్యాక్టీరియాను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో కానీ మొక్క నాటినప్పుడు కానీ సాళ్లలో పడేటట్లు వేసుకోవాలి. వరిలో నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. నాట్లు వేసిన 2 రోజుల్లోపు కలుపు మందు వాడినట్లయితే ఈ జీవన ఎరువును కలుపు మందు వాడిన 1 వారం రోజుల తర్వాత వేసుకోవాలి. ఇక ఇంకొకటి ఫాస్ఫేట్ మొబలైజింగ్ మైకోరైజా విఏఎం. ఇది శిలీంధ్రపు జాతికి చెందిన జీవన ఎరువు. మొక్క వేళ్లు చొరబడలేని భూమి అడుగు పొరల్లోకి చొచ్చుకుని పోయి భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింకు, కాపరు, సల్ఫరు, మాంగనీసు, ఇనుము ఇట్లాంటి వాటిని నీటితో సహా అందిస్తుంది. మైకోరైజా వాడిన మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడం, రోగ నిరోధక శక్తి పెరగడం మనం గమనించవచ్చు. ఎకరానికి 5 కిలోల జీవన ఎరువును తప్పనిసరిగా మొక్క లేదంటే విత్తనం కింద మాత్రమే పడేటట్లు వేసుకోవాలి. ఇంకొకటి పొటాషియం మొబలైజర్స్. ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియాన్ని అందుబాటులోకి తెస్తాయి. నూనె పంటల్లో దీని ప్రభావం బాగా కనపడుతుంది. ఎకరానికి 2 కిలోలు లేదా 500 మిల్లీలీటర్లు 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి వెదజల్లుకోవాలి. జింక్ సాల్యుబిలైజర్స్ అనేవి వరి, మొక్కజొన్న ఇట్లాంటి పంటల మీద కొంతవరకు ప్రభావం చూపిస్తాయి. మొక్క పెరుగుదలను అభివృద్ధిపరిచే జీవన ఎరువుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే జీవన ఎరువు ప్యాకెట్ లేదా డబ్బాను ఎండ వేడి తగలని నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదై ఉండాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ లేదా డబ్బా మీద ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించుకోవాలి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు తప్పనిసరిగా 24 నుండి 48 గంటల వ్యవధి ఉండాలి. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులను వాడుకోకూడదు. సమర్థవంతంగా పనిచేయటం కోసం నాణ్యత గల సేంద్రీయ ఎరువుతో కలిపి వాడుకోవాలి. సేంద్రీయ ఎరువును జీవన ఎరువుతో కలిపిన వెంటనే పంటకు వాడుకోవచ్చు. ఇక జీవ శిలీంధ్ర నాశనులు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే బయోఫంగిసైడ్స్ అంటారు, వీటిని మనం చూసుకున్నట్లయితే ఇవి జీవం ఉన్నటువంటి శిలీంధ్రము బ్యాక్టీరియా. ఇవి విత్తనం ద్వారా లేదా నేల ద్వారా పంటకు తెగుళ్లను కలగచేసే శిలీంధ్రము ఇంకా బ్యాక్టీరియాను నివారిస్తాయి. ఇందులో ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ముఖ్యమైనవి. ట్రైకోడెర్మా విరిడి అనేది భూజాతి చెందిన శిలీంధ్రము. ఇది నేల, విత్తనం ద్వారా వ్యాప్తి చెందే వేరుకుళ్ళు, మాగుడు తెగులు, ఎండుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది. 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. 1 కిలో ట్రైకోడెర్మా విరిడి పొడి మందును 100 లీటర్ల నీటిలో కలిపి పంట మీద పిచికారీ చేసుకోవచ్చు. అలాగే 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి నీడ ప్రదేశంలో ఉంచి గోనె పట్టాలు కప్పి రోజు నీళ్లు జిలకరి

0: చేస్తూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే 15 నుండి 20 రోజుల్లో ట్రైకోడర్మా విరోధి శిలీంద్రం వృద్ధి చెంది బూజులాగా ఏర్పడుతుంది. దీనిని పొలంలో పంట వేసే సమయంలో వేసినట్లయితే ఈ శిలీంద్రం పొలమంతా వ్యాపించి పంటకు హాని చేసే శిలీంద్రాన్ని నాశనం చేస్తుంది. నేలలో శిలీంద్ర పదార్థం ఉన్నప్పుడు ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక ఇంకొకటి సోడోమోనాస్ ఫ్లోరసెన్స్. ఇది బ్యాక్టీరియాతో కూడినటువంటిది. దీనిలో ఉన్న శక్తివంతమైన బ్యాక్టీరియా వేరు నుండి కానీ ఆకుల నుండి కానీ మొక్కల కణ వ్యవస్థ ద్వారా మొక్కలోకి ప్రవేశించి మొక్కలోని అన్ని భాగాలకు వ్యాపించి తెగులను సమర్థవంతంగా అరికడుతుంది. వరి పంట మీద వచ్చే అగ్గి తెగులు, పొడ తెగులు, ఎండు తెగులు, ఇంకా ప్రత్తి, మిరప, పసుపు, అరటి, మినుము, పెసర, వేరుశనగ, కంది పంటల్లో వచ్చే ఎండు తెగులు, కుళ్ళు తెగుళ్లను కూడా అరికడుతుంది.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పండువారిపేటలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అలాగే మాచవరం జయంతి నగర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం బుడుంగపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో సవర కళాకారుల కేంద్రం పనులు ప్రారంభించామని చెప్పారు. మదనపల్లి, అనంతపురం, పెడన ప్రాంతాల్లో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా కళాకారుల వివరాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర హస్తకళలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థల ఆధ్వర్యంలో నిన్న ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన 135కు పైగా సంస్థలు పాల్గొన్న ఈ మేళాలో 1126 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. రక్షణ, అంతరిక్ష, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులతో శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి తెలియజేస్తూ,
3: చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 2వ మెగా జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అనేక కంపెనీలకి ఆటోమొబైల్ రంగంలో ఇవాళ ప్రపంచ కంపెనీలు ఎంఎల్సీ గా మనం ఏదైతే అంటున్నాం మల్టీనేషనల్ కంపెనీస్ గా వాళ్ళందరూ కూడా ధర్మవరానికి వచ్చారు. మన అర్హతకి అనుగుణంగా మనం ఏం చదువుకున్నామో దానికి అనుగుణంగా ఆ ఉద్యోగ ఆ కంపెనీని సంప్రదించడం, వారు పెట్టే దీంట్లో ఇంటర్వ్యూలో మన నైపుణ్యాన్ని ప్రదర్శించడం, తద్వారా ఉద్యోగాన్ని సంపాదించి మన కాళ్ల మీద మనం నిలబడడం, మన మీద ఎంతో నమ్మకంతో మనల్ని చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టే విధంగా ఉండడం, ఈ ఉద్యోగం మనకి ఏదో ఒకటి నేర్పిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
2: తెలంగాణ బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 ప్రచార పత్రికను మంత్రి నిన్న

0: ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షార్ట్ ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సాంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిపాయలను 32 రూపాయలకే రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కందిపప్పు, పామాయిల్ను బహిరంగ మార్కెట్ కంటే 30% తక్కువ ధరకే అందిస్తామని తెలిపారు. ఖరీఫ్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: మన ప్రజలందరికీ కేవలం 32 రూపాయలకే కిలో ఉల్లిపాయ అందించే విధంగా ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతున్నాం. పామ్ ఆయిల్ విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కువగా ఇది ఇంపోర్ట్ చేసే కమాడిటీ కాబట్టి నెగోసియేషన్ జాతీయ స్థాయిలో జరిగితే ఖచ్చితంగా మెరుగైన ధర వస్తుంది. రాబోయే ఖరీఫ్ మాసానికి ఏ విధంగా సిద్దం అవ్వాలో, సుమారు 37 నుంచి 38 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాలుగా మా కార్పొరేషన్ నుంచి మేము సిద్దమవుతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహారాష్టలోని ముంబైలో మురుగునీటి సాంకేతికత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన IFAT ఇండియా 2026 జాతీయ సదస్సు ఈరోజు నుంచి జరగనుంది. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈరోజు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పరివర్తన, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణ సేవలపై రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన సదస్సులో వివరించనున్నారు. అలాగే సుస్థిర పారిశుద్ధ్య సేవల కోసం పురపాలక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, పెట్టుబడులు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై జరిగే చర్చలో సురేష్ కుమార్ పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సహకారం అందిస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: అందరికీ నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలి అనేటువంటి ఆలోచనతో, సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కనీస రాజధాని లేనటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం.
0: తెలంగాణలో భారీ స్థాయిలో నాణ్యమైన వరి ఉత్పత్తితో పాటు పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పీటూ లారెల్ జూనియర్తో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను పెంచే అవకాశాలపై ఇరువురు చర్చించారు. స్వాతంత్ర సమరయోధులు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించిన ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పలు రచనలు చేశారు. తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలుగు భాషే మన అస్తిత్వమని చాటిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13వ తేదీన తుదిశ్వాస విడిచారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంధన ప్రణాళికను సిద్దం చేశామని,

0: ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. విజయవాడలో విద్యుత్ సౌదలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు 1600 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచక రచ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య భారతస్య యూపీఐ ఇత్యస్య వైశ్విక విస్తారాయ ఆహ్వానం కృతవాన్. సహ విత్తీయ ప్రౌద్యోగికీ క్షేత్రం ఆహూతవాన్ యత్ తత్ భారతస్య స్వదేశీయేన ఉపభోక్తృదేయ జాలేన యూపీఐ ఇత్యనేన సహ అధికానాం దేశానాం దేయ ప్రణాళీ సంయోజయే తథా భారతీయ ప్రవాసీ జనానాం ధన ప్రేషణ వ్యయస్య న్యూనీకరణే సాహాయ్యం కుర్యాత్. ప్రధానమంత్రి ఏతద్ హ్యః ముంబై నగరి గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య సప్తమ సంస్కరణం సంబోధయన్ ఉక్తవాన్. ప్రధానమంత్రి యూపీఐ ఇత్యేతత్ విత్తీయ ప్రౌద్యోగికీ క్షేత్రస్య విజేతారం ఇతి వర్ణయన్ ఉక్తవాన్ యత్ గతే మాసే యూపీఐ మాధ్యమేన 400+ కోట్యధికాః ధన వినిమయాః అభిలేఖితాః. సహ సబలం ప్రతిపాదితవాన్ యత్ ధన వినిమయ వ్యయస్య న్యూనీకరణాయ విత్తీయ ప్రౌద్యోగికీ ప్రణాళీషు వైశ్విక సహకారః నూతనం లక్ష్యం భవితవ్యం.
2: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కీ చర్చా కీ థీ లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కీ చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ భారతేన నవోన్మేషం సర్వ సమావేశితాన్ చ కేంద్రే నిధాయ విత్తీయ ప్రౌద్యోగిక్యాః యాత్ర నూతనాని శిఖరాణి ప్రతి నీతా అస్తి. అసౌ ఉక్తవాన్ యత్ ఎజెంటిక్ ఏఐ టోకనైజేషన్ క్వాంటమ్ చేత్యాదయః ప్రవిధయః విత్తీయ క్షేత్రే నవీన సంభావనానాం ద్వారాణి ఉద్ఘాటయంతి. చతుర్దివసీయం ఐషమః గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యేతత్ అద్యారభ్య సితంబర్ మాసస్య ఏకాదశ దినాంక పర్యంతం ముంబై నగరే ఆయోజితః అస్తి. ధ్యాతవ్యమిదం యత్ ఫెస్ట్ ఇదం హ్యః ఏవ ఆరబ్ధమాసీత్. రక్షామంత్రి రాజనాథ్ సింహః అద్య ఉక్తవాన్ యత్ సంకటకాలే భారతం సర్వదా దృఢతయా శ్రీలంకాయాః పక్షే స్థాస్యతి. సః ఉక్తవాన్ యత్ భారత శ్రీలంకా దేశయోః సంబంధాః సమాన ఇతిహాస సంస్కృతి ఆస్థాసు ఆధారితాః సంతి. భారతీయ ప్రవాసీ సముదాయేన సహ సంవాదావసరే సహ ఏతత్ ఉక్తవాన్. అసౌ ఏతదపి కథితవాన్ యత్ ఉభయోః దేశయోః మధ్యే ఘనిష్ఠాః సాంస్కృతికాః రిక్త సంబద్ధాశ్చ సంబంధాః సంతి యేన ద్విపక్షీయ సంబంధానాం వికాసాయ సుదృఢాధారః ప్రదత్తః అస్తి. శ్రీ సింహః కొలంబో నగరం ప్రాప్తవాన్. ధ్యాతవ్యమిదం యత్ తత్ర అసౌ శ్రీలంకాయాః శీర్ష నేతృత్వేన సహ వార్తాం కరిష్యతి. భారతస్య పూర్వ ముఖ్య న్యాయాధీశ న్యాయమూర్తి దీపక మిశ్ర కటకనగరే సరళా సాహిత్య సాంసదా కళింగరత్న పురస్కారేణ సమ్మానిత అస్తి. పురస్కారే దేవీ సరస్వత్యా రజత ప్రతిమా ప్రశస్తి పత్రం చ సమ్మిళితే స్తః. అవసరేస్మిన్ భాషమాణా

0: न्यायमूर्तिः मिश्रः उक्तवान् यत् मनुष्यः जीवने कियत् दूरमपि गच्छेत् तथापि जन्मभूमेः मृत्तिका तस्य स्मृतिं परिचयं सांस्कृतिक परम्पराञ्च निरन्तरं निर्माति। संविधानस्य उल्लेखं कुर्वन् न्यायमूर्तिः मिश्रः प्रस्तावनायां वर्णितं बन्धुत्वम् एकं जीवन्तनैतिक सम्बन्धं वर्णितवान्। केन्द्रीय महिला बाल विकास मन्त्रालयेन अद्य वाराणस्याम् ऐषमः नवम राष्ट्रिय पोषण मासस्य शुभारम्भः करिष्यते। केन्द्रीय महिला बाल विकास मन्त्री अन्नपूर्णा देवी, मुख्यमन्त्रिणः योगी आदित्यनाथस्य उपस्थितौ रुद्राक्ष कन्वेंशन सेंटर इत्यत्र अस्य अभियानस्य शुभारम्भं करिष्यति। अस्मिन् वर्षे राष्ट्रिय पोषण मासस्य विषयो वर्तते अस्माकं आंगनवाड़ी केन्द्राणि अस्माकं दायित्वम् इति वार्ताः।
1: आकाशवाणी एफएम 102.2 ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో మహిళలు వివాహ చట్టాలు అనే అంశంపై శ్రీ బి హనుమరెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం న్యాయ ప్రతిఘటన, కాళోజీ నా గొడవ, కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగం వింటారు. 8:00 విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు. 8:35 చిత్ర తరంగిణి సినిమా పాటల కార్యక్రమం. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నూకల చినసత్యనారాయణ గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి కదంబ కార్యక్రమంలో సెమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రావోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రతరంగిణి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 కార్మికుల కార్యక్రమం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మధ్యాహ్నం 1:10 చిత్రతరంగిణి. 1:30 వనితావాణి కార్యక్రమంలో హక్కు ఎర్రమల్లి విజయలక్ష్మి గారిచే కథానిక వింటారు. తదనంతరం విశేషాలు, మొలకెత్తిన గింజల్లో పోషక విలువలు. మధ్యాహ్నం 2:30 చిత్రతరంగిణి సినిమా పాటల కార్యక్రమం వింటారు. 3:00 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీన్ టైం. 4:00 యువలయ్యా.

4:30 సంస్కృత పాఠంలో మృచ్ఛకటికం నాటకం ప్రథమాంకం వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు గారు, విద్యార్థి బి చరణ్ కుమార్. 4:45 జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రతరంగిణి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాడీ సంబంధ వ్యాధులు అవగాహన, దీనిపై డాక్టర్ బి సాయి సందీప్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు, సేంద్రియ సాగులో సహజ సస్యరక్షణ పద్ధతులు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 పంట సీమలు, లాభసాటిగా తేనెటీగల పెంపకం, తేనె సేకరణ. అనంతరం వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ.

8 గంటలకు పెరుగుతున్న జనాభా ఆహార భద్రతకు ఒక సవాలు. శ్రీమతి దాసరి నాగశ్రీ గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రతరంగిణి, 8:40 దేశభక్తి గీతం, 8:45 విజయవాడ ఏకేంద్ర ప్రసారాలు, రాత్రి 11:10 ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తుంది. వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036 భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్యా పారిశ్రామిక పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావటం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి నిదర్శనమని తెలిపారు.
1: సాథియో, అబ్ భారత్ చీప్ సే లేకర్ షీప్ తక్ నిర్మాణ కి ఏక్ నయీ గాథా లిఖ్ రహా హై. యాని పుర్జే భీ హమారే ఔర్ ప్రోడక్ట్ భీ హమారా. ఆత్మనిర్భర్తా కి ఏక్ పూరీ చైన్ భారత్ మే హీ బనేగీ.
0: సౌర అను పౌర రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమయ్యే ఇంధన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇండియన్ రైల్వే నెట్వర్క్ లో 50,000కు పైగా ఆధునిక కోచ్లు, 250,000 వ్యాగన్లు చేరాయని, దేశంలోనే అత్యాధునిక రైల్ మెట్రో కోచ్లు తయారవుతున్నాయని మోదీ తెలిపారు. గుజరాత్ మధ్యప్రదేశ్లో 9,700 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు, 1,780 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కడానా డ్యాంపై 110 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, పీఎంఏవై ఇళ్లను మోదీ ప్రారంభించారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయం నిదర్శనమన్నారు. సాంకేతిక ఆధికారిత ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కి చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరి హీ హోగీ.

కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు కొనియాడారు. భారత్ శ్రీలంక సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధిలా ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, గ్లోబల్ వృద్దికి 16% పైగా తోడ్పడుతుందని చెప్పారు. 2014తో పోలిస్తే ఎగుమతులు భారీగా పెరిగాయని, మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గలానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. కాగా శ్రీలంక చేరుకున్న రక్షణ మంత్రికి బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ రక్షణ ఉప మంత్రి అరుణ్ జయశేఖర ఘనస్వాగతం పలికారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ది చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒత్తిడిని విజయాలుగా మలుచుకోవాలని, ప్రత్యర్థులను అవకాశాలుగా భావించి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ 10 ఏళ్ల ప్రణాళికలో భాగంగా క్రీడా మౌలిక వసతులు 36,000 కోట్లకు పైగా కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఘన వీడ్కోలు లభించింది. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, క్రీడా కార్యదర్శి హరిరంజన్ రావు, చెఫ్ డి మిషన్, సహదేవ్ యాదవ్ తదితరులతో కలిసి మంత్రి భారత బృందానికి అధికార జెర్సీని ఆవిష్కరించారు. జపాన్ వేదికగా జరగబోయే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది సభ్యుల భారత బృందంలో 300 మందికి పైగా కొత్త క్రీడాకారులు ఉండటం విశేషం. ఇది భారత క్రీడారంగంలో పెరుగుతున్న యువ ప్రతిభకు నిదర్శనమని, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని మంత్రి తెలిపారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో పునరుద్దరించిన నెహ్రూ ప్లానిటోరియాన్ని పీఎంఎంఎల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిన్న ప్రారంభించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఈ ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా పీఎంఎంఎల్ డైరెక్టర్ అశ్విని లోహాని మాట్లాడుతూ, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంలో ఈ ప్లానిటోరియం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ నూతన ప్రాంగణంలో సందర్శకుల కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఒక ప్రత్యేక రీడింగ్ రూమ్, లైబ్రరీ, నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన, ప్రొజెక్షన్ సిస్టమ్స్, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు 3, గౌహతి హైకోర్టుకు 2 అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా 3 జ్యుడీషియల్ అధికారులు పదోన్నతి కల్పించారు. అలాగే గౌహతి హైకోర్టుకు 1 న్యాయవాది, మరో జ్యుడీషియల్ అధికారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. దేశంలో వివిధ హైకోర్టులకు అర్హులైన జ్యుడీషియల్ అధికారులను, న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉంటారు. సాధారణంగా హైకోర్టులో అదనపు న్యాయమూర్తులను 2 ఏళ్ల కాలపరిమితితో నియమిస్తారు. వారి పనితీరు బట్టి తర్వాత వారిని శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్ద నౌకపై ఐఆర్జీసీ దాడులు యత్నించిందని వాషింగ్టన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన 5 ముడిచమురు ట్యాంకర్లు ధ్వంసం చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. గత 2 రోజులుగా అమెరికా యుద్ద నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ వాటరేవుల సమీపంలో ట్యాంకర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించింది. వాటరేవులు లంగర్ వేసుకున్న నౌకల సిబ్బంది వెంటనే వాటర్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ పరిణామాలు యుద్ద భయాలను పెంచుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పలు విద్య పారాసరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికౌ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ క్యూరాంగ్, జియా లీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతర్ దేవి కజకిస్తాన్కు చెందిన ఐజాడా సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతర్ దేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీం కాంస్య పతక్ పోరులో ఇరాక్

ఎక్సలెంట్తో తలపడతారు. ఇక పారా రికవర్ మహిళల కాంస్య పతక పోరులో రాజశ్రీ ధనరాజ్ రాథోడ్ భావన మధ్య పోరు జరగడంతో భారత్కు పతకం ఖాయమైంది. ఇక పారా కౌంట్ మహిళల కాంస్య పతక మ్యాచ్లో సరిత చైనాకు చెందిన వాంగ్తో పురుషుల విభాగంలో తోమన్ కుమార్ ఇరాక్కు చెందిన అబ్బాస్ ఖాదీమ్తో పోటీ పడతారు.

0: తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియోపో సెమీస్ చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తోందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారా సిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు ఈ రోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి FM 102.2.

0: కార్యక్రమంలో ఇప్పుడు మహిళలు వివాహ చట్టాలు అనే అంశం గురించి న్యాయవాది శ్రీ బి హనుమారెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మనం మహిళలు వివాహ చట్టాలు అనే అంశం పైన మాట్లాడుకుందాం. మహిళలు వివాహ చట్టాలు అంశంలో భారతదేశంలో హిందూ మహిళలు, ముస్లిం మహిళలు, క్రైస్తవ మహిళలు ఉన్న కారణం చేత ఈ పెద్ద మతాలకు మూటికి సంబంధించి వివాహ చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయి. హిందూ వివాహ చట్టానికి వస్తే ఇది 1955లో చేయబడింది. హిందువుల విశ్వాసాలు, సంప్రదాయాలు, ధర్మశాస్త్రాలు, మత గ్రంథాలు, పురాణాలు అన్నిటినీ కూడా ఆలోచన చేసి 1955లో హిందూ వివాహ చట్టాన్ని ఏర్పాటు చేశారు. దానిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య సూత్రం. ఇది రామాయణం నాటి నుంచి మనం నేర్చుకున్నటువంటిది. అందువల్ల హిందువులు వివాహం చేసుకోవాలంటే, ఒక ఆయన వివాహం చేసుకోవాలంటే తనకు అంతకుముందే వివాహం జరిగి ఉండకూడదు, అట్లనే భార్యకు అంతకుముందే వివాహం జరిగి ఉండకూడదు. విడాకులు అయితే తప్పితే పూర్వపు వివాహం నుంచి విడాకులు తీసుకుని ఉంటే తప్పితే మళ్ళా వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇట్లా హిందువుల వివాహాలలో ముఖ్యమైనటువంటి సూత్రం అదిగా చెప్పబడింది. బహుభార్యత్వం మనకు లేదు, బహుభర్తృత్వం కూడాను హిందువుల వివాహాల విధానాలలో లేదు. అట్లనే వయస్సుకు సంబంధించి ఇది ఆరోగ్య సూత్రంగా, సామాజిక రక్షణగా వయస్సు పురుషుడికి 21 సంవత్సరము, స్త్రీకి 18 సంవత్సరాలు అనని చట్టంలో చేసి ఉన్నది. అట్లానే నిబద్ధ బంధుత్వాల మధ్య కూడా వివాహం చెల్లదు. సరే, ఇట్లా వివాహాలు జరిగిన తర్వాత విడాకుల సందర్భానికి వస్తే, విడాకులు భార్యాభర్తలు ఇద్దరు ఒకే రకమైన గ్రౌండ్స్ తోటి వారి వారి ఇష్టం వచ్చినట్లుగా కోర్టులకు వెళ్లొచ్చు. అయితే ఆ కారణాలలో ఇతరులతో అక్రమ సంబంధాలు గాని, హింస పెట్టడం గాని, హిందూ మతాన్ని నుంచి మారిపోవడం గాని, మతి స్థిమితం కోల్పోవడం గాని, నయంగాని వ్యాధి ఏదైనా ఉండడం గాని, 7 సంవత్సరాలు కనపడకుండా పోవడం గాని అయితే అప్పుడు భార్య గాని భర్త గాని ఎవరైనా సరే విడాకులకి కోర్టులో కేసు దాఖలు చేసుకోవచ్చు. కోర్టులలో విడాకులు తీసుకోవటం తప్ప ఇతర మార్గంగా విడాకులు తీసుకోవటం అనేది చెల్లనే చెల్లదు. అందువల్ల విడాకులు కావలసిన వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో చేసుకోవాల్సిందే. అయితే భార్యకు అదనంగా ఒక అవకాశం ఏమిచ్చారంటే, భర్త అసహజ సంభోగ క్రియ జరిపితే, అంటే రేపు లాంటిది గనక చేస్తే, ఆ సందర్భాలలో భార్యకు ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్తో ఒక అవకాశాన్ని ఇచ్చారు. భార్య మనోవర్తు పొందుతుండినటువంటి సందర్భం

0: సందర్భాలలో ఒక సంవత్సరం కాలానికి పైగా భర్త భార్యను స్వీకరించకపోతే అప్పుడు కూడాను భార్య కోర్టుకెళ్లి తన గ్రౌండ్ మీద తాను విడాకులు కోరవచ్చు. భార్యకు 15 సంవత్సరాల లోపల పెళ్లి గనక వయస్సు లోపల గనక పెళ్లి జరిగి ఉన్నట్టుంటే ఆ వివాహాన్ని ఆమె తిరస్కరిస్తూ 18 సంవత్సరాల వయస్సు తర్వాత కోర్టుకెళ్లవచ్చు. అలా ఆ విధంగా మన వివాహ చట్టాలు ఏర్పాటు చేసున్నాయి. ఉభయుల అంగీకారంపై కూడా విడాకులు కోర్టు ద్వారా పొందొచ్చు. అట్లా పెళ్లి అయిన తర్వాత 6 నెలలకు కోర్టుకి పోయేటటువంటి అవకాశం ఉన్నది. ఉభయులు కలిసి పిటిషన్ పెట్టుకుని విడాకులు పొందొచ్చు. అట్లానే 1 సంవత్సరం లోపల విడాకులు పిటిషన్ అసలు పెట్టడానికి వీలు లేదని చట్టం కూడా రాసి ఉన్నది. అట్లానే జీవన భృతికి వస్తే భార్య భర్తను భృతి కట్టమని అడగచ్చు, భర్త భార్యను అడగచ్చు. అలా హిందూ వివాహ చట్టంలో ఒకరి మీద ఒకరు ఆ విధంగా పిటిషన్ పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. జనరల్ చట్టంలో గనకైతే భార్య మాత్రమే ఈ జీవన భృతి అడగచ్చు. హిందూ వివాహ చట్టం ప్రకారంగా సెక్షన్ 24-25లో కేసు నిల్వ ఉన్నప్పుడు గాని, కేసు అయిపోయిన తర్వాత కాని భర్త భార్యని మరణం కట్టమని అడగచ్చు, భార్య భర్తను కట్టమని అడగచ్చు. ఆ విధంగా మనోవర్తి విషయాలలో హిందూ వివాహ చట్టం ఆ విధంగా ఏర్పాట్లు చేసినది. పోతే ముస్లింల వివాహ చట్టానికి వస్తే అదొక ప్రత్యేక విధంగా ఉంటుంది. హిందువులలో అయితే ఒక భార్యకు ఒక భర్త అనే సిద్ధాంతం ఉన్నది, కానీ ముస్లింల మత సంప్రదాయాల ప్రకారంగా పురుషుడికి ఏకకాలంలో 4 భార్యలు ఉండవచ్చు. ఇది బహుభార్యత్వం ఉంది, బహుభర్తృత్వం మాత్రం లేదు. అట్లా విడాకుల విషయానికి వస్తే ముస్లింలలో భర్త తలాక్ అని 3 సార్లు చెప్పి భార్యకు ఎట్లంటే అట్లా, ఎప్పుడంటే అప్పుడు ఏ విధంగా తలాక్ ఇవ్వవచ్చు, విడాకులు చెప్పవచ్చు. కానీ అది 2002 నుంచి సుప్రీంకోర్టులో చాలా చర్చ జరిగి సుదీర్ఘంగా జరిగి ఆ విధంగా చెప్పినటువంటి 3 సార్లు చెప్పినటువంటి తలాక్ చెల్లది అని తీర్పు వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ తలాక్ మీద ఒక చట్టం తీసుకురావాలని అభిప్రాయపడి మొన్న 2017లో ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్ అని ఒక చట్టం తీసుకొచ్చింది. దానిలో 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు పొందటం అనేది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పిన కారణం చేత బిల్లులో అదే విధంగా సెక్షన్ కూడా ఏర్పాటు చేసి 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు పొందడానికి వీల్లేదు, అలాగనక చేస్తే వారికి శిక్ష పడును అనని శిక్షను కూడా పెట్టారు. 3 సంవత్సరాలు కఠిన కారాగార వాస, ఆ తర్వాత జరిమానా కూడా విధించబడుతుంది. ఆ విధంగా ముస్లిం వివాహ చట్టం తీవ్రమైనటువంటి చర్చకు వచ్చి ఆ కొత్త రకమైన చట్టాన్ని కూడాను రూపొందించబడింది. అట్లానే ఆడవాళ్లు కూడాను విడాకులు అడగవచ్చు. ముస్లిం మహిళ అడిగినటువంటి విడాకులని ఖులా అని అంటారు, పురుషులకైతే తలాక్ అని అంటారు. అలా విడాకుల చట్టాలు ముస్లింలకు ఏర్పాటైనవి. అలానే క్రైస్తవులకు కూడాను అట్లానే ఏర్పాటైంది. ఆ ఏర్పాటైనటువంటి చట్టం ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరగాలవి. అది పెండ్లి కుమారుడి వయసు 21 సంవత్సరాలుగాను, పెండ్లి కుమార్తె వయసు 18 సంవత్సరాలుగాను నిర్ణయించారు. వారిలో నియమాలు ఏమిటి అంటే పెండ్లి జరిగేటప్పటికీ ఆ సమయానికి భార్యకు గాని భర్తకు గాని మరొక పెండ్లి జరిగి ఉండకూడదు, అది నిల్వలో ఉండకూడదు. ఒకవేళ కోర్టు నుంచి గనక విడాకులు పొంది ఉంటే అప్పుడు వారిద్దరి మధ్య వివాహం జరగచ్చు. వివాహ అధికారి ఉంటాడు, ఆ వివాహం పెద్దల సమక్షంలో జరగాల. వివాహానికి ముందుగా సంబంధిత అధికారికి ఒక నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసుని ఆయన బహిరంగపరుస్తాడు. ఆ బహిరంగపరిచిన తర్వాత ఎవరికీ అభ్యంతరాలు లేకపోతే ఆ విధంగా పెళ్లి జరగచ్చు. అట్లా పెళ్లికి ఆ రకమైనటువంటి నిబంధనలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత విడిపోయే కారణాలు కొన్ని ఉన్నాయి. అది భార్యాభర్తలు ఎవరైనా సరే అక్రమ లైంగిక సంబంధాలు ఉండి ఉన్నవాళ్లైతే, క్రైస్తవ మతం నుంచి తొలగిపోయి ఉంటే, మతిస్థిమితం లేకుండా పోయి ఉంటే, 7 సంవత్సరాలు కనపడకుండా పోయి ఉంటే, పెండ్లి శోభనం కాకపోతే, ఆ లేకపోతే 2 సంవత్సరాలు భార్య భర్తను గాని భర్త భార్యను గాని దగ్గరకు చేర్చకుండా గనక ఉంటే, రానివ్వకుండా ఉంటే, అప్పుడు ఆ కారణాల చేత విడాకులు పొందవచ్చు. అట్లా అంగీకారంతో కూడా విడాకులు పొందే అవకాశం ఉన్నది. దానికి ఒక సెక్షన్ ఉన్నది. ఆ విధంగా జీవనాధారం ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 125వ సెక్షన్ కి ఎక్స్టెన్షన్ గా దీనిని కూడా ఏర్పాటు చేయబడింది. అందువల్ల ఈ 3 మతాల వారికి 3 విధాలుగా వివాహ చట్టం ఏర్పాటు చేసింది కాబట్టి ఈ చట్టాలని అనుకూలంగా ప్రజలు ప్రవర్తించడం మంచిది అనని నా భావన.
1: మీరింతవరకు మహిళలు వివాహ చట్టాలు అనే అంశం గురించి న్యాయవాది.

0: శ్రీ బి హనుమారెడ్డి గారి ప్రసంగం విన్నారు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఉదయరేఖలు కార్యక్రమంలో న్యాయ ప్రతిఘటన కాళోజీ నా గొడవ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగం వింటారు.
2: అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెప్పిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. మనసులోని ఆలోచనలు అక్షరాలుగా మారి సారస్వతంగా మారితే చదివిన మనిషి ఆలోచనలకు పదును పెట్టుకుంటాడు, మంచి ఆచరణతో సాగుతుంటాడు. పుస్తకాలకు అంత పెద్ద స్థానం ఇస్తూ అల్పాక్షరాలలో అనల్ప భావం అందించిన కవి కాళోజీ. ఆయన గురించి, ఆయన కవిత్వం గురించి కాసేపు ముచ్చటించుకుందాం. దేశంలో ఎన్నెన్నో కవిత్వ ఉద్యమాల్ని చూశాం. భక్తి ఉద్యమం, భావకవిత్వ ఉద్యమం, అభ్యుదయ కవిత్వ ఉద్యమం, విప్లవ కవిత్వ ఉద్యమం, దళిత కవిత్వ ఉద్యమం, స్త్రీవాద కవిత్వ ఉద్యమం ఎన్నో ఉన్నాయి. ఆయా రంగాల్లో ఆయా సమూహాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వచ్చినవి దళిత ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం మొదలైనవి కొన్ని. ప్రపంచంలోని అన్ని సమస్యలకు అన్యాయం, అవినీతి పెరిగిపోవటమే ప్రధాన కారణం అని, ఆ అన్యాయం, అవినీతి నిర్మూలన జరిగితే ప్రపంచంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ, స్వతంత్రం, సంతోష జీవనం లభిస్తుందని నమ్మిన కవి కాళోజీ. ఈ విషయ ప్రాధాన్యమే అన్యాయ అవినీతి వ్యతిరేక ఉద్యమం. అన్యాయ అవినీతి వ్యతిరేక ఉద్యమ కవిగా కాళోజీ సాహిత్య చరిత్రలో నిలిచిపోతారు. తొలితరం అన్యాయ అవినీతి వ్యతిరేక ఉద్యమ కవులలో, పెద్దపీట వేయదగిన కవులలో కాళోజీ మొదటి వరుసలో నిలుస్తారు. వేమన తన అనుభవం నుంచి తీసుకుని తేట తెలుగులో చక్కని ఆటవెలది పద్యాలు రాశారు. గురజాడ కూడా తేట తెలుగులో సంఘ సంస్కరణ, దేశభక్తి కవిత్వాన్ని పద్యాలలో రాయకుండా మాత్రాగణాల గేయ రూపంలో సరళ సుందరంగా పండించారు. వేమన గురజాడల ప్రభావం కాళోజీ మీద విశేషంగా ప్రసరించింది. అందుకే కాళోజీ చక్కని తేలికైన మాత్రా ఛందస్సులో సరళ సుందర పదాలతో, చక్కని తెలుగు నుడికారంతో కవిత్వం రాశారు. కాళోజీ నా గొడవ అనే పేరుతో రాసిన కవిత్వంలో కనిపించేది అంతా దేశంలోని సామాన్యుడి గొడవే, మనిషికి సంబంధించిన సమస్యలే, మనిషి ఉన్నతికి సంబంధించిన ఆలోచనలే. కాళోజీ హైపర్ యాక్టివ్ కవి. దేశంలో జరుగుతున్న అనేక దుర్మార్గాలకు కొందరు కవులే యాక్టివ్గా వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఏదో వ్యక్తీకరణ వైచిత్రితో తమకు నచ్చిన కవితలే ఎక్కువ మంది కవులు రాసుకుంటూ ఉంటారు. కాని కాళోజీ హైపర్ యాక్టివ్ కవి. ఎక్కడ ఏ చిన్న అన్యాయం కనిపించినా కలం ఆయుధంగా ధరించి పోరాడిన కవి సైనికుడు కాళోజీ. కాళోజీ కవి సైనికుడికి అవినీతి, అన్యాయం శత్రుదేశాలు. మానవత్వమే స్వదేశం. పోలీసు వ్యవస్థ అంటే ప్రజల్లో నమ్మకం పోతోంది, కాని నిజమైన పోలీసు వ్యవస్థ అంటే మనుషుల రక్షణ కోసం ఉండేది కదా. ఆ రకంగా చెప్పాలంటే ఒక గొప్ప నిప్పులాంటి పోలీసు కవి కాళోజీ. ఎంతటి పెద్ద నాయకులైనా, అధికారులైనా తప్పు చేస్తే విమర్శించే కలం ఆయనది. అన్యాయ అవినీతి ప్రతిఘటన. భగత్ సింగ్ను ఉరితీయడం ఆయనను బాగా కలచివేసిన సంఘటన. అలాగే స్కూలులో నాటకాలు, ఖలీల్ జిబ్రాన్ రచనలు కాళోజీకి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. స్వతంత్ర పోరాట ఉద్యమాలతో పాటు నిజాం దుర్మార్గ పాలన మీద, దోపిడీ మీద కూడా కలం జళిపించిన తిరుగుబాటు కవి కాళోజీ. పాలకుల దుర్మార్గాలపై నేరుగా అక్షరాయుధాలు ప్రయోగించటానికి వెనుకాడని కవిధీరుడు కాళోజీ. రాజకీయ సాంఘిక చైతన్య సమాహారం కాళోజీ కవిత్వం. ప్రజా సమస్యలకు పెద్ద గొంతు కాళోజీ. స్వేచ్ఛా హక్కుల కోసం ఎలుగెత్తిన గళం కాళోజీ.

అన్యాయం ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అంటారు కాళోజీ. అన్యాయం ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ అన్యాయం అసమానతలపై గొడవ పెట్టుకుని కవిత్వం వెలిగించారు కాళోజీ. కాళోజీ కవిత్వం జీవితం వేరువేరు కాదు, అంతా ఒక్కటే. సమాజంలోని అన్యాయాలను అవినీతిని చూస్తూ వెంటనే స్పందించి రాసినవే ఆయన కవితలు. కూర్చొని శిల్పం వగైరా ఉండేలా ఎప్పుడో తీరిగ్గా రాసే కవి కాదు కాళోజీ. ప్రజలకు అవినీతి ఎక్కడో వెంటనే తెలియాలి, తెలిసి వెంటనే ప్రజలు ఎదురు తిరగాలి అనేది కవి లక్ష్యం. ఈ లక్ష్యం కోసమే కాళోజీ సరళ సుందర దేశి తెలుగు భాషలో కవిత్వం రాశారు. నిర్దిష్ట లక్ష్యం ఉండి కవిత్వం రాసే కవులు చాలా అరుదు. కాళోజీ పెద్ద పెద్ద పద్యాలు కూడా రాయగలరు. అప్పుడప్పుడు కాళోజీ ఉత్పలమాల, శార్దులం, కన్నం మొదలైన పద్యాలు కూడా రాశారు. ప్రజాస్వామ్యం గురించి కొన్ని కందపద్యాలు కూడా రాశారు. ఈ మార్గం కన్నా మాత్రా ఛందస్సులో సరళ సుందర నిరాడంబర శైలినే జనం కోసం ఆశ్రయించారు కాళోజీ. నానా భావన నది, నీనా భావన లేనిది, యదచించుక పారునది, యదలందున చేరునది, కనుకొలకుల చిలుకునది, కనురెప్పల తడుపునది, ఎడద ఊరి పారునది, ఎడద చేరి ఊరునది, నా గొడవనున్నది కాళోజీ అనునది అని చాలా అందంగా చెప్పుకున్నారు. శ్రమగౌరవం. పరుల కష్టం చూచి పగిలిపోవును గుండె, మాయ మోసము చూచి మండిపోవును ఒళ్ళు అంటారు కాళోజీ. అన్యాయం అసమానతలను చూచి కాళోజీ మదినిండా వేదనలే. ఇదే కాళోజీ కవిలో ఉన్న సంస్కారం. చాలామంది కవులకు లేని ఈ గొప్ప లక్షణం కాళోజీలో పుష్కలంగా ఉంది. ఈ సంస్కారాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ సంస్కారం ఉన్నవాళ్లకే సాధ్యమవుతుంది. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలొకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగం ఒకచోట అంటారు. నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాద్యకారుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, అంగనల అందాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే అంటారు కాళోజీ. వికసించిన పువ్వుకు రెక్కలు, విహరించే పక్షికి రెక్కలు, ప్రతి మనిషికి ఉన్నవి రెక్కలు, రెక్కలు కలిపిన ఉండవు చిక్కులు అంటూ శ్రమ ఘనత వర్ణిస్తారు. హింసకు ప్రతిహింస. గుండె పగిలిపోతుంటే, కడుపు మండిపోతుంటే, కండ కరిగిపోతుంటే, ఎముక విరిగిపోతుంటే, బతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి అంటూ దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు కూడా శాంతి మంత్రం జపించిన అలనాటి నాయకుల్ని గట్టిగానే విమర్శించారు. గాంధీజీ శాంతి సూత్రాలను అంగీకరించిన హింస జరుగుతున్నప్పుడు ప్రతిహింస తప్పనిసరి అని కాళోజీ సిద్ధాంతం. నా కోపం స్వభావ సిద్ధం, మీకైనాను ఓర్పుండొద్దా, నాకున్నవి అన్నియు హాబీలు, మీకున్నవి వ్యసనాలవి తగవు అన్నారు కాళోజీ. వయసు మీద పడుతున్నా ఆవేశం తగ్గకపోవటం ఒక మంచి లక్షణం అవుతుందేగాని అవలక్షణం కాదు. విమర్శను తట్టుకోలేని వ్యసనపరులు వయసు పెరిగిందిగాని ముసలోడికి ఆవేశం తగ్గలేదు అని పెద్దవాళ్లను నిందించటం సరైన మాట కాదు. ఈ మాటను వింటూ మౌనంగా ఉండేవాళ్లు కూడా వ్యసనపరుల్ని సమర్థించినట్లే అని గమనించాలి అని కాళోజీ భావన. మనిషి గురించి తపన, మనిషి గురించి, మానవత్వం గురించి కాళోజీ తాపత్రయం ఆయన కవిత్వ అంతఃస్సూత్రం. దేవదానవుల హయాములో శిష్ట రక్షణ దుష్టరక్షణ చే అవతారాలెత్తి ఎత్తి విసుగెత్తిన దేవుడు మానవుణ్ణి సృష్టించి ఉంటాడు అంటూ మనిషి గొప్ప సృష్టి అని భావిస్తారు. మానవుడే గొప్పవాడు అని కవి ఉద్దేశం. ఇలా అంటూనే మనిషిలో

అని వెలుగునీడల్ని కవి ఇలా చెబుతున్నారు. మనిషి ఎంత మంచివాడు, చనిపోయిన వాని చెడును వెంటనే మరుస్తాడు, కవి మంచిని తలుస్తాడు అని వెలుగు గురించి చెబుతూనే, మనిషి ఎంత చెడ్డవాడు, బతికి ఉన్నవాని మంచి గుర్తించడు కాని వాని చెడును వెతికి కెలుకుతాడు అని చీకటిని కూడా చూపిస్తారు కాళోజీ. వివేచన, సంస్కారం, ఆత్మాభిమానం, ప్రేమ, సహకారం మొదలైన మంచి లక్షణాలని మనుషులు పెంచుకోవాలని, మనిషి జన్మను సార్థకం చేసుకుంటే విశ్వం మనిషి వల్ల సుఖశాంతిమయం అవుతుందని కవి కాళోజీ అభిప్రాయం. మనుజుల చేతనే మనును ప్రపంచము, మానవునే మననీదు ప్రపంచము అంటూ ముదిరిపోతున్న స్వార్థాన్ని తొలగించుకోవాలి అని కాళోజీ సందేశం. శాస్త్రకారులు, శాసనకర్తలు జనులకు తాళికట్టిన భర్తలు అనే పాదాల్లో హాస్యంతో పాటు వ్యంగ్య వైభవం కనిపిస్తుంది. పురుషాహంకార సమాజంలో స్త్రీ ఇంకా బానిసగానే భావించబడుతోంది అని కూడా భావం. మనుషులకు బరువైన నీతి సూత్రాలు అంత మంచివి కావని కూడా శాస్త్రకారులకు సూచిస్తారు కాళోజీ. సాంకేతిక విజ్ఞానం గురించి కొంత చింత. మనిషి సాధించిన సాంకేతిక విజ్ఞానం గురించి కూడా కాళోజీ కొంత ఆవేదన చెందుతారు. మనిషి బతకాలనుకుంటే అయిపోవాలి మర, మరగా మారిన మనిషి ఏలుతున్నాడు సమాజాన్ని అని ఏనాడో చెప్పిన కాళోజీ కవితా సత్యం ఆనాటికన్నా ఈనాడే ఎక్కువగా అన్వయిస్తుంది. వర్తమాన స్థితిని, గతిని కూడా ఆనాడే కాళోజీ ఊహించారా అనిపిస్తుంది. దేశంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా మాట్లాడని పౌరుల గురించి కూడా కాళోజీ చొరక వేశారు. ఆత్మకు అవమానం జరిగినా దవడపళ్లు రాలుతాయన్న భయంతో పెదవి విప్పలేని మనిషి ఏం మనిషి అని ప్రశ్నిస్తారు. మాతృభాషాభిమానం. కాళోజీకి తెలుగు భాష అన్నా, తెలుగు యాస అన్నా ఎంతో ఇష్టం. గ్రంథాలు రాయటానికి తెలంగాణ భాష పనికిరాదని భావించేవాళ్లను చాలా పదునుగా విమర్శించారు కాళోజీ. మన వేషభాషల్ని వదిలేయకూడదని, మన సంస్కృతిని నిలుపుకోవాలని నిష్కర్షగా చెప్పారు. పరభాషా వ్యామోహం గురించి ఇలా అంటారు కాళోజీ. తెలుగు బిడ్డవయ్యు తెలుగు రాదంచును, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకిలించు ఆంధ్రుడా, చావవెందుకురా అంటూ ఒక్క కాళోజీ కవి మాత్రమే నిప్పులాంటి కవిత్వం రాయగలిగారు. వాక్యంలో మూడు పాళ్లు ఇంగ్లీషు పదాలు వాడేవాళ్లు తెలంగాణ ప్రజల మాటల్లో ఉర్దూ పదాలు కొంచెం దొరలగానే ఎగతాళి చేసి సమగ్రాంధ్రవాదుల్ని తప్పుబట్టారు. తెలంగాణ పలుకుబడికి గౌరవం, ఆదరణ పెరగాలని కోరుకుంటారు. తెలంగాణ యాసకు సాహిత్యంలో కూడా పెద్ద పీట వేయాలని అప్పట్లోనే కాళోజీ కోరుకున్నారు. తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపోతుందా, కులము తగ్గిపోతుందా, బలం తగ్గిపోతుందా అంటూ ప్రత్యేక తెలంగాణ వద్దనే వాళ్లకు బాగా చురకలంటించారు. రాయి విసిరినా, రాకెట్లు విసిరినా గెట్టని వానిని కొట్టుటకే గదా అంటూ మనిషిలోని అసహనాన్ని నిరసిస్తారు. కాళోజీ కేవలం నిప్పు కవిత్వమే కాదు, కళ్ళు చెమర్చే కరుణ కవిత్వం కూడా రాశారు. మొదటిసారిగా రష్యా అంతరిక్షంలోకి కుక్కను పంపినప్పుడు ఆ కుక్క చనిపోయింది. కుక్క కోసం కన్నీరు కారుస్తూ స్వమేధ యాగం అనే గేయం రాశారు. మమకారం, ధిక్కారం, నుడికారం కాళోజీ కవిత్వ శివుడికి మూడు నేత్రాలు. మానవత్వం పట్ల మమకారం, అన్యాయం పట్ల ధిక్కారం, చక్కని నుడికారం ఉన్న మాతృభాషిమానం కాళోజీది. ప్రభుత్వ గౌరవాలు. కాళోజీ సేవల్ని గుర్తించి భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. వరంగల్లులోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టింది. కాకతీయ విశ్వవిద్యాలయం కాళోజీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అలాగే హైదరాబాదులోని రవీంద్ర భారతిని మించిపోయేలా
హనుమకొండలో

0: కాళోజీ పేరుతో 4.5 ఎకరాల్లో కాళోజీ విగ్రహంతో ఒక గొప్ప కళాక్షేత్రం నిర్మించటం జరిగింది. ఈ స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజాకవిత్వం రాసిన కవులకు గౌరవ మర్యాదలు ఎలా ఇవ్వాలో తెలుసుకుని ఆచరించాలి. ఇది కవి గొడవగానే కనిపించినప్పటికీ చదివిన వారికి తమ గొడవగానే అర్థమవుతుంది అంటూ శ్రీశ్రీ కాళోజీ కవిత్వం మెచ్చుకుంటారు. కాళోజీ తెలుగులో రాశాడు కాబట్టి తెలుగువారికే పరిమితమయ్యాడు కాని యూరోపియన్ భాషలో రాసి ఉంటే విశ్వకవి అయ్యేవాడు అని కాళోజీ గురించి ప్రముఖ అభ్యుదయ కవి దాశరథి భావించారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు ఎమర్జెన్సీ వ్యతిరేకిస్తూ దేశమంతా పోరాడిన జయప్రకాష్ నారాయణ్ చనిపోయినప్పుడు ఒక అద్భుతమైన మినీ కవిత రాశారు కాళోజీ. పుటకనీది చావునీది బతుకంతా దేశానిది అన్నారు. ఈ మినీ కవిత కేవలం జయప్రకాష్ నారాయణకు మాత్రమే కాదు, కాళోజీకి కూడా వర్తిస్తుంది. పుటుక చావు కాళోజీవి అయ్యాయు కాని కాళోజీ జీవితమంతా ప్రజలదే. అన్యాయం ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అంటారు కాళోజీ. విశ్వములో అన్యాయం అవినీతి అంతరించాలని, న్యాయం నీతి వర్ధిల్లాలని, సామాన్యుడిగా మాన్యుడిగా వెలగాలని అందరము ఆశిద్దాం.
1: మీరింతవరకు న్యాయ ప్రతిఘటన కాళోజీ నా గొడవ, కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగం విన్నారు.

0: Tubarão.
1: ఈనాటి పశ్చిమగోదావరి జిల్లా సమాచార లెక్కలో నరసాపురంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ఖేలో ఇండియా సంవాద్ వేడుకలు, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన నరసాపురం మొగల్తూరులో పర్యటించారు. నరసాపురంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. గోదావరి నదిలో పడవలపై మత్స్యకారులతో ముచ్చటించారు. అనంతరం మొగల్తూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలను ఆర్థికంగా సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. విద్యతో, విజ్ఞానాన్ని, విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అందించి దేశానికి, సమాజానికి భావి భారత పౌరులను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాబోధనలో ప్రతిభ కనబరిచిన 65 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, నవ సమాజ స్థాపనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితంతో పాటు ఆ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును మార్చగలడని అన్నారు. 2047 నాటికి ప్రపంచ క్రీడల్లో మొదటి 5 స్థానాల్లో భారత్ను నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేలోకి బాత్ పీఎం మోడీ కే సాత్ కార్యక్రమాన్ని మంత్రి భీమవరం నుంచి వీక్షించారు. వికసిత్ భారత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ పోటీలో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులను శ్రీనివాస వర్మ అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. క్రీడలకు 4,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ఈ నెల 6న 98 మంది లబ్దిదారులకు 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు వారం వారం క్రమం తప్పకుండా నగదును అందిస్తూ ఆదుకుంటున్నామని అన్నారు. గ్రామ పంచాయతీల్లో తయారు చేసిన వర్మీ కంపోస్టు వినియోగించడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరం కలెక్టరేట్లో వర్మీ కంపోస్టు స్టాల్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ పంటల సాగు చేపట్టడం ద్వారా ప్రకృతిని కాపాడడంతో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని అన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను నియంత్రించేందుకు వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మహిళ గర్భం ధరించిన నాటి నుంచి వారి ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్య పరీక్షలు, సలహాలు అందించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారునికి నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. ఉండిలో రేషన్ దుకాణాల్లో సరుకుల నిల్వలు, రిజిస్టర్లను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా కల్పశ్రీ మాట్లాడుతూ, ప్రజాపంపిణీ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. మీరు ఇప్పటి వరకు పశ్చిమగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఇలపర్తి సుబ్బారావు, పశ్చిమగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి FM 102.2 చిత్రతరంగిణి కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా దేవుళ్ళు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

0: శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.
1: హైలసు హైలసు హైలసు హైలసు హైలసు

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి. సందీప్ కౌశల్య పాడిన పాట వింటారు. సంగీతం చక్రి, రచన సిరివెన్నెల.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

సీతాకోకచిలుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి.

మీరింతవరకు చిత్రతరంగిణి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 కార్యక్రమంలో కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నూకల చినసత్యనారాయణ గారి గాత్రం వింటారు. నిన్ను వినా మరి దిక్కెవరు. పూర్వీ కళ్యాణి రాగం మిశ్రచాపుతాడు.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నూకల చినసత్యనారాయణ గారి గాత్రం విన్నారు. నిను వినా మరి దిక్కెవరు, పూర్వి కళ్యాణి రాగం, మిశ్రచాపు తాళం, శ్యామశాస్త్ర కీర్తన విన్నారు. ఆకాశవాణి FM 102.2 నమస్తే అమరావతి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా అవునన్నా కాదన్నా ఈ చిత్రానికి ఎస్పి చరణ్ ఉషా పాడిన పాట వింటారు. సంగీతం ఆర్బి పట్నాయక్, రచన కులశేఖర్.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: సితార ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి.

రోబో. ఈ చిత్రానికి జావేద్ అలీ చిన్మయి పాడిన పాట వింటారు. సంగీతం AR రెహమాన్, రచన భువనచంద్ర.

0: ఎంచుకోండి.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ప్రేమదేశం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అరుణ్ పాడిన పాట వింటారు.

కిరాయి రౌడీలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సాహిత్యం చక్రవర్తి, రచన వేటూరి.

గోదావరి ఈ చిత్రానికి గాయత్రి పాడిన పాట వింటారు. సంగీతం రాధాకృష్ణన్, రచన వేటూరి.

0: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి FM 102.2 ప్రాంతీయ వార్తా విభాగం వారి కదంబ కార్యక్రమం మీరిప్పుడు వింటారు.
1: సెమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

0: ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న సాంకేతిక విప్లవంలో మన కళ్లకు కనిపించని కాని ప్రతి క్షణం మన జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక చిన్న పరికరం ఉంది. అదే సెమీకండక్టర్ చిప్. మన చేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచి మనం ప్రయాణించే కారు వరకు, కంప్యూటర్ నుంచి కృత్రిమ మీద ఏఐ వ్యవస్థల వరకు, టెలికాం నెట్వర్క్ల నుంచి ఉపగ్రహాల వరకు, రైల్వే వ్యవస్థల నుంచి రక్షణ రంగం వరకు, ఇలా దాదాపు ప్రతి ఆధునిక వ్యవస్థ వెనుక ఈ సెమీకండక్టర్ చిప్ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ ఈ సెమీకండక్టర్ చిప్ వెనుక దాగి ఉన్న సాంకేతికత, పరిశోధన, పెట్టుబడి, మానవ నైపుణ్యం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మాత్రం అపారమైనవి. అందుకే నేటి ప్రపంచంలో సెమీకండక్టర్ పరిశ్రమను కేవలం ఒక పారిశ్రామిక రంగంగా మాత్రమే చూడలేం. ఇది ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు, భవిష్యత్ పారిశ్రామిక పోటీకి సంబంధించిన ఒక వ్యూహాత్మక రంగం. ఈ నేపథ్యంలోనే భారతదేశం సెమీకండక్టర్ రంగంలో తన సామర్థ్యాలను వేగంగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 2021 డిసెంబర్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమకు పునాది వేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సెమీకండక్టర్ మిషన్ ను ప్రారంభించింది ప్రభుత్వం. ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, ప్యాకేజింగ్ పరీక్షా కేంద్రాలను ప్రోత్సహించడం, చిప్ డిజైన్ సామర్థ్యాలను పెంచడం, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెన్సార్లు, సిలికాన్ ఫోటోనిక్స్ వంటి విభాగాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఒక కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్కు పునాది వేసింది. అయితే ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ నిర్మించడంతోనే సెమీకండక్టర్ పరిశ్రమ పూర్తి కాదు, ఇక్కడే రెండో దశ ప్రాధాన్యం ప్రారంభమైంది. సెమీకండక్టర్ చిప్ తయారీకి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ అవసరమే కానీ ఆ ఫ్యాబ్లో ఉపయోగించే యంత్రాలు ఎవరు తయారు చేస్తారు, ప్రత్యేక రసాయనాలు ఎక్కడి నుంచి వస్తాయి, సిలికాన్ వేఫర్లు ఎక్కడి నుంచి వస్తాయి, చిప్ తయారైన తర్వాత దానిని ఎవరు ప్యాకేజింగ్ చేస్తారు, పరీక్షలు ఎక్కడ జరుగుతాయి, కొత్త చిప్ డిజైన్లను ఎవరు అభివృద్ది చేస్తారు, అధునాతన సాంకేతికపై ఎవరు పరిశోధన చేస్తారు, అసలు ఈ సెమీకండక్టర్ రంగానికి అవసరమైన ఇంజనీర్లను ఎవరు తయారు చేస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సెమీకాన్ ఇండియా 2.0. ఈ సెమీకాన్ ఇండియా 2.0 లక్ష్యం కేవలం మరిన్ని చిప్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, చిప్ వాల్యూ చైన్ లో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని భారతదేశంలోనే అభివృద్ది చేయడం. ఇందుకు అనుగుణంగా సెమీకాన్ ఇండియా 2.0 కోసం కేంద్ర ప్రభుత్వం 2026 జూలై 15న 127,500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆమోదం తెలిపింది. ఇది తొలి దశలోనే 76,000 కోట్ల రూపాయల కార్యక్రమానికి కొనసాగింపుగా వచ్చిన మరింత విస్తృతమైన దశగా చెప్పుకోవచ్చు. ఇక సెమీకాన్ ఇండియా తొలి దశను, సెమీకండక్టర్ పరిశ్రమను ప్రారంభించే తొలి దశగా చెప్పుకున్నట్లయితే, ఆ పరిశ్రమ చుట్టూ పూర్తి ఎకోసిస్టమ్ను నిర్మించే దశగా సెమీకాన్ ఇండియా 2.0 రెండో దశను చెప్పొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఈ ఏడాది 31 ఆగస్టున ఈ పథకానికి సంబంధించిన 6 కీలక స్తంభాలు, 10 విభాగాల మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణం తదుపరి దశలోకి ప్రవేశించిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: In the first phase, it was like people used to really think that kya India mein design ho sakta hai kya? Is it possible even to get a design startup getting established here? Deep tech was like considered as a very, very difficult way of moving forward. Today we have deep techs which have already got VC funding. And that's the seed which has been sown in the first version of Semicon. That seed now has to become like a full farm getting multiple plants, multiple DLI startups, deep tech startups and larger companies getting into semiconductor design.
0: ఇక సెమీకాన్ ఇండియా 2.0 కి సంబంధించిన 6 కీలక స్తంభాలను పరిశీలించినట్లయితే అందులో మొట్టమొదటిది చిప్ డిజైన్. ఈ చిప్ డిజైన్ అనేది సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో అత్యంత మేధోపరమైన దశల్లో ఒకటి. చిప్ లో ఎలాంటి సర్క్యూట్లు ఉండాలి, ఎన్ని ట్రాన్సిస్టర్లు ఉండాలి, అది ఎంత వేగంగా పనిచేయాలి, ఎంత తక్కువ విద్యుత్తును వినియోగించాలి, ఇతర వ్యవస్థలతో ఎలా అనుసంధానమవ్వాలి వంటి అంశాలను ఇంజనీర్లు డిజైన్ చేస్తారు ఈ దశలోనే. ఈ డిజైన్ ప్రక్రియకు అత్యంత అధునాతన సాఫ్ట్వేర్ సాధనాలు, కంప్యూటింగ్ వనరులు, పరిశోధన, నైపుణ్యం అవసరం. అయితే భారతదేశానికి ఈ రంగంలో ఒక ప్రత్యేకమైన బలం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ వంటి రంగాల్లో భారతీయ ఇంజనీర్లకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ మానవ వనరుల సామర్థ్యాన్ని దేశీయ సెమీకండక్టర్ డిజైన్తో అనుసంధానించడం ద్వారా భారత్ ఒక పెద్ద అవకాశాన్ని సృష్టించుకోబోతోంది. సెమీకాన్ ఇండియా 2.0లో దేశీయ సెమీకండక్టర్ ఐపీలు, చిప్లు, సిస్టమ్ ఆన్ చిప్లు, మాడ్యూళ్ల అభివృద్దికి ప్రోత్సాహం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ చిప్ డిజైన్ రంగంలో కంప్యూటింగ్, మెమొరీ, రేడియో ఫ్రీక్వెన్సీ, పవర్, నెట్వర్కింగ్, సెన్సార్లు అనే 6 ప్రధాన బిల్డింగ్ బ్లాక్స్ పై కూడా దృష్టి సారించనున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా

0: చిన్న చిన్న సాంకేతిక విభాగాలుగా కనిపించినప్పటికీ వీటన్నింటినీ కలిపి మొబైల్ ఫోన్ చిప్ల నుంచి ఆటోమొబైల్ వ్యవస్థల వరకు, టెలికాం పరికరాల నుంచి డ్రోన్స్ వరకు, రక్షణ వ్యవస్థల నుంచి అంతరిక్ష పరికరాల వరకు అనేక పరిష్కారాలను రూపొందించవచ్చు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ లేదా డిఎల్ఐ వంటి కార్యక్రమాలు ఈ సెమీకండక్టర్ రంగంలో స్టార్టప్లు, పరిశోధకులు, కంపెనీలు తమ చిప్ డిజైన్లను అభివృద్ది చేసి వాణిజ్య స్థాయికి తీసుకురావడానికి సహాయపడతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే ఈ చిప్ డిజైన్ లో మరొక ముఖ్యమైన కార్యక్రమం చిప్స్ టు స్టార్టప్. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు చిప్ డిజైన్ లో క్షేత్రస్థాయి అనుభవం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే సీడాక్ ఆధ్వర్యంలోని చిప్ ఇన్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాలు, ఈడీఏ సాధనాలు, అధిక పనితీరు కంప్యూటింగ్ వనరులు, ఐపీ లైబ్రరీలు సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక సెమికాన్ ఇండియా 2.0లో రెండో కీలక పిల్లర్ యంత్రాలు, ముడి పదార్థాలు. చిప్ తయారీ గురించి మాట్లాడినప్పుడు మన దృష్టి సాధారణంగా ఫ్యాబ్ ఫెసిలిటీపైనే ఉంటుంది, కానీ ఒక ఫ్యాబ్ పనిచేయడానికి దాని వెనుక విస్తృతమైన పారిశ్రామిక వాల్యూ చైన్ అవసరమవుతుంది. అత్యంత ఖచ్చితమైన యంత్రాలు, ప్రత్యేక రసాయనాలు, సిలికాన్ వేఫర్లు, ఫోటోరెసిస్ట్లు, ఇతర పదార్థాలు ఇవన్నీ తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చిప్ తయారీ యంత్రాలు అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థలు. కొన్ని యంత్రాలైతే నానోమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కూడా పనిచేస్తాయి. కాబట్టి భారతదేశం కేవలం చిప్ తయారు చేసే సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా చిప్ తయారీకి అవసరమైన యంత్రాలు, పదార్థాల తయారీ సామర్థ్యాన్ని కూడా అభివృద్ది చేయాలి. ఈ సెమికాన్ ఇండియా 2.0లో ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును కూడా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం.
1: Imagine how many more MSMEs, how many more smaller manufacturers, they will get the opportunities to make parts which go into manufacturing the machines which manufacture the semiconductors. The parts which go into manufacturing the machines and the machines which are used for manufacturing the chips, that entire ecosystem gets developed in a country.
0: అలాగే మూడో కీలక పిల్లర్ అయిన ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీల గురించి మాట్లాడుకున్నట్లయితే, సిలికాన్ వేఫర్లపై సూక్ష్మ స్థాయిలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను తయారు చేసేదే అత్యంత అధునాతన పారిశ్రామిక కేంద్రం ఈ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ. ఒక చిప్ తయారీ ప్రక్రియలో అనేక దశలుంటాయి. సిలికాన్ వేఫర్పై పొరల నిర్మాణం, నమూనా రూపొందించడం, పదార్థాలను తొలగించడం, కొత్త పదార్థాలను జోడించడం, డోపింగ్, శుభ్రపరచడం, తనిఖీ చేయడం ఇలాంటి అనేక ప్రక్రియలు పునరావృతమవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో తొలి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ 2028లో ప్రారంభమయ్యే దిశగా ప్రయాణం సాగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ సెమికాన్ ఇండియా 2.0తో మరిన్ని ఫ్యాబ్లను ఆకర్షించడం, సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్లతో పాటు కాంపౌండ్ సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్లు, డిస్క్రీట్ సెమీకండక్టర్ తయారీ వంటి విభాగాల్లో కూడా సామర్థ్యాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే చిప్ తయారీ పూర్తయిన తరువాత దానిని నేరుగా ఫోన్లో గాని కార్లో గాని అమర్చడం, తయారు చేసిన ఆ చిప్ ను ప్యాకేజింగ్ చేయాలి, పరీక్షించాలి, మార్కింగ్ చేయాలి, వినియోగానికి సిద్ధం చేయాలి. ఇక్కడే ఏటీఎంపీ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్, అలాగే ఓఎస్ఏటీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ రంగాలు కీలకంగా మారుతాయి. ఈ ఏటీఎంపీ, ఓఎస్ఏటీఏ ఈ సెమికాన్ ఇండియా 2.0లో నాలుగో పిల్లర్. సెమీకండక్టర్ చిప్ కు సరైన ప్యాకేజింగ్ ఇవ్వడం, దాని పనితీరు, ఉష్ణ నియంత్రణ, విశ్వసనీయత వంటి అంశాలకు చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం సెమీకండక్టర్ పరిశ్రమలో అధునాతన ప్యాకేజింగ్ వేగంగా అభివృద్ది చెందుతున్న రంగం. ఒకే ప్యాకేజీలో అనేక చిప్లను అనుసంధానించడం, అధిక వేగంతో డేటా మార్పిడి చేయడం, తక్కువ విద్యుత్ వినియోగంతో అధిక పనితీరును సాధించడం వంటి అవసరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే భారత్ కేవలం చిప్ తయారీకి మాత్రమే కాకుండా అధునాతన ప్యాకేజింగ్ సాంకేతికలకు కూడా కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇక సెమీకండక్టర్ పరిశ్రమలో ఏ సాంకేతిక అయినా సరే చాలా కాలం అలాగే ఉండదు. ప్రతి తరం మరింత వేగంగా, తక్కువ విద్యుత్ వినియోగంతో, ఎక్కువ ట్రాన్సిస్టర్లతో మరింత సమర్థవంతంగా పనిచేసే చిప్లను కోరుకుంటోంది. అందుకే పరిశోధన, అభివృద్ది, ఆర్ఎండీ లేకుండా సెమీకండక్టర్ రంగంలో దీర్ఘకాలిక నాయకత్వం సాధ్యం కాదు. కాబట్టి ఈ సెమికాన్ ఇండియా 2.0లో ఆర్ఎండీని ఐదో స్తంభంగా చేర్చింది ప్రభుత్వం. భారత్ ఇప్పటికే 28 నానోమీటర్ నుంచి 110 నానోమీటర్ వరకు వివిధ సాంకేతికలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. తదుపరి దశలో మరింత అధునాతన సాంకేతికతలపై పరిశోధన, కొత్త తయారీ ప్రక్రియలు, ప్యాకేజింగ్ సాంకేతికతలు, కొత్త పదార్థాలు, దేశీయ డిజైన్ సామర్థ్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, అంతర్జాతీయ భాగస్వాములు కలిసి పనిచేస్తే ఈ రంగంలో భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక సెమీకండక్టర్ రంగానికి సాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో పాటు ప్రత్యేకమైన శిక్షణ అవసరం.

0: డిజైన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్లీన్ రూమ్ సాంకేతిక నిపుణులు, ప్యాకేజింగ్ నిపుణులు, పరీక్షా నిపుణులు, పరికరాల నిర్వహణ సిబ్బంది, నాణ్యతా నియంత్రణ నిపుణులు, పరిశోధకులు, ఇలా అనేక రకాల నైపుణ్యాలు అవసరం. అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత 10 సంవత్సరాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిని 4 సంవత్సరాల్లోనే అధిగమిస్తూ 85,000 మంది సెమీ కండక్టర్ ఇంజనీర్లకు శిక్షణ అందించామని ఆయన వెల్లడించారు. ఈ సెమీకాన్ ఇండియా 2.0తో మరో 100,000 మంది సెమీ కండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
1: 20,000 మోర్ సెమీ కండక్టర్ డిజైన్ ఇంజనీర్స్ విల్ బి హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఐ మీన్ దే ఆర్ బీయింగ్ హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఫస్ట్ ఫేజ్ వి హడ్ సెడ్ 10 ఇయర్స్ 85,000 ఇంజనీర్స్ వి విల్ డెవలప్. వి డిడ్ దట్ ఇన్ 4 ఇయర్స్ ఇట్సెల్ఫ్, కంప్లీటెడ్ దట్ టార్గెట్. నౌ వి హావ్ టేకెన్ అ టార్గెట్ ఆఫ్ 1 lakh మోర్ ఇంజనీర్స్ టు బి డెవలప్డ్. అండ్ ది మైండ్ యూ, ఇన్ ది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ people say the gap in talent by 2032 will be about 1 million. So we can fill that gap in a very big way.
0: ఇందులో మన దేశ ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, పాఠ్యాంశాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారాలన్నారు. ప్రయోగశాలలు అభివృద్ది చెందాలని, విద్యార్థులకు ప్రాజెక్టు ఆధారిత శిక్షణ లభించాలని, పరిశ్రమలతో విద్యా సంస్థలకు మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడాలన్నారు. ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ 6 స్తంభాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. సెమీకాన్ ఇండియా 2.0 అనేది ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని నిర్మించే పథకం మాత్రమే కాదు, ఒక పూర్తి పారిశ్రామిక ఎకో సిస్టమ్ను నిర్మించే ప్రయత్నమని. డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు, ఫ్యాబ్రికేషన్ నుంచి ప్యాకేజింగ్ వరకు, ప్యాకేజింగ్ నుంచి పరీక్షల వరకు, వీటికి అవసరమైన యంత్రాల నుంచి రసాయనాల వరకు, పరిశోధనల నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు, ఇలా ఒక సమగ్రమైన వాల్యూ చైన్ ని రూపొందించాలని భారత్ సంకల్పించింది. అయితే ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమ కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రత్యేక సంస్థలపై అధికంగా ఆధారపడి ఉంది. చిప్ డిజైన్ ఒక దేశంలో జరగవచ్చు, తయారీ మరో దేశంలోనూ, ప్యాకేజింగ్ ఇంకో దేశంలోనూ జరగవచ్చు. అలాగే యంత్రాలు మరో దేశం నుంచి దిగుమతి చేసుకోవచ్చు, ప్రత్యేక రసాయనాలు మరో ప్రాంతం నుంచి సరఫరా కావచ్చు. ఈ విధమైన అంతర్జాతీయ విభజన సమర్థవంతమైనది అయినప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత్ 2 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందులో మొదటిది దేశీయ అవసరాలకు అవసరమైన కీలక చిప్ల సరఫరాలో ఎక్కువ స్థాయి భద్రత సాధించడం, రెండోది ప్రపంచ సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో ఒక విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగడం. అందుకే సెమీకాన్ ఇండియా 2026 వంటి వేదికలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2026 సదస్సును నిర్వహించనున్నారు. ట్రాన్స్ఫార్మ్ టుమారో, సిలికాన్ టు సిస్టమ్స్, బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే విస్తృత దృక్పథంతో ఈ సదస్సు జరగబోతోంది. సెమీకాన్ ఇండియా 2.0 గురించి మాట్లాడుకున్నట్లయితే స్వావలంబన, విశ్వసనీయత, సాంకేతిక నాయకత్వం అనే 3 ప్రధాన లక్ష్యాలు మనకి స్పష్టమవుతాయి. స్వావలంబన అంటే దేశానికి అవసరమైన ప్రతి చిప్ను దేశంలోనే తయారు చేయడం మాత్రమే కాదు, కీలక రంగాల్లో అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు, డిజైన్ నైపుణ్యం, తయారీ సామర్థ్యం, పరిశోధన, సరఫరా గొలుసు, నియంత్రణ వంటి అంశాల్లో బలపడటం. ఇక విశ్వసనీయత అంటే ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ ఒక స్థిరమైన, నమ్మదగిన భాగస్వామిగా ఎదగడం. ఇతరులు అభివృద్ది చేసిన సాంకేతికతను ఉపయోగించడం మాత్రమే కాకుండా కొత్త సాంకేతికతలను స్వయంగా అభివృద్ది చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే సాంకేతిక నాయకత్వం. ఇలా ఈ 3 లక్ష్యాలను కలిపే ప్రయత్నమే సెమీకాన్ ఇండియా 2.0గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మీరు సెమీకాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ఏ మాయ చేశావే ఈ చిత్రానికి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన అనంత శ్రీరామ్.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: జల్సా ఈ చిత్రానికి కేకే పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల.

కొండపల్లి రాజా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాల్గుడి సుబా పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేటూరి.

అబ్బాయి గారు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్.

0: Ơi.
1: చెలో ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు. సంగీతం మహదీ స్వరసాగర్, రచన భాస్కర్ భట్ల రవికుమార్. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

అర్జున్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, రచన వేటూరి.

జులై ఈ చిత్రానికి సుచిత్ సురేషన్ ప్రియా హేమేష్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి FM 102.2. గుర్తు చేసుకుందాం, సినిమా పాటలు వింటారు. ముందుగా చక్రం ఈ చిత్రానికి చక్రీ పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల.

భారతీయుడు ఈ చిత్రానికి స్వర్ణలత పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన భువనచంద్ర.

ప్రేమికుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉదిత్ నారాయణ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన రాజశ్రీ.

ద్వారక ఈ చిత్రానికి సమీర భరద్వాజ్ పాడిన పాట వింటారు. సంగీతం సాయి శ్రీనివాస్, రచన రెహమాన్.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో చివరిగా వినండి కింగ్ చిత్రానికి సాగర్ దివ్య పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి FM 102.2 చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమంలో రంగస్థలం ఈ చిత్ర

మన్మధుడు. ఈ చిత్రానికి ఎస్పి చరణ్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన సిరివెన్నెల.

వర్షం ఈ చిత్రానికి టిప్పు ఉషా పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన సిరివెన్నెల.

అనుమానాస్పదం. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన వంశీ.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా సైబాల్, బురద పుల్లా
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
7: కలిసుందాం రా ఈ చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో చివరిగా యముడు ఈ చిత్రానికి సాగర్ సుచిత్ర కార్తిక్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: Pani Djajarik said the latest initiatives lead to a resumption of talks between Ukraine and the Russian Federation, paving the way for an immediate, full and unconditional ceasefire. He added that the United Nations stands ready to support all meaningful efforts to
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. లాహిరి లాహిరిలు ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా రెడీ ఈ చిత్రానికి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆవారా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా తన్వి పాడిన పాట, సంగీతం యువన్ శంకర్ రాజా, రచన వెన్నెల కంటి.

హుషారు ఈ చిత్రానికి సిద్ధ శ్రీరామ్ పాడిన పాట. సంగీతం రాధన్, రచన కిట్టు విస్సాప్రగడ.

1 విడుదల. ఈ చిత్రానికి మనోచిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగటం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక సాధికారత ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకులేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మార్కపు లావాదేవీలు ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
3: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కి చర్చా హోగీ तो वो यूपीआई के बिना अधूरी ही होगी.
2: సమాజంతో సామరస్యంగా జీవించే కళను విజ్ఞానం నేర్పుతుందని, అది జ్ఞానాన్ని సంపదను ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, విజ్ఞానం జ్ఞానాన్ని సంపదను పెంపొందిస్తుందని, వ్యక్తి గౌరవాన్ని

0: ముడింపు చేస్తుందని తెలిపారు. ధర్మబద్ధమైన పాలనకు చేసే సేవ ఎంత అమూల్యమైందో విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ఫ్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తరువాత రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్లతో సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటన ముగిశాక అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను సందర్శిస్తారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నగరాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ తెలిపారు. 2001 అక్టోబర్ 7 మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్లడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. ఈ సేవా సంకల్ప్ అభియాన్ సెప్టెంబర్ 17 రక్తదాన శిబిరంతో ప్రారంభమవుతుందని, అక్టోబర్ 7 గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తూ సేవాజ్యోతి కళస్ యాత్ర నిర్వహిస్తారని నితిన్ నవీన్ తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రజల భాగస్వామ్యంతో సేవా మేరా యోగ్దాన్ కార్యక్రమం కింద వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.
1: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितंबर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे.
0: केंद्र रक्षा मंत्री राजनाथ सिंह కొలంబోలో శ్రీలంక అధ్యకులు అసురుకుమార్ దినసనాయకతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. భద్రత, రక్షణ, శాంతి, శ్రేయస్సు నిర్ధారించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని తాము పునరుద్ఘాటించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన సమావేశంలో శ్రీలంకలో ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్ అంతకుముందు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీలంకలో భారతీయులు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక ఆధారంగా ఏర్పడిన సంబంధాలు ద్వైపాక్షిక పురోగతికి బలమైన పునాదిగా నిలిచాయన్నారు. ఏ కష్టకాలంలో అయినా భారత్ శ్రీలంకకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో భారత్ సాధిస్తున్న ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ప్రపంచం ఆర్థిక సవాలు ఎదురవుతున్న 2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది సాధించిందని తెలిపారు. ప్రపంచ వృద్దికి భారత్ 16% పైగా తోడ్పాటును అందిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 8 ప్రధాన దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని, దీంతో దేశ గ్లోబల్ విశ్వసనీయత గణనీయంగా పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్గిల్ యుద్దవీరుడు పరమ్వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించే క్రమంలో కెప్టెన్ విక్రమ్ బత్ర కార్గిల్ మంచి శిఖరాలపై అసాధారణ ధైర్య సాహసాలు, చెక్కు చెదిరిన దేశభక్తి ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని ఓం బిర్లా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ఆయన వీరత్వం, సాహసం భవిష్యత్తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. హిందీ సాహిత్య పితామహులు భారతేందు హరిశ్చంద్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. భావాలు, భాష, శైలిలో నూతనత్వం జోడించి హిందీకి ఆధునిక రూపం తీసుకొచ్చారని అమిత్ షా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. మాతృభాషను కేవలం భావ ప్రసార సాధనంగా కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి, చైతన్యానికి మూలస్తంభంగా భారతేందు భావించారన్నారు. భారతేందు సృష్టించిన సాహిత్యం సమాజం పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. కాఠ్మండులో భారత ఫోరెన్సిక్ బృందం కీలక పురోగతి సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలు ప్రాసెస్ చేయడంతో పాటుగా 378 డిఎన్ఏ ప్రొఫైల్ రూపొందించిందని, నేపాల్లో చిలిమేటనిల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత్ నేపాల్ సంయుక్త సాంకేతిక బృందం టన్నెల్లో పేరుకుపోయిన బురద తొలగించే పనులు ముమ్మరం చేస్తుంది. అయితే టన్నెల్ వాలు ప్రాంతం, కఠిన ప్రదేశాలు సహాయక సిబ్బందికి సవాలు విసురుతున్న సాంకేతిక బృందాలు నూతన పద్దతులు ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నాయి. భారీ యంత్రాలు టన్నెల్లోపలికి తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సహాయక చర్యల ద్వారా బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. సౌదీ అరేబియాలో పౌరులు ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులు భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. ప్రాంతీయ భద్రత స్థిరత్వం దెబ్బతీస్తే ఇలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో సముద్ర నావిగేషన్ స్వేచ్ఛకి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పలు ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, గంగటేక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారాసిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికవ్ మిక్స్డ్ టీం స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీత్రిదేవి కజకిస్తాన్ చెందిన ఐజాడ సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతాక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యకుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.
1: కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు. ఈ అంశంపై విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం పి జ్ఞానేశ్వరరావు గారు ద్వారా సంగీత సరస్వతి అనే కథానిక వింటారు. ముందుగా ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు. ఈ అంశంపై విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఏపీఎస్ ఆర్టీసీ తెలియని వారు ఎవరు ఉంటారు? మరి ఈ ఏపీఎస్ ఆర్టీసీని సమర్థవంతంగా నడపాలి అంటే ఒకవైపు ప్రయాణికుల భద్రతను చూసుకోవాలి, మరొకవైపు ఉద్యోగుల సంక్షేమం కూడా చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క అంశాన్ని మనము నిర్లక్ష్యం చేసినా సమస్య. కాబట్టి వారి సంక్షేమం అలాగే వారి భద్రతని రెండింటిని చూసుకుంటూ సమర్థవంతంగా మన విశాఖ రీజియన్ని నడిపిస్తున్నటువంటి విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీ బలిజి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. అప్పలనాయుడు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు మన విశాఖ రీజియన్ ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా ఉన్నారు. ప్రజల విషయానికి వస్తే ప్రజలకు మీరు చేసేటువంటి సేవల్లో ప్రధానంగా మన విశాఖ రీజియన్లో ప్రత్యేకమైనటువంటి సేవలు ఏంటి?
2: మన విశాఖ జిల్లాలో ముఖ్యంగా స్త్రీశక్తి పథకము ఆగస్టు 15 నుండి వచ్చిందండి. ప్రతి మహిళలు కూడా ఏపీలో ఉన్న మహిళ ఆధార్ కార్డుతో ఫ్రీగా ఎక్కడి నుండి ఎక్కడికైనా సరే సిటీ ఆర్డినరీ

0: మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసెస్లు, ఈ ఐదు రకాల అల్ట్రాపల్ ఐదు రకాల్లో కూడా ఫ్రీగా ఏ టైంలో అయినా ట్రావెల్ చేయొచ్చండి. ట్రావెల్ చేస్తున్నారు. నెలకి 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నుండి రాయితీలు వాళ్ళకి లభిస్తుందండి. ఓఆర్ కూడా ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. పెరిగిన తర్వాత కార్మికుల మీద కూడా ఆ తగ్గట్టు టికెట్స్ ఎక్కువ ఇష్యూ చేసే అవసరం కూడా పెరిగింది. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒకే టైంలో అందరం కూడా ఒకేసారి వెళ్ళిపోదాము, అదేవిధంగా బస్ స్టాప్లో క్రిష్ క్రాష్ అవుదాము, ఆ రకంగా కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రతి బస్ స్టాప్లో కూడా క్రిష్ క్రాస్ అవ్వకుండా, అదేవిధంగా ప్రయాణికులు ఎక్కుతుంటే ఒకేసారి మీద పడిపోకుండా, అదేవిధంగా ఈ టైంలో రష్గా ఉన్నాయి కదా ఉద్యోగులు, వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యోగులే కాబట్టి అదే టైంలో అందరూ ఒకేసారి కాకుండా కొద్ది డిఫరెంట్ టైమింగ్స్లో, కొద్ది ఎర్లీగైనా అవనివ్వండి 7 గంటలకి, తర్వాత 10 గంటలకి అవనివ్వండి 1 గంట వరకు, ఈ రకంగా టైమింగ్స్ వచ్చినట్టయితే వాళ్ళకి ప్రతి వాళ్ళకి సీట్లు దొరుకుతాయి. అదేవిధంగా స్త్రీశక్తి పథకం ఉపయోగించుకోవడం అవుతుంది. అదేవిధంగా ఎక్కువ రష్లో ఉండి డ్రైవర్ కండక్టర్ లేట్ అవ్వకుండా ఆ టైంలో అందరికీ టికెట్లు కొట్టాలి కాబట్టి 2 నిమిషాలు లేట్ అవ్వచ్చు. లేట్ అయినప్పుడు బస్సులో ఉన్నప్పుడు మన సైకాలజీ ఎలా ఉంటుంది అంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది, బస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపాలని అనిపిస్తుంది. ఈ రకమైన వ్యత్యాసం కాకుండా వాళ్ళని కూడా అర్థం చేసుకొని మనం కూడా ముందుకు సాగినట్టయితే ప్రయాణికులు కూడా మంచి సౌకర్యము మన ఆర్టీసీ నుండి అందించే అవకాశం ఉందండి.
1: ముఖ్యంగా మహిళా ప్రయాణికుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మహిళల్లో కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా వృద్ధ మహిళలు కూడా ఏదన్నా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కానీ జాగ్రత్తలు కానీ లేదా ప్రత్యేకమైన సౌకర్యాలు కానీ ఏమన్నా ఉన్నాయా?
0: తప్పనిసరండి. మహిళలు అనేసరికి సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ముందు సీట్లోనే, సిటీలో ఎస్పెషల్లీ ముందునే ఎక్కేలాగా వాళ్ళకు ఉంది. అదేవిధంగా మా డ్రైవర్ కండక్టర్లు కూడా మేము ఎప్పటికప్పుడు వృద్ధులు ఉంటారమ్మా, కొద్దిగా ఎక్కేటప్పుడు కూడా వాడు దిగేటప్పుడు కూడా వాళ్ళు తెలియదు, ఒకసారి బస్ స్టాప్ ఆపకుండా కూడా దిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కండక్టర్ గారు డ్రైవర్కి కోఆర్డినేషన్, ఇద్దరికి కూడా కోఆర్డినేషన్ ఎప్పటికప్పుడు ఉన్నట్టయితే వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి చేయూతనివ్వడానికి అవకాశం ఉంటుందని మేము ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా అర్థం చేసుకొని డ్రైవింగ్కి వెళ్ళి ముందు సాగాలని మేము ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నామండి.
1: ప్రజల తరపున ఏదైనా సమస్య ఉంటే మరి మీలాంటి అధికారికి విన్నవించుకోవటానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా
0: ఎప్పుడైనా సరే మనకి ఫోన్ నెంబర్స్, ప్రతి బస్సులో కూడా డిపో మేనేజర్ నెంబర్, డివిజనల్ మేనేజర్ నెంబర్, రీజనల్ మేనేజర్ నెంబర్ ఉందండి. జనరల్ కంప్లైంట్ నెంబర్ కూడా 149 అన్నది నెంబరు విరివిగా సెంట్రల్ కమ్యూనికేషన్ సెల్ అయ్యి ఉన్నదండి. ఆర్టీసీ సేవలు ఈ రకంగా బాగోలేదు, ఆ రకంగా బాగోలేదు. ఇంత సంస్థలో కొన్ని సిస్టమ్స్ అక్కడక్కడ లోపం ఉండొచ్చు, ఆ లోపాన్ని కూడా చూపించి కరెక్ట్ చేయండి, సవరించడానికి అవకాశం ఉంటాయి కాబట్టి వాళ్ళకి చెప్పచ్చు. రీజనల్ మేనేజర్ వారికి కూడా వెబ్ లో కూడా కొట్టినా సరే వాళ్ళ నెంబర్లు వచ్చేస్తాయండి.
1: 1499 కనుక ఫోన్ చేస్తే
0: అన్ని విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఏపీఎస్ఆర్టీ వెబ్ అని తీస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి లభిస్తాయి. డిపో మేనేజర్ స్థాయి నుండి అన్ని నెంబర్లు లభిస్తాయి. ఈ మధ్య కాలంలో పార్సల్ సర్వీసులు కూడా విరివిగా మేము 7 నెలల నుండి తీసుకొచ్చాము. ఇదన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి బస్ స్టేషన్లో కూడా మన డిపోస్ బస్ స్టేషన్లో ఉన్నాయి. అవి ఉన్నాయంటే చాలా చీప్గా త్వరగా తీసుకెళ్లే కార్గో సర్వీసెస్, అతి త్వరగా తీసుకెళ్లే సర్వీస్ ఏంటంటే ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పుకోవడానికి గర్వం ఉందండి. అంత ఫాస్ట్ గా తీసుకెళ్తారు.
1: దానికి ప్రత్యేకంగా ఇంత దూరం నుంచి ఇంత దూరం దాకా, ఇంత బరువు నుంచి ఇంత బరువు దాకా ఏదో తక్కువ ఉంది ఏదో ఉంది కదా, అది
0: 5 కేజీల వరకు, ఇక్కడ నుండి 5 కేజీల వరకు 200 కిలోమీటర్ వరకు ఒక రేటు, దాటిన తర్వాత 10 కేజీలకు ఒక రేటు వైజ్ గా ఉన్నదండి. ఆ రకంగా మేము విరివిగా అది చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోయే పరిస్థితి, లాభం కూడా వస్తుందంటే దానివల్ల సంస్థకి 300 కోట్ల వరకు ఇది లాభదాయకంగా జరిగి ఉన్నంత సేవ చేస్తుంది కాబట్టి, రాయితీలు ఇస్తుంది కాబట్టి ఈ రకంగా కొంత ఆర్గనైజ్ చేయాలనే దృక్పథంతో పార్సల్ కూడా ప్రయాణికులు బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇది బ్రాండెడ్ కూడా బాగా ఫాస్ట్గా వెళ్ళే పార్సల్ ఏది అంటే ఏపీఎస్ఆర్టీసీ అన్ని కూడా బ్రాండ్ సంస్థకి రావడం జరిగిందండి.
1: మన విశాఖ రీజియన్ టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ ప్రయాణికుల్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రైవేట్ వాళ్ళతో ఏ విధంగా మీరు పోటీ పడుతున్నారు?
0: తప్పనిసరండి. మన ప్రైవేట్ వాళ్ళకి మేము ఎప్పటికప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము, అప్పటికప్పుడు ప్రెస్ నోటిస్తున్నాము, వీడియోకి చెప్తున్నాము, పాంప్లెట్స్ పంచుతున్నాము. మనకున్న ముఖ్య కేంద్రాలైన అరకు, పాడేరు, అదేవిధంగా శ్రీకాకుళం, ఈ రకంగా మన సింహాచలం టెంపుల్స్కి కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేసి కొన్ని మ్యాపింగ్ కూడా తయారు చేసి గూగుల్లో పెట్టడం జరిగింది. ప్రతి బస్ స్టాప్లో కూడా వాళ్ళు మ్యాప్తో పాటు

0: డిపార్ట్మెంట్ డిపో మేనేజర్ నెంబరు, పోలీస్ నెంబరు, అత్యవసర నెంబర్లు కూడా మేము విరివిగా ప్రతి బస్ స్టాప్లో కూడా ఈ మధ్యకాలంలో అందరికీ తెలియజేసేలాగా, ఇంకా ప్రెస్లో కూడా ఇంకా ఎక్కువ ఇచ్చేలా మేము తెలియజేస్తున్నాం.
1: ఇకపోతే ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మన ప్రాంతాల్లో, ఉదాహరణకు సింహాచలం కానీ, ఇలాంటి వాటికి ప్రత్యేక ఉన్నటువంటి ఏర్పాట్లకి మీరు సంసిద్ధమయ్యేటువంటి విధానం ఏంటి సమస్యలు రాకుండా?
0: తప్పనిసరి అండి, మాకు ఏపీఎస్ఆర్టీసీ అంటే స్పెషలైజ్డ్ సంస్థలు, ఇలాంటి ఏది స్పెషల్ అకేషన్స్ వచ్చినా చాలా చక్కగా క్లియర్ చేస్తుందని పేరున్న సంస్థ అండి. దీనికి ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో మొన్న చందనోత్సవం జరిగిందండి. చందనోత్సవంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వితిన్ 5-10 మినిట్స్లో ఇటు గోశాల సెంటర్లో కానీ అడివారం సెంటర్లో క్లియర్ చేయగలిగేవండి. మన అత్యుత్తమ ఎప్రిషియేషన్ కూడా రావడం, టెంపుల్ టూరిజంలో కూడా గవర్నమెంట్ నుండి తర్వాత మంచి ఫోకస్ కూడా జరగడం జరిగింది. అదే రిటర్న్ ట్రాఫిక్ కూడా ఒక 10 నిమిషాలు లేట్ అయినా అది కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ రకంగా ముందుగా ప్లానింగ్, ఎగ్జిక్యూటింగ్ మొత్తం ఇలాంటివి ఏమైనా వచ్చినా సరే మా స్టాఫ్కి 24 అవర్స్, మన చందనోత్సవం అంటే 24 అవర్స్ కూడా డ్రైవర్లు చక్కల ఘాట్ ఆపరేషన్లు ఎటువంటి ఇష్యూ లేకుండా తిరగడం జరిగింది. మనకి ప్రయాణికుల రద్దీని బట్టి కూడా, అంటే ప్రయాణికులు అన్న వాళ్ళు ఒకే టైంలో అందరూ వచ్చేస్తారు, ఒకే టైంలో ఖాళీ, ఆ రద్దీలో ఇంకా ఎక్కువ కష్టపడ్డాము. ఈ రకంగా అధికారులు ఎప్పటికప్పుడు అందరి అధికారులను కూడా జోన్లో వాళ్ళని కూడా అందరూ తరలించి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి 24 అవర్స్ కూడా ఆర్టీసీలో మేము మాతో రీజనల్ మేనేజర్తో సహా 24 అవర్స్ నిలబడి ప్రత్యేక ఏర్పాట్లు ఏంటండి, హనుమంత వాక సెంటర్లో అది జామ్ ఉండే అవకాశం ఉంది. దానికి ప్రత్యేక శ్రీకాకుళం విజయనగరం వచ్చే బస్సులు 2 గంటల నుండి అటు సబ్బవరం, అదేవిధంగా దువ్వాడ స్టీల్ ప్లాంట్, గాజువాక మీద ఆర్టీసీ కాంప్లెక్స్ 30 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రకంగా డైవర్ట్ చేస్తుంది ఓన్లీ ఆఫ్టర్ ఆల్ 6 అవర్స్ ఎక్కువ స్పాన్లో. అదేవిధంగా మిగతా అన్ని షటిల్ సర్వీసెస్ ఉండేలాగా మద్దిలపాలెం దాటి హనుమంతవాకి వెళ్ళలేని బస్సులు, ఈ రకంగా పోలీసు వారి డైరెక్షన్తో ప్రయాణికులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అన్నది ప్రభుత్వం నుండి అర్థం చేసుకొని వాళ్ళకి ఆర్టీసీ అవ్వచ్చు లేకపోతే స్పెషల్ అకేషన్ సంస్థలు అర్థం చేసుకొని ముందుకు సాగినట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి.
1: లేకపోతే ప్రైవేట్ బస్సుల్లో పడుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నారు, మన ఆర్టీసీ ఎప్పుడు పెట్టబోతుందా ఆ అవకాశాలను ఎక్కువగా?
0: ఇలాంటి స్లీపర్స్ మా దగ్గర వెన్నెల అనే బస్సు ఆల్రెడీ ఉందండి, ఇక్కడ నుండి విజయవాడకి బస్సు ఉంది, అది ఇక్కడ నుండి హైదరాబాద్ బస్సు ఉందండి. ఈ రకంగా మా బస్సులు అయితే వచ్చే తక్కువ శాతంలో మేము నడపడం జరిగింది, అంటే అది కొంత కాస్ట్లీ బస్సు. సో దీనికి తగ్గట్టుగా మనం ప్రయాణికులకి, లోకల్ ప్రయాణికులకి ఎక్కువ ప్రయారిటీ మేము ఇవ్వడానికి మేము చూస్తున్నామండి. అవి లాంగర్ సర్వీసెస్, తక్కువ సర్వీసులు మేము నడుపుతున్నామండి.
1: ఇతర రాష్ట్రాలకి మనం ప్రత్యేకమైన బస్సులు నడపడంలో ముఖ్యంగా ఒరిస్సా మన పక్కనే ఉంది, దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు మీకు ఉన్నాయి, ఇంకా ఏదన్నా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి?
0: తప్పనిసరి అండి, ఇంటర్ స్టేట్ రూట్లో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఉంటుంది, వాళ్ళు కొన్ని బస్సులు తప్పితే మేము కొన్ని బస్సులు తప్పుతాం. ఈ రకంగా లాంగ్ రూట్, సింగిల్ రూట్ ఉన్న రూట్లో సుంకి మీదుగా జైపూర్ ఇలాంటి రూట్లన్నీ కూడా మాకు ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు ఉన్న బస్సుల్లో కొత్త బస్సులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, అంటే మధ్యలో ఎటువంటి అసౌకర్యం రాకుండా. అదేగా శిక్షణ కూడా డ్రైవర్ కండక్టర్ భాష వేరుగా ఉంటుంది, ఆ భాష తగ్గట్టుగా వార్ డ్రైవర్ శిక్షణల మధ్య ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని సర్వీసెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తామండి.
1: ఏజెన్సీ ప్రాంతంలో మరి బస్సులు నడిపే విధానంలో మరి ఒక్కొక్కసారి గూడాలకి వాటికి వీటికి బస్సులు అందుబాటులో ఉండవు, వాళ్ళు ఏదైనా మీకు విన్నవించుకోవడానికి వాళ్ళకి బస్సు నడిపించుకోవాలి అని లేకపోతే మీ ద్వారా వాళ్ళకి బస్సు కొత్త బస్సు వేయడానికి అవకాశాలు ఎట్లా, ఏమిటి పద్ధతి ఏంటి?
0: ముఖ్యంగా మాకు రిప్రజెంటేషన్స్ ప్రయాణికుల నుండి ఫోన్ చేస్తారు, లోకల్ అక్కడ ఉన్న మండల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు వాళ్ళు మండల్ మీటింగ్లు అడుగుతారు, అదేవిధంగా జడ్పీటీస్ జిల్లా పరిషత్ ఎమ్మెల్యేస్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, రెగ్యులర్ ఫోన్లు చేస్తారు, వాట్సాప్ రిప్రజెంట్, ఇవన్నీ పరిగణలో తీసుకొని డిమాండ్ ఎంత ఉంటే తప్పనిసరిగా బస్సులు వేస్తున్నామండి, దాని తగ్గట్టు క్లియరెన్స్ చేస్తాం. ఘాట్ ఆపరేషన్ అంటే స్పెషల్గా స్పెషలైజ్డ్గా ఉంటుందండి, ఆ స్పెషలైజ్డ్ ఘాట్ ఆపరేషన్లు ఎక్కువ ఖర్చు అవుతుంది, అయినప్పటికీ కూడా ప్రయాణికులకు సేవను అందించాలని సర్వీసులో అంత ఇబ్బంది లేని పరిస్థితి ఉందండి. ఎప్పటికప్పుడు టైమింగ్స్లో అవ్వచ్చు లేకపోతే ఫాస్ట్నెస్లో అవ్వచ్చు లగ్జరీ బస్సులు అవ్వచ్చు ఏమైనా సరే ఉన్న పరిధిలో ఒకవైపు మనకి పరిధి కూడా చూసుకొని తప్పనిసరిగా ప్రయాణికులకి మ్యాక్సిమం సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేస్తాం.
1: ఒక ప్రాంతానికి బస్సు వేయాలంటే ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా, ఈ ఫుల్ఫిల్ అయితే మీకు బస్సు వేస్తాము అనేది ఏదైనా ఉంటుందా?
0: ఫుల్ఫిల్ అవ్వడానికి లాంగ్ డిస్టెన్స్లో డైరెక్ట్ పాసెంజర్స్, ఇక్కడ నుండి గూడెంకి బస్సు అడిగారు, గూడెంకి ఎంత డైరెక్ట్ పాసెంజర్స్ ఉన్నారు అనేది మేము ట్రయల్ అండ్ రన్ ఫిజికల్గా చూస్తాము, ట్రయల్ అండ్ రన్ 100% ఉందంటే తప్పనిసరిగా డైవర్ట్ చేసి

0: వచ్చాయన్న, అంటే కొన్ని రూట్లో బస్సులు. ఇప్పుడు ఇక్కడ నుండి రాజమండ్రి సర్వీస్ ట్రైన్లు వచ్చాయి, వందే భారత్ వచ్చింది. సో రాజమండ్రి సర్వీస్ డైరెక్ట్గా మా బస్సులు, ఆ బస్సులు వేరే రూట్లో డైవర్ట్ చేసి ఉన్న పరిధిలో ఉన్న బస్సుల్ని మేము కంప్యూటరైజ్ సిస్టంలో ఎక్కడ బస్సులు తక్కువ వస్తాయి, ఎక్కడ ఎర్నింగ్స్ ఎక్కువ వస్తాయి, ఎన్ని బేరీ చేసుకుంటే ఓవరాల్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం.
1: ఇక ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి ఎలాగో బస్సులో ఫ్రీ ప్రయాణం ఉంది, మగపిల్లలకి చదువు కోసం, చదువుకునే పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి పాసులు కానీ ఫ్రీ బస్సు ప్రయాణం కానీ అవకాశాలు ఉన్నాయా?
0: స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మొన్నటి వరకు 7th క్లాస్ వరకు అందరికీ ఫ్రీ అండి. ఉమెన్కి 10th క్లాస్కి ఉండేది, ఇప్పుడైతే ఉమెన్ ఆల్వేస్ అందరికీ ఫ్రీయే కాబట్టి 7వ తరగతి వరకు ఫ్రీగా మనము పాసులు ఇస్తామండి. తర్వాత వచ్చే పాసులు అన్నీ కూడా 1/4 కన్సెషన్తో వాళ్ళందరికీ పాసులు ఇస్తామండి. స్టూడెంట్స్, కాలేజ్ వాళ్ళు అందరూ కూడా, ఎన్జిఓస్ వేరే కమిట్మెంట్తో వాళ్ళకు కూడా సెపరేట్ పాస్. ఈ రకమైన అన్ని రకాల, అదేవిధంగా నెల మొత్తం మీద తీసుకెళ్ళితే మనం ఆ పాస్ కూడా సెపరేట్గా, మంత్లీ సీజన్ పాస్, ఈ రకరకాల పాసులు ప్రయాణికులకు అందుబాటులో, ప్రజల సంస్థ ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందండి.
1: చివరిగా మీ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ ఏదైనా బస్సులో వెళ్ళేటప్పుడు ఏదైనా సమస్య వస్తే, ఆరోగ్యపరమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి మీ తరపున ఏదన్నా ఎక్కడ డిస్పెన్సరీస్ కానీ ఆసుపత్రులు కానీ ఏర్పాటు చేశారా?
0: మనకి ఇప్పుడున్న, ఒకప్పుడైతే చాలా రేర్గా హాస్పిటల్లో ఉండే పరిస్థితి, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్
1: ఏపీఎస్ఆర్టీసీ తరఫున,
0: ఏపీఎస్ఆర్టీసీ తరఫున మేము డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ అప్ చెప్తాను. మాది డిస్పెన్సరీస్ అంటే విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ ఉంది, కాకినాడలో హాస్పిటల్ ఉంది, మా ఓన్ హాస్పిటల్, అదేవిధంగా రాజమండ్రిలో హాస్పిటల్ ఉంది. ఓన్ ఎంప్లాయీస్కి ఉంటాయి, మన బయట ప్రయాణికులకి అంటే అత్యవసరం అయితే వాళ్ళు అటెండ్ అవుతారు. అదేవిధంగా నియరెస్ట్ హాస్పిటల్లో మాకు దగ్గర అన్ని అడ్రస్లు ఉంటాయి, సూపర్వైజర్లు ఉంటాయి, మేము వాళ్ళకి అందజేసే ఏర్పాటు చేస్తామండి.
1: అప్పలనాయుడు గారు, మరి ఇంకా భవిష్యత్తులో ఎన్నో అవార్డులు పొంది ప్రజాసేవలో మునిగి తేరాలని, మీ ఆధ్వర్యంలో విశాఖ రీజియన్లో మన ఏపీఎస్ఆర్టీసీ ఇంకా పురోగతి సాధించాలని, భవిష్యత్తులో ఇంకో ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలని ఆశిస్తూ ఆకాశవాణికి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు ఈ అంశంపై విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. తరువాత పి జ్ఞానేశ్వర రావు గారి ద్వారా సంగీత సరస్వతి కథానిక వింటారు.
3: సంగీత సరస్వతి. అమ్మా, ఆకాశంలో అర్థం చూసావా? చూశాను. ఈ కోడిని చూడు. అవును, తన పసిపిల్లల మీద కన్నేసి తన్నుకుపోబోతున్న గ్రద్దం చూసి అల్లంత దూరాన ఆకాశానికి ఎగిరి తన పదునైన కాలిగోళతో దాని గుండెని చీల్చి పిల్లలను రక్షించుకుంటుంది తల్లి. ఇది శక్తి సామర్థ్యాల ప్రదర్శన కాదు, పిల్లలని కాపాడుకోలేని తల్లి జీవితం వ్యర్థం అనే భావనే అలా చేయిస్తుంది. ఈ భావనే సృష్టిని నడిపిస్తోంది. నువ్వు తలదించుకుని ఒద్దిగ్గా కాసేపు కూర్చో, జడవేయాలి. అమ్మా, అందరూ రాగసుధ ఆంటీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎందుకని అని అడిగింది 9వ తరగతి చదువుతున్న పద్మ తల్లి మహాలక్ష్మి. కూతురు అడిగిన ప్రశ్నకు తన స్నేహితురాలు రాగసుధ జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలు మహాలక్ష్మి మధ్యలో ఒక్కసారిగా మెదిలాయి. ఒక సున్నితమైన, మధురమైన, ఆర్ద్రత కలిగిన విషయాన్ని మదిలో పదిలిపరచుకున్న ఒక జ్ఞాపకాన్ని ఒద్దికగా మాటల రూపంలో కూతురికి చెప్పడానికి తాను మానసికంగా ఇంకా సన్నద్ధం కాలేదు. కానీ అప్రయత్నంగా కొన్ని ముత్యాల లాంటి పదాలు జాలువారాయి. రాగసుధది సంగీత సాహిత్య వారసత్వ నేపథ్యం కలిగిన కుటుంబం. ఆమెకు వేణుగానం అంటే ప్రాణం. రాగసుధ మురళిల కళ్యాణం రాధామాధవుల ప్రణయ దృశ్య కావ్యం. కానీ నిజ జీవితంలో జరిగేది వేరు. భర్తలను గెలిపించడానికి భార్యలు ఓడిపోతూ ఉంటారు. ఆంతరంగిక సమాజంలో మాత్రమే మహిళలు విజేతలుగా నిలుస్తారు, అంది కూతురితో తల్లి లక్ష్మి. మన ఇంటి ముందు వేసిన ప్యాచ్ వర్క్ రోడ్డుల ఏంటమ్మా, ఎప్పుడు అడిగినా ఆంటీ గురించి సగం సగం చెబుతావు అని తల్లిపై విసుక్కుంది కూతురు పద్మ. ఇప్పుడు ఎలాగూ ఆటోరింగ్ వెళ్తున్నాం కదా, నీకు అన్నీ అక్కడే తెలుస్తాయి, తొందరగా తయారవు అని భుజం తట్టింది. ఇక లే, జడ అల్లడం పూర్తయిందన్నట్లు, ఇసుక వేస్తే ఇసుక రాలదన్నట్లు రోడ్డంతా జనసంద్రంతో నిండిపోయి ఉంది. ఆడిటోరియం అంతా యువతతో

కిక్కిరిసిపోయింది. స్టేజి అంతా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి తాము అభ్యసించిన మంచి పేరు తీసుకొచ్చిన రాగాలతో శ్రోతలను తమ మురళీగానంతో మంత్రముగ్ధులను చేస్తున్నారు. వారంతా జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో వేణుగానామృతం అందించడంలో సుప్రసిద్ధులు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు, సాహిత్య అకాడమీ అధ్యక్షులు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఏ కొంత విరామం దొరికినా రాగసుధ వ్యక్తిత్వాన్ని, ప్రతిభను ముచ్చటించుకుంటున్నారు అక్కడ ఉన్నవారందరూ. నవరస మురళీ గానామృతం ప్రదర్శనలో భాగంగా ఇళయరాజా ఎవర్గ్రీన్ హిట్స్ సభికులందరికీ వీణులు విందు చేశాయి. అనంతరం ముఖ్య అతిథులు సభనుద్దేశించి మాట్లాడారు. సంగీతం అనేది నయగారా జలపాతంలా కొత్తదనంతో తుణికిసలాడాలని, మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని, హృదయ వీణపై మధురిమలు పలికించాలని, శ్రోతల కాలం హిమంలా కరిగిపోవాలని, ప్రతి రాగంతోనూ ప్రతి ఒక్కరి మనస్సు పెనవేసుకుపోయేలా, గత జన్మ స్మృతులను తడిమి చూసుకునేలా ఉండాలని, అదే ఉత్తమ సంగీతానికి గీటురాయని, ఆ మధురిమలు సరిగమలు అలవకగా తమ వేణుగానామృతంతో అందించిన శ్రీమతి రాగసుధ మరియు వారి బృందం ధన్యులని ప్రధాన వక్త ప్రసంగం అప్రతిహతంగా సాగుతోంది. ముందు వరుసలో కూర్చున్న మురళి ఈ లోకంలో లేడు. అతడి మానసిక స్థితి పరిపూర్ణత వైపు పయనిస్తోంది. ఇప్పుడిప్పుడే కమలంపై ప్రసరిస్తున్న ఉదయభానుని లేత కిరణాల్లా, ఇప్పుడే ఎక్కడి నుండో అన్న మాటలు, తను విన్న మాటలు, శరీరంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రకంపనలకు తోడై ఏవో ఏవేవో సరికొత్త భావనలు తనను శాంతంగా అలముకున్నాయి. మనస్సు చాలా తేలికైపోయింది. గొంగళీ పురుగు స్థితిని వదిలించుకొని అంటుకున్న రెక్కలను అతి కష్టంగా విప్పి బలంగా గాల్లో ఎగిరే సీతాకోక చిలుక అనుభూతితో తనను తాను మించిపోయాడ మురళి. తన ఉనికి, పరిణామం తనకు తెలుస్తోంది. తను నడిచి వచ్చిన దారిని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. నాడు తను ఉన్న స్థితికి, నేడు తను ఉన్న ఉన్నత స్థితికి మూలాధారం కేవలం రాగసుధే అన్న విషయం బోధపడింది. తన పాత్ర నామమాత్రమేనని స్పష్టంగా గోచరించింది. తన ప్రతి భావోద్వేగ స్పందనలకు ప్రతిస్పందనగా కార్యోన్ముఖిని చేసే విధంగా తగిన రాగంతో, సమయపాలనతో మురళి గానామృతం గ్రోలి తనని లాలించి పాలించి విజయం వైపు మ్యూజిక్ థెరపీ ద్వారా పయనించేలా ప్రేరేపించిన రాగసుధ ఒకప్పటి తన ప్రియురాలు. నవరస, కన్నడ, వసంత, వరాలి, మోహన, కళ్యాణి, ఆనందభైరవి, సింధు భైరవి, శివరంజని, హంసధ్వని రాగాలతో చేసిన ప్రేమ సరాగాలు ఎప్పటికీ మరుపురాని మధురానుభూతులు. నేడు తనలో ఆమె సగం కాదు, తానే ఆమెలో సగం. ఒక పల్లెటూరులో సాధారణ ప్రైవేట్ టీచర్గా జీవితం ప్రారంభించి నేడు రాష్ట్రం అంతటా ఉన్న పలు విద్యాలయాలకు అధిపతిగా ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేయడమే కాకుండా కోవిడ్ బారిన పడి తను జీరో అయినప్పుడు ఆమె హీరోగా మారి పరిస్థితులను చక్కదిద్ది తన కోసమే పుట్టిన, తనకు మాత్రమే సొంతమైన రాగసుధకు ఈ జన్మలో ఏమిచ్చుకుంటే ఆమె రుణం తీరుతుంది అని తనలో తాను మదనపడటం, వెనువెంటనే అప్రయత్నంగా మురళి కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు రారటం, వేదికపై ప్రసంగిస్తున్న రాగసుధ భర్త మురళి మనోస్థితిని గమనించి నా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపినందుకు క్షమించండి అని ప్రేక్షకులను కోరి వెనువెంటనే శ్రీవారి చెంతకు చేరి అతడిని వాదార్చడం అక్కడి వారికి ఒకంత ఆశ్చర్యమేసింది. నిజమైన ప్రేమకు, అనుబంధానికి ఇదొక సజీవ సాక్ష్యం అనిపించింది. కరతాళ ధ్వనుల మధ్య శ్రీమతి రాగసుధను పతి సమేతంగా వేదికపైకి ఆహ్వానించారు. స్టాండింగ్ ఓవేషన్ తన ప్రతిభకు నిదర్శనం. కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా శ్రీమతి రాగసుధకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు నగదు బహుమతి ప్రదానం ఆమెకు దక్కిన మరో అరుదైన గౌరవం. ఇందులో గొప్పే ఉందే అమ్మా, ఎవరైనా ఏ రంగంలో కృషి చేస్తే ఆ రంగంలో రాణిస్తారు అనుకున్న సాధిస్తారు.

జీవిత సాఫల్యం పురస్కారం అందుకుంటారు, అంది కూతురు పద్మ. ఆ తొందరపాటే నీకు వద్దన్నది. ఎవరి గురించైనా తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు. మనకు తెలిసిందే సరైందని అనుకోకూడదు. రాఘసుధ నా డిగ్రీ కాలేజీ స్నేహితురాలు. ఆ రోజుల్లో తన సీనియర్ అయిన మురళిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వేణుగానంపై మక్కువతో సాధన చేసింది. వేణుగానంపై పిహెచ్డి చేసిన భారతదేశ మొట్టమొదటి మహిళ అల్కా ఠాకూర్ను ఆదర్శంగా తీసుకుని గోల్డ్ మెడల్ సాధించింది. భర్త మురళి స్థానికంగా విద్యారంగంలో స్థిరపడడం వలన తనకు చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో దేశ విదేశాలలో వేణుగానామృత ప్రదర్శనలకు రాగసుధకు ఎన్ని అవకాశాలు వచ్చినా పిల్లల కోసం, భర్త కోసం తన ఆశల్ని వదులుకుంది. రాగసుధ మాత్రమే కాదు, రాగసుధ వంటి ఎంతోమంది ప్రతిభ కలిగిన మహిళలు ఎన్నో అవకాశాలను వదులుకొని కుటుంబాన్ని విజయవంతంగా నడిపించడంలోనే ఆనందాన్ని పొందుతున్నారు, అంది కూతురుతో తల్లి మహాలక్ష్మి. అమ్మా, ఆమె భర్తకి వేణుగానం అంటే ఇష్టం ఉండదా? అడిగింది కూతురు పద్మ తల్లి మహాలక్ష్మిని. ఇష్టమే గాని స్త్రీ చేతిలో వేణువు కాకుండా వీణ ఉండాలంటాడు. పెళ్లికి ముందున్న వ్యక్తి యొక్క అసలు వ్యక్తిత్వం పెళ్లి తర్వాత వ్యక్తమైంది. మనుషుల్లో ఆడ మగ ఉంటారు కానీ సంగీత, సాహిత్య, రాజకీయ, సృజనాత్మక రంగాల్లో అభినవేశమే ప్రధానం కానీ స్త్రీ పురుషుల భేదం లేదు. అయినా బాగా చదువుకున్న వారిలో కూడా ఇంకా ఈ పనులు వీరే చేయాలి అనే భేదభావనలు వేలు ఎనుకుని ఉండడం, కొన్ని పనులకు మాత్రమే స్త్రీలు పనికి వస్తారు, రాణిస్తారు, మిగతా రంగాల్లో స్త్రీలు సూటబుల్ కాదు అనే మైండ్ సెట్తో ఉన్నది సమాజం. అతని మనోగతం ఆమెకు నిరాశ కలిగించలేదు, ఎందుకంటే ఆమెది షరతులు లేని ప్రేమ. శ్రీమతి రాగసుధ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, తన వేణువుతో అసాధ్య రాగాలను అలవోకగా పలికించి దేశంలోనే సుప్రసిద్ధ ఫ్లూటిస్ట్గా పేరు ప్రఖ్యాతులు ఆర్జించడం. రెండు, కుటుంబం కోసం, తన పిల్లల కోసం మురళి చేతిలో తానే ఒక రాగమైపోవటం. సుధ రెండో మార్గాన్ని ఎంచుకుంది అని కూతురికి వివరించిన లక్ష్మి కొన్ని సెకండ్ల పాటు నిట్టూర్పుతో మళ్ళీ అందుకుంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. కోవిడ్ గడ్డు కాలంలో వార్డులు బళ్ళు, బళ్ళు వార్డులు అయ్యాయి. మురళికి అప్పు కూడా ఎక్కడా పుట్టలేదు. విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. మురుగుతున్న నక్క మీద తాటకాయ పడినట్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యాలయాల భవన నిర్మాణం జరిగిందన్న కారణంగా యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. పరిస్థితి అదుపు తప్పిందని తెలుసుకోవటానికి రాగసుధకు ఎక్కువ సమయం పట్టలేదు. తక్షణ కర్తవ్యం ఆలోచించింది. ఆన్లైన్ ద్వారా ఈ 2 సంవత్సరాల్లో పెక్కుమంది వేణుగాన ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చింది. నేటి సంగీత బృందంలో పాల్గొన్న యువతి యువకులందరూ ఆమె శిష్యులే కావటం ఈ సభ యొక్క ప్రత్యేకత. ఈ సందర్భంలోనే మురళీ గారి కాలేజీల పరిస్థితిని, ఆర్థిక చితుకుబాటును అడిగి తెలుసుకున్న మంత్రిగారు కళాశాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేయడమే కాకుండా విద్యాలయ నిర్మాణానికి కూడా స్థలం మంజూరు చేశారు అని ముగించింది మహాలక్ష్మి. అయితే రాగసుధ అంటేది అన్ అన్కండిషనల్ లవ్ స్టోరీ అన్నమాట అని సన్నగా నవ్వింది పద్మ. శ్రీమతి రాగసుధ జీవిత సాఫల్య పురస్కార సభ జరిగిన రాత్రి మురళికి నిద్రపట్టలేదు. ఎప్పటిలాగే యథాలాపంగా అతనిని గోమిగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుని నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది రాగసుధ. ఎడతెరిపి లేని ఆలోచనలతో అతడు కొట్టుకుపోతూ అంతర్ముఖం అయ్యాడు. ఆమె ప్రతిభ తెలిసి ప్రోత్సహించాల్సింది పోయి శ్రీమతి అనే సర్కిల్లో రాగసుధను పరిమితం చేయడం ఆకాశాన్ని అరచేతిలో బంధించాలనుకోవడం లాంటి అవివేకం. ఒక మోసా ద్వారంలో కొట్టుకుపోతుండడం వల్ల మన కళ్ళు పరిశీలిస్తున్న విషయాలు హృదయానికి చేరువయ్యేలోపే గాల్లో ఆవిరైపోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా మురళి విద్యాలయాల స్థాపన జీవం లేని ఒక ఆలోచనగా, ఒక అర్థం లేని వెంపర్లాటగా తోచింది. ముమ్ము అని మురళిని గారంగా పిలిచే రాగసుధ దృక్కోణంలో తనకు 3 పిల్లలు అతడితో కలిపి ఆమె విశాల దృక్పథం ముందు తను ఎంత మరుగుజ్జు, సిగ్గుతో ఓ క్షణం తలదించుకున్నాడు. ఈ ఆలోచనలో పడ్డ మురళికి అనిపించింది.

0: రాగసుధ లక్ష్య సాధనకు తాను ఒక సమిధిగా ఎందుకు కాకూడదు అని తనలో తాను ప్రశ్నించుకుని నిశ్చలమైన మనస్సుతో ఒక నిర్ణయాన్ని అమలు చేశాడు. మ్యూజిక్ అకాడమీ నిర్మాణానికి ఊరిలో తన పేర ఉన్న భూమిని అమ్మి అకాడమీ భవన సముదాయాలను నిర్మించాడు. జీవిత సాఫల్య పురస్కార ప్రత్యేక గౌరవానికి రాగసుధ మాత్రమే అర్హురాలు. అందుకనే అతడు పతీ సమేత సన్మానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. వేదిక పైన ఆమె దగ్గర నిల్చున్న ఆ కొద్ది క్షణాలు తనకేగాక వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా ఆమె ఒక శక్తి స్వరూపిణి, అతడు ఉపాసకుడు. ఇప్పుడు అతడు భౌతికంగా శూన్యం, రాగసుధ వేణువులో వాయులీనమైన మోహన రాగం. రాగసుధకు మారుపేరు ఒక గొప్ప సంకల్ప బలం. నిండు సభలో మురళి కళ్ళ నుండి పశ్చాత్తాపంతో రాలిన రెండు కన్నీటి బొట్లుకు మరో పేరు నివురుగప్పిన పురుషహంకారం, సంకుచితత్వం. ఇరు హృదయాల కళ మ్యూజిక్ అకాడమీ పేరు సంగీత సరస్వతి.
1: మీరు ఇంతవరకు పి జ్ఞానేశ్వరరావు గారు ద్వారా సంగీత సరస్వతి కథానిక విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్ర తరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా చిరుత ఈ చిత్రానికి దీపు రీటా పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, రచన రామజోగయ్య శాస్త్రి.

మిస్టర్ పర్ఫెక్ట్ ఈ చిత్రానికి సాగర్ మేఘ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, రచన అనంత శ్రీరామ్.

0: చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇక వార్తలోని వివరాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రైతుల భూములకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. భూ సర్వే ద్వారా భూములపై రైతులకు హక్కులను మరింత పటిష్టం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: మీ భూమి మీ హక్కు, మీ ఆస్తికి ఇది మీ జీవితానికి భరోసా. ఒక నిమిషం ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశానని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకాలు ఇస్తానని చెప్పి చేసి చూపించాను. 2.0 సర్వే ద్వారా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాను. అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలే కాదు, రైతుకు రెట్టింపు ఆదాయం రావాలి. ఇదే మా ప్రభుత్వం అజెండా.
0: అంతకుముందు మాచవరంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్టీ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: మనకి ఎన్ఆర్ఐలకి సపోర్ట్ ఇచ్చే విధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా మీ గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అండగా ఉండే విధంగా, మీ కుటుంబం అన్ని అక్కడ ఉన్నా కూడా మీ మూలాలు మాత్రం ఈ తెలుగు నేలలోనే ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా ఇటువంటి

0: అటువంటి మీ ఆశలకు తగ్గట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు.
1: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గిరిజన పట్టణ ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు సరిపడా వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన యోగా కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక జీవన శైలిలో ఎదురవుతున్న అనేక ఆరోగ్య సమస్యలను యోగా వ్యాయామం ద్వారా నియంత్రించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: జూన్ 21 ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, ఇవాళ 177 దేశాలు ప్రపంచ వ్యాప్తంగా యోగాని అవలంబిస్తున్నాయి, సాధన చేస్తున్నాయి అంటే మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ఎంత గొప్పదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గ్రామాలకి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఇప్పటికే 10 లక్షల మంది యోగా ట్రైనర్స్ ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యోగాని మరింత ప్రాచుర్యం కలిగించడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక భాగం చేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ప్రకటించారు. వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ సౌకర్యం విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. పండుగ సందర్భంగా భక్తులు, నిర్వాహకులు సౌకర్యవంతంగా వేడుకలు నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులు లేని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాతనగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి సొంత ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విశాఖపట్నంలో మరో 4 మురికివాడలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, వాటి సమగ్ర అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్దిదారులకు 38,68,041 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి నిరంతర ప్రక్రియగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: ఇచ్చినటువంటి చెక్కులు 38,68,041 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,177 మంది లబ్దిదారులకి మనం ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారో వీటితోటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ రకంగా 15 రోజులకు ఒకసారి చెక్కుల రూపంలో వారి వైద్య ఖర్చుల నిమిత్తమై ధనం సమకూర్చడం అనేది పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి మహత్తరమైన కానుక.
1: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు

0: రైళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితవాడ గ్రామంలో 1.8 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భీమవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇప్పటికే సుమారు 20 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం ఈరోజు జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ బోహ్రా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మొత్తం 12 ఎజెండా అంశాలపై చర్చిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పనుల ప్రణాళిక, ఇప్పటివరకు పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట ప్రభుత్వానికి మధ్య కుదరాల్సిన ఒప్పందాలు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.
2: సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
7: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. వనితావాణి స్త్రీల కార్యక్రమంలో హక్కు ఎర్రమిల్లి విజయలక్ష్మి గారిచే కథానికి వింటారు.
1: రెండేళ్ల నుంచి నష్ట ప్రారంభమైంది శంకరాంది. శంకరం ప్రభుత్వం నుంచి విరమించి 3 ఏళ్ళు అయింది. ఇక అప్పటి నుంచి చిరికి చిరికి గాలివానైనట్లు అతని నసపోరుగా మారిపోయింది. మొదట్లో భర్త శంకరం ప్రవర్తన పెద్దగా పట్టించుకోలేదు ముక్త. గత 40 సంవత్సరాలుగా అతనితో భారీగా బతుకుతున్నందు వల్ల శంకరంలోని బలహీనతలు లోపాలు ఆమె బాగానే గ్రహించగలిగింది. క్రమంగా అతని మనసులో ఉన్న ఆలోచన గ్రహింపునకు వచ్చి తను ఎదురు జరగడం ప్రారంభించింది ముక్త. చెప్పి చెప్పి చివరికి తన మనసులో ఆలోచన స్పష్టంగా ఒకసారి ఇలా అన్నాడు. అర్థం చేసుకో ముక్త, ఈ వయసులో మనమా హైదరాబాద్ వదిలిపెట్టి ఉండలేము, అలానే అక్కడ ఇల్లు పాడు పెట్టేయలేం కదా, అందుకే చెప్తున్నాను అన్నాడు. ఏమిటి మీరు చెప్తున్నది అంది. అతను చెప్పదలుచుకున్నది ఏమిటో తనకు తెలిసి ముక్త బాధక, ఏమీ తెలియనట్టు మాట్లాడకు, అక్కడికి వెళ్ళి ఎటు మనం ఉండలేము. 20 కోట్ల విలువ చేసే ఆస్తి, ఆ ఇల్లు అమ్మేయాలి, రేటు బాగా ఉంది, బ్రోకర్లు తిరుగుతున్నారు. బ్రోకర్లు తిరుగుతున్నారా, ఎవరో బ్రోకర్సు, అది మీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, దానికోసం మీ చుట్టూ తిరుగుతున్న బ్రోకర్లు ఎవరు అంది కట్టుగా ముక్త. నాకు కబుర్లు చెప్పకు, దాన్ని వెంటనే అమ్మేయాలి, ఇప్పటికిప్పుడే 6 కోట్లు ఇస్తామంటున్నారు అన్నాడు. విషయం పూర్తిగా అర్థమైపోయింది. చాలా కథ తనకు తెలియకుండానే నడిపిస్తున్నాడు. బెంగళూరు లాల్బాగ్ ప్రాంతంలో 1000 గజాల మేరలో ఉన్న పిత్రార్జితం పాత

కాలం మేడ ప్రస్తుతం అతని టార్గెట్ అని. శంకరం కన్ను దేని మీదన్నా పడితే అది అంతే, దాని అమితమీ తేల్చుకోవాల్సింది. ఆ పట్టుదల తెలివి అటువంటివి. ముక్త బరువుగా నిట్టిర్చింది. ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంది, కానీ మనసుకే ప్రశాంతత లేదు. పాత ఇంటి విషయం మనసులోకి రాగానే పక్కపక్కనే ఉన్న తన పుట్టిల్లు గుర్తుకొచ్చింది. తల్లి తండ్రి అన్న తను ఉండేవారు. ఆ రోజుల్లో అన్నకి తనకి 15 సంవత్సరాలు వ్యత్యాసం ఉండేది. తండ్రి అడ్వకేట్గా పనిచేసేవాడు, మంచి పేరు పలుకుబడి సంపాదన ఉండేది. ఇప్పుడు ఊరు కాదప్పుడు. ఆయన మంచి స్థితిలో ఉండగానే స్థలం కొనుగోలు చేసి మంచి మేడ కట్టుకున్నాడు నివాసానికి. 3 వాటాల పక్క బిల్డింగు, వెనక పెద్ద కార్ షెడ్ 3 గదులు, చిన్న అవుట్ హౌస్ ముచ్చటగా ఉండేది ఆ రోజుల్లో. ఆమె ఆలోచన చెదిరింది. భర్త మాటలు గుర్తొచ్చాయి. తిన్నగా ప్లేట్ వైద్య దగ్గరికే వెళ్ళు, ఆవిడని కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెంటనే వచ్చేయి. ఆవిడతో అన్ని విషయాలు నేనే చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నాను, నువ్వేం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అన్నాడు. ముక్త ఆశ్చర్యపోతోంది. తన ప్రమేయం లేకుండానే అన్ని నిర్ణయాలు తీసేసుకున్నాడు. తను నిజానేవారు ఇప్పుడు అంతే. ఇది నా పిత్తార్జితం, నా పేరు మీద రాశారు దీన్ని, కానీ నాన్న అక్రమంగా దీన్ని వాడుకుంటున్నాడు. అతని ఖాళీ చేయించి నాశి నాకు ఇప్పించండి. ఇది అతని మాటల సారాంశం. ముక్త, నా తండ్రి సంపాదించిన ఏకైక ఆస్తి అది, అది నాన్న ఇల్లు, దాన్ని మనం ఎలా అమ్మగలం అని వాదించబోయింది. కథలు చెప్పకు, నాకన్నీ తెలుసు. ఆ ఇల్లు నీ పేరున ఉందన్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను గోపాలం ఇప్పటి వరకు మనకు పైసా అద్దె కట్టకుండా ఇల్లు మొత్తం అనుభవిస్తున్నాడు. అంతేకాదు పెద్ద ఇంటిని పార్టిషన్ చేసి అద్దెకి ఇచ్చాట. మనం చూసి చూడనట్టుంటే రేపు ఆయనకాటికి దాన్ని అమ్మేసి సొమ్ము చేసేసుకుంటాడు, జాగ్రత్త అన్నాడు. అనుకోవటం వేరు, మనది కావటం వేరు. చట్టపరంగా చూసినా దాని మీద హక్కు కొడుకుది, మనది కాదు. నా మీద ప్రేమ కొద్దీ అమ్మ అన్నయ్య అలా అంటుండేవారు. అయినా అన్నయ్యని సంపాదన లేనివాడు, పిల్లలు గలవాడు. అందువల్ల నేనే అన్నకు ఆ సలహా ఇచ్చాను ఇల్లు వాడుకోమని. అన్న ససేమ్రా అన్న కానీ తనే ఒప్పించింది. అవుట్ హౌస్కి 2 గదులు చేర్పించి అందులోనే తను పిల్లలతో అన్నగారి కుటుంబంతో ఉండేవారు. అమ్మని ఒప్పించి పెద్దింటిని తనకు అన్నకు పేరు రాయించి ఆ విషయం రహస్యంగానే ఉంచింది. అన్న కుటుంబ పోషణకు, ఇతర ఖర్చులకు దాని మీద అద్దె సరిపోయేది. ఆ చిన్న ఇల్లు మనకు చాలదా, మనం ఉండేదా ఏమన్నానా? కొంత అద్దెకిచ్చి కొంత గడుపు ఉంటాడు, అది వాడిల్లే కదా అంది. కబుర్లు చెప్పకు, కిందసారి ప్రశాంత్ వెళ్ళినప్పుడు చూశాడు. మనకి పైసా ఇవ్వకుండా ఇల్లంతా వాడుకుంటున్నాడు నాన్న, పిల్లల గురించి కాస్త ఆలోచించమే అన్నాడు. ఏముంది, నేను వాళ్ళ గురించి ఆలోచించేది, మంచి చదువులు చెప్పించాం, ఉద్యోగాలు మంచివే దొరికాయి, సిటీలోనే 3 గురికి ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, పిల్లకి కూడా పెళ్లి చేసి దానికి ఇవ్వాల్సిందంతా ఇచ్చాం, ఇంకా ఏం చేయాలి? అయిపోయింది అంతటితోటి, చిన్నాడు ఇంకా చదువుతానంటున్నాడు. చదవనివ్వండి, చెప్పిద్దాం, వాళ్ళకి పిల్లలు సంసారం పెద్ద అవుతుంది, వాళ్ళ అవసరాలు ఎన్నో మారిపోతాయన్నాడు. అయితే అదంతా వాళ్ళ బాధ్యత, మన బాధ్యత ఇంతవరకే, అది అన్నదే దాన్ని ఆశించడం మాత్రం అన్యాయం అని చెప్తున్నాను. అదంతా చెల్లదు, అది మనకే దక్కాలి, ఆ ఇంటిని నమ్మేద్దాం. ముక్తం వండుకేసి అతను ఎంతగా పోరుతున్నప్పటికీ ఆ ఇంటిని నమ్మడానికి నిరాకరిస్తోంది. అలా అయితే మీ అన్నని అడుగు, మనకి ఎంత కాదన్నా 10,000 అన్నా నెలకే అద్దె వస్తుంది. ఇక పిల్లలు కూడా తండ్రి పక్షానే ఉన్నారు. ఆమె ఆశ్చర్యపోతోంది. వాళ్ళకే డబ్బు పిచ్చి పట్టుకుంది, అమ్మితే 6 కోట్లన్నా చేతికి వస్తుంది, కష్టాలన్నీ తీరిపోతాయి. అసలు కష్టాలు లేకపోయినా తెచ్చిపెట్టుకుని కష్టాలు ఇవన్నీ, అదే తెలివైన నిర్ణయం అన్నారు వాళ్ళు. అమ్మాయికి వచ్చిన సొమ్ము తమ్మందరికీ ఏ పేరుతో ముట్ట చెప్పాలో కూడా లెక్కలు కట్టుకున్నారు. ఇక అమ్మ, ఈ అప్పడాలు ఒడియాలు దిక్కుమాల హోమ్ ఇండస్ట్రీ వాటి కట్టిపెట్టు, పరుగు పోతుంది ఊళ్ళో, సిటీ అంతా ఎక్కడ చూసినా ఇవే ఏడ్చినన్నా అన్నాడు కొడుకు. చాలా కోపం వచ్చేసింది ముక్తకి. అవునరా, ఇది నీకు పరుగు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం మీ నాన్న ఉద్యోగం పోగొట్టుకుని దేశాలు పట్టినప్పుడు ఇదే మనకి తిండి పెట్టింది, మీకు చదువులు చెప్పింది, చెల్లికి పెళ్లి కూడా చేయగలిగింది. ఇది కూడా నీ మేనమామ వల్ల. ఇప్పుడు మీరు ఇసరిస్తున్నారు చూడు మా అన్నాని, అతనిచ్చిన ఆసరాతోనే 3 ఆడపిల్లలతో అష్టకష్టాలు పడుతూ నా కుటుంబం గురించి పాటపడ్డాడు మా అన్న. పాపం ఈవిడ గారు అంతా తన మీద ప్రేమ అనుకుంటోంది, కోట్లాది రూపాయల ఆస్తి కోసం ఇదంతా. ఇక ముక్త వాదించలేదు, అన్న సాయంతోనే నిలదొక్కుంది, చిన్న ఇంటినే తగిన విధంగా పెంచింది. రోజు 6 పనివాళ్ళు వచ్చి పనులు చేసేవారు, నిర్వహణ బయట మార్కెటింగ్ వ్యవహారాలన్నీ అన్న అమ్మ చూసుకునేవారు. పిల్లల చదువులో ఎక్కువ వచ్చారు, కూతురికి పెళ్లి కూడా చేయగలిగింది. దిగులు తగ్గి ప్రపంచంలో పడేంత వరకు అమ్మ అన్న ఎంతో అండగా ఉన్నారు. క్రమంగా ఆర్థికంగా స్థిరపడింది. అప్పుడు మళ్ళా ఇంటి సమస్య తలెత్తింది. కొడుకు పెద్ద ఇల్లు రాసి కూతురికి చిన్న ఇల్లు రాస్తానంది తల్లి. గోపాలం ఒప్పుకోలేదు,
తల్లికి నచ్చ చెప్పి అవుట్ హౌస్ తనకి

పెద్దిల్లు ముక్తకి రాయించాడు. తల్లిపోయిన కొన్నాళ్ళకి అద్దె ఇచ్చి ఔట్హౌస్లోనే అందరూ కలిసి ఉంటున్నారు. అన్నగారు కష్టమయంలో తను చేసిన సహాయం ఆమె మర్చిపోలేదు. అతని కుటుంబం వేరు, తన కుటుంబం వేరు అని ఎప్పుడు అనుకోలేదు. పిల్లలు ఎదుగుతున్న సమయానికి నేను ఉన్నానంటూ గూడిపడ్డాడు శంకరం. దాదాపు మర్చిపోయిన భర్త ముక్త అతన్ని అంగీకరించలేకపోయింది. అన్నగారు ఎలాగో సమాధానపరిచి పిల్లల కోసమైనా సర్దుకోమని నచ్చ చెప్పాడు. అతను తీర్చవలసిన బాకీలన్నీ తనే తీర్చి 100,000 రూపాయలు లంచమిచ్చి అతను చేసే పూర్వపు ఉద్యోగంలో ఎలాగో స్థిరపరిచాడు. కాలం అనుభవాలు అతన్ని మంచిగా మార్చాయని ఆశించారు. ముక్త కూడా ఆ కుటుంబ గౌరవం కోసం, పిల్లల కోసం తను తాను సమాధానపరుచుకుని రాజీ పడింది. కానీ సమస్య ఉండుండి సెలవేస్తూనే ఉంది. తల్లి చనిపోయినప్పుడు వెళ్తున్న ముక్తని హెచ్చరించాడు శంకర్రావు. ఒకసారి బావగారిని అడిగి అద్దెమ్మని బాగా ఉపదేశించి పంపించాడు. క్రమంగా ఇంట్లో అందరికీ ముక్త వ్యాపారం పట్ల నిరసన పెరిగింది. దాని గురించి ఆలోచించలేదు. ముక్త వెళ్ళి కాసిన రోజు అన్నగారింట్లో కడిపి అతనికి కావాల్సిన సహాయం చేసి, నువ్వు నాకు చేసిన సహాయానికి నేను వెలకట్టలేనన్నా, చక్కగా మందులు వాడు, రోహిణిని కోరుకున్న పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేసేయి, పిల్లలందరూ స్థిరపడితే మీరిద్దరూ ప్రశాంతంగా బతకచ్చు అని చెప్పింది. భార్య అద్దె విషయంలో ఎటువంటి ఏర్పాట్లు చేసి రాలేదని శంకరం ధుమధుమలాడిపోయాడు. ఇల్లు ఖాళీ చేయమని ఎందుకు చెప్పలేదు అని గద్దించాడు. అన్న స్థితి చూశాక నాకు అడగడానికి మనసు రాలేదు అంది ముక్త. అద్దె సరిగా పంపమని చెప్పొచ్చావా అదే లేదా అన్నాడు. లేదు, ఇంకా 10 జన్మలు ఎత్తినా నేను అన్నని అడగలేను. అతని ఇంట్లో అతనుంటే నేనే తిరగడమేమిటి అంది దబాయింపుగా. మరేమడగలవు, మండిపడుతున్నాడు. ఏమీ అడగలేను, అలా అడగాల్సి వస్తే మిమ్మల్ని అడగాలి 100 ప్రశ్నలు. శంకరం ముఖం పాలిపోయింది. తన మాట నడవటం లేదు, లోలోపల మండిపడుతున్నాడు. పిల్లల్ని విసుకెళ్ళిపోయాడు. పెద్దవాడు ప్రశాంతికి మొదటి నుంచి మామయ్య అంటే సదభిప్రాయం లేదు. అలానే తల్లిని ఎదిరించే వయస్సు ధైర్యము కూడా అతనికి లేదు. కానీ తండ్రి ఎరచూపుతున్న 1 కోటి రూపాయల ఆశ మాత్రం బాగా ఉంది. అయితే ఆ విషయంలో తల్లి పట్టుదల, గట్టితనం కూడా వాడికి అర్థమవుతున్నాయి. రెండోవాడు ప్రశాంత్ మాత్రం ఎదురు మాట్లాడగలిగిన మొనగాడే. బీఏఈ ప్రైవేట్గా ఏదైనా చిన్న బిజినెస్ ప్రారంభిస్తాను, దానికి డబ్బులు కావాలి. నువ్వు బెంగళూరులో నేను ఇల్లు అమ్మేయాలి, డబ్బు కావాలంటే అడుగు ఇస్తాను. కానీ ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వమని మాత్రం అడగకు, ఆ అప్పు నీకు లేదు. కొడుకు ముఖం ఆ మాటలు వింటూ కందగడ్డలా మారిపోయింది. కొడుకులతో కూడా వైరం ఏర్పడుతోంది. 1,00,000 రూపాయల విలువ చేసే ఆస్తి చేజారిపోతుంది కదా అని వాళ్ళ బాధ. ప్రతిరోజు ఏదో కారణంగా ఈ విషయంలో గొడవ జరుగుతూనే ఉంది. అయినా మౌనం వహించేసరికి శంకరం గోపాలానికి అద్దె విషయం చర్చిస్తూ సుదీర్ఘమైన లేఖ రాశాడు. ఒకసారి గోపాలం బావగారికి వెంటనే 5,000 రూపాయలు పంపి అంతకన్నా తను ఎక్కువ పంపలేకపోతున్నందుకు విచారం వ్యక్తపరిచాడు. ఇదంతా చాలా ఆలస్యంగా ఆమె దృష్టికి వచ్చింది. అది చదివి ముక్త బోరు నేడ్చింది. అన్నయ్య తనకు చేసిన ఉపకారానికి ఇదే అతను ఇచ్చిన గౌరవం అని ఎంతో బెంగపడింది. ముక్త ఒత్తిడి తట్టుకోలేకపోతుంది. పిల్లల దగ్గర నుంచి ఉపదేశాలు ఇస్తున్నారు రోజును. శంకరానిది ఒకే పట్టుదల, ముందు ఇల్లు ఖాళీ చేయించు, చేయకపోతే కేసు వేయి, ఆ తర్వాత నేను చూసుకుంటాను అంటున్నాడు. వాళ్ళు ఏం చెప్పినా నువ్వు వినకమ్మా, ఆ ఇల్లు మనది, మనమే హక్కుదారులం, మనదే కావాలి. అంతగా అవసరమైతే అద్దె కట్టి చిన్న ఇంట్లో ఉండమని చెప్పు. పెద్ద ఇంటిని మనం ఏమైనా చేసుకోవచ్చు. అద్దె తీసుకుందాం, లేక కనీసం 10,000 వస్తాయి, లేకపోతే డెవలప్మెంట్కి ఇచ్చుకుందాం, ఏదైనా చేసుకోవచ్చు. అమ్మేసుకుంటే 1,00,000 రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో, ఎవరి మాటలు వినకు అన్నాడు పెద్దవాడు. అందరి దృష్టి ఆ ఇంటి మీదే. అమ్మితే ఎవరికెంత వస్తుందో లెక్కలు వేసుకుంటున్నారు. 10 సంవత్సరాల వ్యాపారం ఎక్కువ వచ్చి 100,000 సంపాదించింది. అందరికీ సొంత ప్లాట్లు ఏర్పాటు చేసింది. ఏమీ లోటు లేకుండా జీవిత సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు అన్నయ్య దుస్థితి తెలిసి తెలిసి అతని మీద తన కేసు ఎలా వేయటం, రక్తం పంచుకుని పుట్టిన అన్నయ్య మనసుని ఎలా నొప్పించడం, ముక్త తన శరీరంలోని రక్తమంతా నీరైపోయినట్టు ఫీల్ అవుతోంది. ఈ సమస్యకు ఏ ముఖం పెట్టుకుని చెప్తుంది ఇల్లు ఖాళీ చేయమని, కానీ ఏ ఏర్పాటు చేయకుండా ఇంటికి తిరిగి పెడితే అందరి అసంతృప్తికి, కోపానికి గురి కావాల్సి వస్తుంది. అందుకని ముక్త మనసు సందిగ్ధంలో పడిపోయింది. ఏది పరిష్కరించకుండా ఇంటికి కనుక వెళ్తే భర్త పిల్లలు కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు కాదు, మరో 10 జన్మలు ఎత్తినా నేను అన్న మీద కేసు వేసి అన్యాయం చేయలేను. శంకరానికి పిల్లలకి కావాల్సింది అదే, తను చేయలేనిది కూడా అదే. నువ్వు వచ్చి చాలా రోజులైందమ్మా, ఇది నీ ఇల్లు, ఎంతకాలమైనా నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కానీ అక్కడ నీకు కుటుంబం ఉంది, బావగారు పెద్దవారు అయ్యారు. నువ్వు లేకుండా అక్కడ ఆయన వ్యవహారాలు ఎలా చక్కపరుచుకుంటారు, నువ్వు లేకపోతే వాళ్ళకి రోజు గడవదు, వాళ్ళకి కావాల్సింది నేను కాదు. అన్నయ్య, ఇల్లు తప్ప ఇంకేది వాళ్ళకి తృప్తినివ్వదు, పిల్లలకి కూడా బాగా ఎక్కింది డబ్బు ఇచ్చి. ఏదైనా చేసుకుని నేను ఇప్పుడప్పుడే వెళ్ళనని మొండికేసింది ముక్త. ఒకరోజు సిటీ నుంచి బిజినెస్ పని మీద వచ్చాడు ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర పనిచేస్తున్న రామారావు. అతనికి కొంతవరకు ఇంట్లో జరుగుతున్న విషయాలు తెలుసు. మీరు వచ్చి చాలా కాలమైందమ్మా, ఏ సమాచారం రాక శంకరం గారు బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు.

0: ఆయన ఆరోగ్యం కూడా అంత బాగాలేదు, బీపీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం ఇల్లు నిర్వహించుకోవడం ఆయన వల్ల కావటం లేదు. పిల్లలు మెల్లిగా వ్యాపారానికి దూరం అవుతున్నారు, పనివాళ్ళు మాట వినటం లేదు. శంకరం గారికి ఆవేశం తప్ప ఆలోచన తక్కువ. పిల్లలు మీ వెనుక ఉండి నడిపిస్తే హోమ్ ఇండస్ట్రీని చక్కగా చూసుకోగలిగేవారు. ఇప్పుడు పనులన్నీ నిర్వహించగల సామర్థ్యం వాళ్ళకి లేదు. అమ్మాయి అక్కడ ఉండలేనంటే అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఆడదిక్కు లేక అంతా అస్తవ్యస్తంగా ఉంది. మీరు రావటమో ఆయనకి విషయాలు నచ్చపడమో ఏదో ఒకటి చేస్తే మంచిది. పనివాళ్ళు అదుపు తప్పిపోతున్నారు, అందరూ మహా హుషారైపోయారు. మీరు లేకపోయాక హోటలు, ఆఫర్స్, వ్యాపారది ఆ లావాదేవీలు అన్నీ నిర్వహించలేకపోతున్నాడు. రెండో అబ్బాయి కూడాను. ఇలా రామారావు ఏదేదో చెప్తూనే ఉన్నాడు. స్వయంగా వెళ్ళి తన ఇల్లు తను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మరీ మరీ చెప్పాడు. ముక్త ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఇంటి వ్యవహారాలని తనే స్వయంగా చూసుకునేది. భర్త, పిల్లలు మంచి చెడు, బాగోగులు ఎప్పుడూ శ్రద్ధగా గమనిస్తూ ఉండేది. తన ఇల్లు విడిచి వచ్చి నెలలు దాటిపోయాయి. ఆమె నుంచి ఏ సమాచారం రాకపోయేసరికి శంకరం అడ్వకేట్ వైదేహికి ఫోన్ చేశాడు. ఆమె ముక్త తన దగ్గరికి రానే లేదని చెప్పేసరికి అగ్గి మీద గుగ్గులం అయిపోతున్నాడు. అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముక్త కూడా బాగా ఆలోచించింది. తన అభిప్రాయం మరింత స్పష్టంగా వాళ్ళకి చెప్పాల్సి ఉంది. అంతవరకు తనదే తప్పు అవుతుంది, అంతవరకు వాళ్ళంతా అదే భ్రమలో ఉంటారు. ఆలోచించి ఒక పని చేసింది. ఇంతకాలం నా మౌనం చూసి మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. ఇక్కడ పరిస్థితులు చూశాక నేను స్వతంత్రించి ఇన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అన్నావదినలు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ రోహిణి ఆఫీసులో పనిచేసే అబ్బాయిని చేసుకుని కలకత్తా వెళ్ళిపోయింది. ఇద్దరి ఆరోగ్యం దెబ్బతింది. మంచి వైద్యం చేయించుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరు. అన్నయ్యకు ఇతర సంపాదన ఏదీ లేదు. నేను ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అన్నయ్య నన్ను నిలబెట్టాడు. అతని కష్టాల్లో పాలు పంచుకోవడం నా కనీస కర్తవ్యం. మీ అందరికీ నా అభిష్టాన్ని వ్యతిరేకంగా ఇంటికి మొత్తాన్ని అన్నయ్య పేరు మీద రాశాను. మేము ముగ్గురం చిన్న ఇంట్లో ఉండి పెద్దలు అద్దెకి ఇచ్చాము. భార్యగాను అత్తగాను అక్కడ నేను నా కర్తవ్యాన్ని సక్రమంగానే నెరవేర్చాను. ఇక్కడ నేను సంపాదించిన ఆసుపాసులు అన్నీ మీకే వదిలేశాను. ఈ సంపదంతా మీకు సంతృప్తిని కలిగించాలి. మరి నేను అన్న కుటుంబం సర్దుబాటు అయ్యి వాళ్లను మునుపట్లా సుఖంగా ఉండే వరకు వారిని విడిచిరాను. ఇది నా ప్రథమ కర్తవ్యం అంది. ఈ ఉత్తరం చూసి బిత్రపోయాడు శంకరయ్య. ముక్త ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. ఇల్లాలేని ఇల్లు చూడడానికి పరమశూన్యంగా ఉంది. తన అత్యాస వల్ల, అనాలోచన వల్ల ఏం జరుగుతుందో, ఏం పోగొట్టుకున్నాడో ఇప్పుడు అతనికి తెలిసి వస్తోంది. ఎన్ని కోట్ల విలువ చేస్తే ముక్త విలువ తూపుతాయి అనుకున్నాడు. అకస్మాత్తుగా అతను ఏదో ఆలోచన ప్రవేశించింది. ప్రశాంత్ని పిలిచి, ప్రశాంత్ రేపే నువ్వు సిటీకి వెళ్ళి మామయ్యను అత్తని అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాయి. మామయ్యకు నేను క్షమార్పణలు చెప్పు. మనం అందరం కలిసి ఇక్కడే ఉందాం. ఎలాగోలాగ ఒప్పించి తీసుకురా. తండ్రి ఏం చెప్తున్నాడో అర్థం కానట్లు పిల్లలు అలా విగ్రహాలా నిలబడిపోయారు.
1: మీరు ఇంతవరకు హక్కు ఎర్రమిల్లి విజయలక్ష్మి గారిచే కథానిక విన్నారు. లలిత గీతం వింటారు.

0: విశేషాలు మొలకెత్తిన గింజల్లోని పోషక విలువల గురించి వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారమనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి,

0: పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్లకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేనుకొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్తనాళాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది.
1: మీరింతవరకు మొలకెత్తిన గింజల్లోని పోషక విలువల గురించి తెలుసుకున్నారు. లలిత గీతం వింటారు.

మా పెళ్లికి రండి చిత్రానికి రాజేష్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం సామవేదం షణ్ముఖ శర్మ.

0: ఏం ఆలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు?
1: మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు. హింసను విడనాడండి, హింసను విడనాడండి.
0: ఎవరికోసం? ఎందుకు? హింస జోలికి వెళ్ళకండి. హింస మిమ్మల్ని తినేస్తుంది.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు ఇప్పుడు.

0: घर जहां हो रहा है रेलगाड़ी का खेल।
1: रेल चली भाई रेल चली।

0: अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं समाप्त होता है। अब आपकी मित्र विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైమ్. ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు.
3: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూర్దర్శన్. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
5: एनसीईआरटी विद्या कार्यक्रमालु सोमवारं नुंडी शुक्रवारं वरकु मध्याह्नं 3:00 to 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: కార్యక్రమంలో ముందుగా ఆజ్ కా గుండా రాజ్ ఈ చిత్రానికి అభిజీత్ సాధనా సర్గం పాడిన పాట, సంగీతం ఆనంద్ మిలన్, సాహిత్యం సమీర్.

ఆజ్ కే సెషన్ షాట్. ఈ చిత్రానికి బప్పిలహరి, అనురాధ ఫౌడ్వాల్ గానం, సంగీతం బప్పిలహరి, సాహిత్యం ఇందీవర్.

ఆమ్ మిలో సజనా. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ బృందం పాడిన పాట వింటారు. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్, సాహిత్యం ఆనంద్ బక్షీస్.

ఈ బారాత్ ఆయి, క్షమించాలి, ఆప్ ఆయే బాహార్ ఆయి. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ బృందంగానం, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్, సాహిత్యం ఆనంద్ బక్షి.

మీరు వింటున్న పాట ఆంఖోనే ఆంఖో మే. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ ఆశా భోంస్లే గానం, సంగీతం శంకర్ జయకిషన్, సాహిత్యం వర్మ మాలిక్.

టీన్ టైం కార్యక్రమంలో భాగంగా హిందీ చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ ఈ కార్యక్రమంలో కొన్ని తెలుగు చిత్రగీతాలు. ముందుగా నువ్వే కావాలి చిత్రానికి శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడిన పాట. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

దేవీపుత్రుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం జొన్న విత్తుల రామలింగేశ్వరరావు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సంస్కృత పాఠం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో వృచ్చకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.
1: నమస్కారం మహోదయ.
2: ఆగచ్చ చరణ్ కుమారా. నిన్నటి రోజున మనం మృత్యుకటికం నాటకంలో ప్రథమాంకంలో 19-20 శ్లోకాలు చెప్పుకున్నాం.
1: అవును గురువు గారు.
2: అవి స్వాధీనం అయ్యాయి కదా?
1: అయ్యాయి గురువు గారు.
2: ఇవాళ 21-22 శ్లోకాలు చెప్పుకుందాం.
1: అలాగే గురువు గారు.
2: శకారః తిష్ఠ వసంత సేనికే తిష్ఠ, ఆగు వసంత సేన ఆగు. ఇప్పుడు 21వ శ్లోకం. అంటే శకారుడు వసంత సేనతో మాట్లాడుతున్నాడు. శకారుడు అంటే ఈయన్ని రాజశ్యాలక అంటాం. శ్యాలకుడు అంటే బావమరిది, రాజుగారి బావమరిది, రాణిగారి తమ్ముడు. ఈయన ఒక రకంగా ఇవాళ సినిమాల్లో విలన్ లాంటి వాడు, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. పురాణాల్లో ఉన్నటువంటి పాత్రలు ఒకదానికి ఒకటి సంబంధం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అది ఇతనిలో ఉండేటువంటి ఒక రకమైన వెరితనం, పరమ క్రూరత్వం. 21వ శ్లోకంలో అక్కడ మొదలెడదాం. మమ మదన మనంగం మన్మథం వర్ధయంతి, నిశిచ శయనకేమే నిద్రామాక్షిపంతి, ప్రసరసి భయభీత ప్రస్ఖలంతి స్ఖలంతి, మమ వశమనుయాత రావణస్యేవ కుంతి. ఇది నేను చెప్తాను ఒక్కొక్క పాదం, నువ్వు మళ్ళీ చెప్తూ ఉండు.
1: అలాగే గురువు గారు.
2: మమ మదన

0: రావణస్యేవ కుంతీ.
1: ఇది శ్లోకం. అతని పాండిత్యం, కావ్య నాటక పాండిత్యం ఎలా ఉందో ఈ శ్లోకం దగ్గర నుంచి మనకి తెలుస్తానమాట.
0: అలాగే గురువుగారు,
1: ఇక్కడ ప్రతిపదార్థం చెప్పుకుందాం. మమ నాకు,
0: మమ నాకు,
1: మదనం అనంగం మన్మథం మదన వికారాన్ని,
0: మదనం అనంగం మన్మథం మదన వికారాన్ని,
1: అంటే ఇక్కడ మూడు పదాలు మన్మథుడికి సంబంధించినవే, మదన వికారానికి సంబంధించినవే. ఒకటంటే చాలు, ఇంకా బలంగా ఉండాలని వాడు మాట్లాడుతూ ఉంటాడన్నమాట. మదనం అనంగం మన్మథం అంటే మదన వికారాన్ని అని అర్థం. వర్ధయంతి వృద్ధి పొందించుచున్న దానవై,
0: వర్ధయంతి వృద్ధి పొందించుచున్న దానవై,
1: వృద్ధి పొందించుచున్న దానవై,
0: వృద్ధి పొందించుచున్న దానవై,
1: నిశిచ రాత్రియందు,
0: నిశిచ రాత్రియందు,
1: శయనకే శయ్య మీద,
0: శయనకే శయ్య మీద,
1: మే నా యొక్క,
0: మే నా యొక్క,
1: నిద్రాం నిద్రను,
0: నిద్రాం నిద్రను,
1: ఆక్షిపంతి అపహరించు దానవై,
0: ఆక్షిపంతి అపహరించు దానవై,
1: భయభీత భయపడి,
0: భయభీత భయపడి,
1: ప్రస్ఖలంతి స్ఖలంతి తొట్టుపడుతూ.

0: ప్రస్ఖలంతి స్ఖలంతి తొట్టుపడుతూ.
1: ఇక్కడ కూడా రెండు పదాలకి తొట్టుపడ్డాం, అంటే నడిచేటప్పుడు నడకలో ఒక రకంగా తేడా కనపడ్డాం. ఒక పదం చాలు, రెండు చెప్తాడు. ప్రసరసి పారిపోవుచున్న దానవు,
0: ప్రసరసి పారిపోవుచున్న దానవు.
1: రావణస్య రావణునికి,
0: రావణస్య రావణునికి.
1: కుంతి ఇవ కుంతివలే,
0: కుంతి ఇవ కుంతివలే.
1: మమ నాకు,
0: మమ నా యొక్క.
1: మమ నాకు అంటే ఇక్కడ సరిపోదు, యొక్క అనొచ్చు. మమ నాకు,
0: మమ నాకు.
1: వశం అనుయాత,
0: వశం అనుయాత.
1: వశమైతివి,
0: వశమైతివి.
1: ఇక్కడ చూడు, రావణుడు కుంతి. రావణుడైతే రామాయణంలో వాడు, కుంతి అయితే భారతంలోది. రావణుడు వశమైంది ఎవరు? సీత. కుంతి పాండవుల తల్లి. అసలు పొంతం లేదు, అది ఇతని యొక్క తత్వం. అంటే నాటకం రాసేటప్పుడు కవి ఏం చేస్తాడంటే ప్రతి పాత్రలోకి తాను వెళ్ళి ఆ పాత్రకి న్యాయం చేస్తాడు. ఒక మంచి పండితుడు అయితే పండితుడు మాట్లాడినట్టు రాస్తాడు, ఇలాంటి వాడైతే ఇలా రాస్తాడు. అది ఆ రచయిత యొక్క ప్రత్యేకత అన్నమాట. భావ.
0: అలాగే గురువుగారు.
1: భావ. ఓ వసంతసేనా,
0: ఓ వసంతసేనా.
1: ఇంతకాలము,
0: ఇంతకాలము.
1: నాలో,
0: నాలో.
1: మన్మధుని రగిలించావు,
0: మన్మధుని రగిలించావు.
1: రాత్రుళ్ళు,
0: రాత్రుళ్ళు.
1: శయ్య మీద,
0: శయ్య మీద.
1: నా నిద్రని కాగేశావు,
0: నా నిద్రని కాగేశావు.
1: ఇప్పుడేమో,
0: ఇప్పుడేమో.
1: నాకు భయపడి,
0: నాకు భయపడి.
1: తొట్టుతూ తూలుతూ,
0: తొట్టుతూ తూలుతూ.
1: పరిగెత్తుతున్నావు,
0: పరిగెత్తుతున్నావు.
1: కానీ,
0: కానీ.
1: రావణునికి కుంతీదేవిలాగా,
0: రావణునికి కుంతీదేవిలాగా.
1: నువ్వు నాకు వశమైనట్లే,
0: నువ్వు నాకు వశమైనట్లే.
1: ఇక తప్పించుకోలేవు,
0: ఇక తప్పించుకోలేవు.
1: అది శ్లోకం. ఛందస్సులోకి వచ్చేసరికి మాలిని వృత్తం. ఇప్పుడు 22వ శ్లోకంలోకి వెళ్దాం.
0: అలాగే మహోదయ.
1: విటహ వసంతసేనే కింత్వం.

0: నిరుంధ్యాం త్వన్నిగ్రహేతు వరగాత్రి నమే ప్రయత్న. శ్లోకం. కిం త్వం పదైర్ మమ పదాని విశేషయంతి.
1: కిం త్వం పదైర్ మమ పదాని విశేషయంతి.
0: వ్యాళీవ యాసి పదకేంద్ర భయాభిభూత.
1: వ్యాళీవ యాసి పదగేంద్ర భయాభిభూత.
0: పతగేంద్ర పతగం అంటే పక్షి.
1: వ్యాళీవ యాసి పతగేంద్ర భయాభిభూత.
0: వేగాదహం ప్రవిసుత పవనం నిరుంధ్యాం.
1: వేగాదహం ప్రవిసుత పవనం నిరుంధ్యాం.
0: త్వన్నిగ్రహేతు వరగాత్రి నమే ప్రయత్న.
1: త్వం నిగ్రహేతు వరగాత్రి నమే ప్రయత్న.
0: ఇది శ్లోకం.
1: అలాగే మహోదయ.
0: ప్రతిపదార్థ. త్వం నీవు.
1: త్వం నీవు.
0: పదైహి అడుగులతో నడకలతో.
1: పదైహి అడుగులతో నడకలతో.
0: మమ నా యొక్క.
1: మమ నా యొక్క.
0: పదాని అడుగులను నడకలను.
1: పదాని అడుగులను నడకలను.
0: విశేషయంతి అతిక్రమించుచు.
1: విశేషయంతి అతిక్రమించుచు.
0: పతగేంద్ర గరుత్మంతుని వలననైనా.
1: పతగేంద్ర గరుత్మంతుని వలననైనా.
0: భయభీతితో.
1: భయభీతితో.
0: అభిభూత మిక్కిలి భయపడిన.
1: అభిభూత మిక్కిలి భయపడిన.
0: వ్యాళీ ఇవ పామువలే.
1: వ్యాళీ ఇవ పామువలే.
0: యాసి కిం పోవుచున్నావేమి.
1: యాసి కిం పోవుచున్నావేమి.
0: అహం నేను.
1: అహం నేను.
0: వేగాత్ వేగం వలన.
1: వేగాత్ వేగం వలన.
0: ప్రవిసృతః బయలుదేరి.
1: ప్రవిసృతః బయలుదేరి.
0: పవనం వాయువును.
1: పవనం వాయువును.
0: నిరుంధ్యాం ఆపగలను.
1: నిరుంధ్యాం ఆపగలను.
0: తూ కాబట్టి.
1: తూ కాబట్టి.
0: వరగాత్రి ఓ సుందరి.

0: వరగాత్రి. ఓ సుందరి,
1: త్వత్ నిగ్రహే నిన్ను ఓడించడంలో,
0: త్వత్ నిగ్రహే నిన్ను ఓడించడంలో, మే నాకు
1: ప్రయత్న పెద్ద ప్రయత్నము,
0: ప్రయత్న పెద్ద ప్రయత్నము,
1: నా అవసరం లేదు,
0: నా అవసరం లేదు.
1: ఇది ప్రతిపదార్థ.
0: అలాగే మహోదయ.
1: భావ, ఓ సుందరి,
0: ఓ సుందరి,
1: నీ నడకల వేగంతో,
0: నీ నడకల వేగంతో
1: నన్ను దాటిపోవుచున్నావు,
0: నన్ను దాటిపోవుచున్నావు.
1: గరుడునికి భయపడిన,
0: గరుడునికి భయపడిన
1: నాగభామలాగా,
0: నాగభామలాగా
1: పారిపోతున్నావు. ఇదేమి
0: పారిపోతున్నావు? ఇదేమి
1: నేనే తలుచుకుంటే,
0: నేనే తలుచుకుంటే
1: వేగంలో వాయువును కూడా మించగలను,
0: వేగంలో వాయువుని కూడా మించగలను.
1: నిన్ను పట్టుకోవడానికి,
0: నిన్ను పట్టుకోవడానికి
1: నాకు పెద్ద ప్రయత్నం అక్కరలేదు,
0: నాకు పెద్ద ప్రయత్నం అక్కరలేదు.
1: ఇది ఛందస్సు వసంత తిలక వృత్తం. ఇవాటికి 21, 22 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈ రెండు ఇంటి దగ్గర స్వాధీనం చేసుకుని మళ్ళీ రేపు ఉదయం రానైనా. శుభం వెళ్ళిరా.
0: అలాగే మహోదయ, ధన్యవాదాలు.
1: శుభం భూయాత్.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్చకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: పడమా.
1: అందమైన దానా చందమామలంటే దానా, అందమైన దానా చందమామలంటే దానా.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ముందుగా నిన్నే ప్రేమిస్తా చిత్రానికి రాజేష్ చిత్ర పాడిన పాట, సంగీతం ఎస్సీ రాజ్ కుమార్, సాహిత్యం ఘంటాడి కృష్ణ.

తాంబూలాలు. ఈ చిత్రానికి మనో స్వర్ణలత బృందం పాడిన పాట వింటారు. సంగీతం రాజ్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

రేపల్లెలో రాధ ఈ చిత్రానికి టిప్పు చిత్రపడిన పాట, సంగీతం కోటి, సాహిత్యం వేటూరి.

చిత్రం. ఈ చిత్రానికి నేహాల్ ఉషా పాడిన పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రీసర్వే 2.0తో రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో సమీప జిల్లాల రహదారుల పునరుద్దరణ కోసం 300 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక వార్తల వివరాలు. రీసర్వే 2.0తో రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ఈ

0: రోజు జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని రైతులకు పట్టాదారు పాసపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి భూములకు భద్రతను ఇవ్వటమే కాకుండా పటిష్టంగా రీసర్వే చేసి అత్యుత్తమ ప్రమాణాలతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 36 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చామని, వచ్చే మార్చిలోపు 56 లక్షల మందికి అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఒక సామాజిక బాధ్యత కింద రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మళ్లీ మీకు న్యాయం చేస్తామని చెప్పి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు నాంది పలికాం. నా ఆలోచన ఒకటి, పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడం కాదు, అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. అదే సమయంలో అందరి జీవన ప్రమాణాలు పెంచి అందరూ గౌరవప్రదంగా బతికే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: అదేవిధంగా మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల డబ్బులను 4 నెలలకొకసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రకటించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాత ఆర్టీసీ బస్సుల స్థానంలో పూర్తిగా ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, మహిళలకు ఆ ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్ల కొనుగోలుపై షోరూం ధరలో 5% వరకు రాయితీ కల్పించామని తెలిపారు. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకునే విద్యుత్ వాహనాలకు 5 ఏళ్లపాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే రాష్ట వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు తొలి 5,000 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఖర్చులో 25% వరకు, గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులకు వెల్లడించారు. ఇక 13వ తేదీన ఐఏటీఓ సభ్యుల కోసం రాష్టంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 6 ప్రత్యేక పోస్ట్ కన్వెన్షన్ టూర్లు ఏర్పాటు చేశామని నగరంలోని స్థానిక హోటల్లో ఈరోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భారతదేశంలో ఇన్ బౌండ్ టూరిజం అభివృద్దిని వేగవంతం చేయటమే లక్ష్యంగా ఐఏటీఓ ఈ ప్రతిష్టాత్మక సదస్సును విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తోందని చెప్పారు. ఇండియా ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు, ప్రముఖ టూర్ ఆపరేటర్లు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. రేపు సాయంత్రం జరిగే ఐఏటీఓ జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ 1,000 కిలోమీటర్లకు పైబడిన సుదీర్ఘ సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రాశస్యం, అరకులోయ, గిరిజన సంస్కృతి, బౌద్ధ క్షేత్రాలు, సహజ సౌందర్యాన్ని అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలపడానికి వేదిక సుగమమైందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
2: విశాఖపట్నం యాజ్ యూజువల్ ది బ్యూటిఫుల్ సిటీ విచ్ హాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ బ్యూటిఫుల్ ప్రిస్టైన్ బీచెస్ అండ్ కోస్ట్ లైన్, అరకు వ్యాలీ, ఎవ్రీథింగ్ ఈస్ హియర్. ఆంధ్రప్రదేశ్ హాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆల్సో. ఇఫ్ యు టేక్ స్పిరిచువల్ టూరిజం, వీ హ్యావ్ గాట్ లార్డ్ వెంకటేశ్వర తిరుమల, శ్రీశైలం, సింహాద్రి, లైక్ దట్ సెవరల్ అదర్ ప్లేసెస్, అహోబిలం, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. వీ హ్యావ్ గాట్ 974 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఆఫ్ కోస్ట్ లైన్ అండ్ వీ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లైక్ అరకు వ్యాలీ, లంబసింగ్ అండ్ అదర్ ప్లేసెస్ అండ్ అఖండ గోదావరి ఈస్ దేర్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై

0: ఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పచ్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. 2019-2024 మధ్య ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చివేశామని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాటిని అభివృద్ది చేశామని గుర్తు చేశారు. రాష్టంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు 2027 తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఆర్ఎండ్బి రహదారుల మరమ్మతులు, పునరుద్దరణ పనుల కోసం 300 కోట్ల రూపాయల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరించడానికి, భక్తుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి యుద్ద ప్రాతిపదికన ఈ నిధులను కేటాయించినట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట పరిధిలోని రహదారుల పనులకు సంబంధించి 275 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 41 రోడ్ల కోసం 185.75 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చైర్మన్ వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలో సహజంగా మరణించే భక్తుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని మండలి నిర్ణయించిందని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 5 లక్షల మందికి అన్నప్రసాదం, 3,300 మందిని పారిశుద్ధ్య పనులకు ఏర్పాటు చేశామన్నారు. చెన్నై పద్మావతి అమ్మవారి ఆలయానికి 17 కోట్ల రూపాయలతో నారాయణవనం పీఠానికి బంగారు తాపడం చేయనున్నామని టీటీడీ చైర్మన్ తెలియజేస్తూ,
1: ఈ నెల 14వ తేదీ నుండి సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్ద శేష వాహనంలో ముఖ్యమంత్రి వారిలో పాల్గొంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కారున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन 20,000 कोट्यधिकव्ययेन 8 रेल बहुपथप्रकल्पाः अनुमोदिताः. स्वर्णिम चतुर्भुज मार्गस्य चतुष्पथीकरणाय च स्वीकृतिः प्रदत्ता. श्रीलंका वायुसेनायाः L-70 प्रक्षेपकाणाम् आधुनिकीकरणाय भारत श्रीलंका सैन्य सन्धिः हस्ताक्षरितं गतः. स्वभूमिः भारत विरोधी कृत्येभ्यः न प्रयुज्यते इति कोलंबो प्रशासनेन आश्वासितम्. आगामिनः ब्रिक्स शिखर सम्मेलनस्य पूर्वांग रूपेण मुंबईयां ब्रिक्स वित्तमंत्रिणां केन्द्रीय बैंक नियामकानां च अंतिमा महत्वपूर्णा संगोष्ठी सांप्रतं प्रचलति. चीनदेशस्य शंघाई नगरे आयोज्यमानायां विश्व कौशल स्पर्धायां भारतं प्रथमवारं 11 नवीनासु కౌశల శ్రేణిషు భాగం గ్రహిష్యతి.

0: భూతపూర్వ విస్తారాయ క్షమతా సంవర్ధనాయ చ వింశతి సహస్ర కోట్యధిక రూప్యకాణాం వ్యయేన నిర్మీయమానేభ్యః అష్ట బహుపథ రేల ప్రకల్పేభ్యః స్వాకృతిం ప్రాదాత్. నవదిల్ల్యాం సంవాదదాత్రీన్ సంబోధయన్ సూచనా ప్రసారణ రేల మంత్రీ అశ్వినీ వైష్ణవః ప్రావోచత్ యత్ ఏతేషు ప్రథమచరణే పశ్చిమ బంగాళ ఝార్ఖండ్ ఒడిషా మధ్యప్రదేశ ఛత్తీస్గఢ్ రాజ్యేషు వ్యాప్త చతుర్దశ మండలేషు నూతన మార్గస్య నిర్మాణం విధాస్యతే. అస్మిన్ ఖడగ్పూర్ ఝార్సుగుడా చతుర్థ పథః కటనీ పెండ్రా రోడ్ చతుర్థ పథః తథా బిలాస్పూర్ పెండ్రా రోడ్ తృతీయ పథః సమావిష్టాః సంతి. అనేన సహైవ మంత్రిమండలేన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక్ తెలంగాణా రాజ్యేషు చత్వారింశదుత్తర పంచశత కిలోమీటర్ పరిమిత విస్తారాయ ఏకవింశత్యుత్తర దశసహస్ర కోటి రూప్యకాణాం అన్య పంచ పరియోజనాః అపి అనుమోదితాః. మంత్రిణా సవిశేషం ప్రఖ్యాపితం యత్ సర్వకారేణ దేశస్య సప్తోచ్చ సాంద్రతా రేల వీథీనాం చతుష్పథీకరణం విధాతుం నిర్ణయః గృహీతః. ఏతేషు దెహ్లీ హావడా ముంబై హావడా దెహ్లీ ముంబై దిల్లీ గువాహాటి దిల్లీ చెన్నై హావడా చెన్నై తథా ముంబై చెన్నై ఇతి సప్త ప్రముఖాః మార్గాః సంతి యేన రేలయాన విలంబస్య సమస్యా మూలతః వినంక్ష్యతి.
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. रेलवे के 7 हाई डेंसिटी कॉरिडोर्स प्लस मेनी अदर कॉरिडोर्स जो कि बहुत ज्यादा भविष्य में ट्रैफिक लेने वाले हैं उन सब कॉरिडोर्स को 4 लाइनिंग क्वाड्रुपलिंग कर रहे हैं. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल.
0: భారతస్య రక్షామంత్రి రాజనాథ్ సింగః అద్య కొలంబో నగరె శ్రీలంకాయాః రాష్ట్రపతినా అనురా కుమార్ దిశా నాయకే ఇత్యమునా సహ మహత్వపూర్ణాం మంత్రణాం వ్యదధాత్. ఉపవేశనావధౌ ఉభౌ నేతారౌ ప్రత్యపాదయతాం యత్ ఉభావపి దేశౌ నికట ప్రతివేశినౌ సాముద్రిక సహయోగినౌ చ స్తః ఇతి హేతోః భారతం శ్రీలంకా చ ఉభయోః రాష్ట్రయోః సమగ్ర వికాసాయ జనకల్యాణాయ చ పరస్పర సహయోగం సాతత్యేన నిర్వహిష్యతః. సామాజిక సంచారపటలే రక్షామంత్రిణా న్యరూప్యత యత్ అస్మిన్ క్షేత్రే సురక్షాయాః స్థైర్యస్య శాంతేః సమృద్ధేః చ సంవర్ధనాయ ఉభౌ దేశౌ సంయుక్తతయా కార్యం విధాస్యతః. రక్షామంత్రి హ్యః త్రిదివసీయ యాత్రాయాః అంగతయా కొలంబో నగరం సంప్రాప్తవాన్. రక్షామంత్రి రాజనాథ్ సింగః రక్షా విదేశ మంత్రాలయయోః వరిష్ఠాధికారిభిః సమన్వితస్య ఉచ్చస్తరీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం విధత్తే. రక్షామంత్రిణః హార్దికం స్వాగతం వ్యాహరన్ శ్రీలంకాయాః రాష్ట్రపతిః దిశా నాయకే భారతస్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ స్వకీయం పూర్వతనం సంవాదం సస్మార. అథ చ దృఢతయా పునరుద్ఘోషయత్ యత్ శ్రీలంకా స్వకీయాయాః భూమేః ఉపయోగం భారతస్య సురక్షాహితాన్ బాధమానానాం శత్రుతాపూర్ణగతివిధీనాం కృతే న కదాపి అనుమన్స్యతే. అవసరేస్మిన్ ఉభయతః శ్రీలంకా వాయుసేనాయాః కృతే L-70 ప్రక్షేపాస్త్రాణాం ఉన్నయనాయ చ ద్వయోః దేశయోః NCC NDC ఇత్యనయోః చ మధ్యే సహయోగాయ సహమతిపత్రాణాం ఆదానప్రదానం వ్యధాయి. శ్రీలంకా వాయుసేనాయాః షణ్ణాం L-70 ప్రక్షేపాస్త్రాణాం ఉన్నయన ప్రకల్పః భారత సర్వకారస్య అనుదాన సహాయ్యాంతర్గతం వర్తతే. ఉభౌ నేతారౌ భారతీయ సురక్షాబలైః వినిర్మితానాం త్రయాణాం బ్యాలీసేతునాం ఆభాసీయ మాధ్యమేన లోకార్పణం అకురుతాం. అనంతరం ప్రవాసీ భారతీయ సముదాయన సహ సంవాదకాలే రక్షామంత్రిణా శ్రీలంకాస్థః భారతీయ సముదాయః ఉభయోః దేశయోః మధ్యే సంపర్క సేతుః వర్తతే ఇత్యభిహితః. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. ఆగామినః బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య పూర్వాంగరూపేణ ముంబయ్యాం బ్రిక్స్ విత్తమంత్రిణాం కేంద్రీయ బ్యాంక్ నియామకానాం చ अन्तिमा महत्वपूर्णा संगोष्ठी साम्प्रतं प्रचलति। अस्मिन् वर्षे ब्रिक्स वित्तधारायाः मुख्य विषयः दृढतायै

0: నవీకరణాయ సహయోగాయ శాశ్వత వికాసాయ చ నిర్మాణం ఇతి నిర్ధారితమస్తి. అస్యాః శృంఖలాయాః పూర్వతనం సముపవేశనం గతమాసే జయపూరాభిధానే నగరే సంజాతం. ముంబై నగరే నిర్ధారిత అంతిమోపవేశనాత్ ప్రాక్ కేంద్రీయ విత్తమంత్రిణా నిర్మలా సీతారమణ్ ఇత్యనయా బ్రిక్స్ విత్తమార్గస్య ప్రముఖ నిష్కర్షాణాం సవిస్తరా సమీక్షా వ్యధాయి. చీనదేశస్య షంఘాయి నగరే అస్మిన్ మాసే ద్వావింశతిః దినాంకతః సప్తవింశతిః దినాంకం యావత్ ఆయోజ్యమానాయాం అష్టచత్వారింశత్తమాయాం విశ్వకౌశలస్పర్ధాయాం భారతం ప్రథమవారం ఏకాదశసు నవీనాసు కౌశలశ్రేణిషు భాగం గ్రహీషతి. కౌశలవికాస ఉద్యమితా మంత్రాలయ ప్రత్యపాదయత్ యత్ స్కిల్ ఇండియా దళం చతుషష్టి కౌశలేభ్యః త్రిషష్టి కౌశలేషు ప్రాయః సప్తతి ప్రతియోగినాం దళేన సహ సహభాగితాం విధాస్యతి. మంత్రాలయస్యానుసారం ఏషా అద్యావధి విశ్వకౌశలస్పర్ధాయాం భారతస్య అత్యంతం వివిధతాపూర్ణయుతా సహభాగితా అస్తి. ఏతాసు ఏకాదశ నవీనశ్రేణిషు దంత కృత్రిమ అంగ నిర్మాణం, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్ ఇత్యాదయః విషయాః సమావిష్టాః. భారతస్య సహభాగితా విషయే వదంత్యా కౌశలవికాస ఉద్యమితా మంత్రాలయస్య సచివయా దేవశ్రీ ముఖర్జీ వర్యయా ఉక్తం యత్ ఏతాసు నవీనాసు శ్రేణిషు భారతస్య సహభాగితా దేశస్య కౌశల పారిస్థితికి తంత్రస్య భవిష్యోన్ముఖతాం వైశ్విక ప్రాసంగికతాం చ దర్శయతి. సా ఏతదపి ఉక్తవతి యత్ దృఢసహయోగేన సర్వకారః యూనాం కృతే ఆత్మవిశ్వాసేన వైశ్విక ప్రతిస్పర్ధాయాం అవతీర్య ఉత్తమ మానకాన్ ప్రాప్తుం మార్గం ప్రశస్తం కరోతి. రాజస్వ గుప్తచర నిదేశాలయేన విగత పక్షద్వయే దేశవ్యాపి అభియానేషు ప్రాయః చత్వారింశతోత్తర సప్తశత కిలోగ్రామ పరిమితం గాంజా చరసాది మాదక ద్రవ్యం గృహీతం. ప్రవర్తన నిదేశాలయేన కర్ణాటక రాజ్య అష్టాదశ స్థానేషు సఘనాన్వేషణం విహితం. ఏతేషు రాజ్యస్య లోక నిర్మాణ మంత్రిణః సతీష్ జార్కిహోలీ ఇత్యస్య తస్య పుత్ర్యాః సహైవ లోకసభా సాంసద్ ప్రియంకా జార్కిహోలీ ఇత్యస్యాః ఆవాసః అంతర్భవతి. రాష్ట్రీయ రాజధాని క్షేత్రాయ తన్నికటవర్తి క్షేత్రేభ్యశ్చ వాయుగుణవత్తా ప్రబంధన ఆయోగేన ఉద్ఘోషితం యత్ ఆయోగస్య సంవైధానిక నిర్దేశానాం ప్రభావి కార్యాన్వయనం ఎన్సీఆర్ క్షేత్రే వాయు ప్రదూషణస్య నివారణాయ శమనాయ చ అత్యంతం నిర్ణాయకం అస్తి. అహ్మదాబాదే ప్రచలంత్యాః విశ్వ దివ్యాంగధనుర్ క్రీడాయాః అంతిమే దివసే భారతేన ఉత్కృష్ట ప్రదర్శనేన ద్వే స్వర్ణ పదకే చత్వారి చ కాంస్య పదకాని స్వాయత్తీకృతాని ఇతి వార్తాః.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

0: ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాడీ సంబంధ వ్యాధులు అవగాహన ఈ అంశంపై డాక్టర్ బి సాయి సందీప్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: సాయి సందీప్ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు విజయవాడలో ప్రముఖ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ నరాలకి సంబంధించిన వ్యాధుల విషయానికి వచ్చినట్టయితే ఎక్కువగా అత్యవసర పరిస్థితి అనేది మనం ఈ వ్యాధుల్లో చూస్తూ ఉంటాం కదండి. సహజంగా నరాలకు సంబంధించి అంటే పక్షవాతం రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, ఇలాగ అత్యవసర పరిస్థితి అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు పట్టణ ప్రాంతాలు అయితే కనుక వాళ్ళు వెంటనే దాన్ని గుర్తించి వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వారికి కనుక ఈ వ్యాధులు అనేవి వచ్చినట్టయితే వాళ్ళకి వైద్య సహాయం అందడం కూడా కొంచెం ఆలస్యం అవుతుంది కదండి. అసలు ముఖ్యంగా ఈ నరాలకి సంబంధించి

0: అంటే నాడీ సంబంధ వ్యాధులు అంటూ ఏమేమి ఉన్నాయండి?
1: ముఖ్యంగా నాడికి సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా మెదడుకు సంబంధించింది, తర్వాత నరాలు, వెన్నుపూసలో ఉన్న నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఎక్కువ శాతం పక్షవాతం వల్ల ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అంటే సెకండ్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ అనమాట, ఆఫ్టర్ హార్ట్ అటాక్ తర్వాత. సాధారణంగా అందరికి తెలుసు పక్షవాతం అంటే చెయ్యి కాళ్ళు పడిపోవడం, పెరాలసిస్ స్ట్రోక్ అని అంటారు. సో సెకండ్ మోస్ట్ కామన్ ఏంటంటే మూర్ఛ వ్యాధి, అంటే ఫిట్స్. ఫిట్స్ అంటే ఎపిలెప్సీ అని కూడా అంటారు. ఇవి మామూలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరికైనా రావచ్చు. ఇది చాలా కామన్ డిసీజ్,
0: ఈ మూర్ఛ వ్యాధి
1: మూర్ఛ
0: అనేది.
1: వ్యాధి అనేది. థర్డ్ స్పాండిలైసిస్ అంటే నరాలు, అంటే వెన్నుపూసలో నరాలు ప్రెషర్ రావడం వల్ల కానీ, అంటే వెన్నుపూస ఈ స్పైన్ ఉంటుంది కదా, దాది వెన్ను నరాల మీద ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు
0: ఈ
1: వచ్చే
0: స్పాండిలైసిస్ అనే వ్యాధి
1: స్పాండిలైసిస్
0: వస్తుంది.
1: అంటారు. అది ఈ మధ్య ఈ ఆబ్వియస్గా డిఫరెంట్ మూమెంట్స్ వల్ల ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. దాని తర్వాత కామన్గా వచ్చేది నరాల బలహీనత. ఇవి ముఖ్యంగా విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, కొంతమందికి వంశపారంపర్యంగా రావచ్చు నరాల బలహీనత అనేది ఉంటుంది. తర్వాత ముఖ్యంగా పిల్లల్లో బుద్ధిమాంద్యం అనేది ఎక్కువగా కలుస్తుంది. వాళ్ళకి మనకి ఇబ్బంది కలిగించేది ఏంటంటే వాళ్ళకి ఫిట్స్, అంటే ఈ మూర్ఛ వ్యాధి ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్
0: చిన్న
1: చేసుకుంటే,
0: పిల్లలు
1: చిన్న
0: ఎక్కువగా
1: పిల్లల్లో.
0: కనిపిస్తుంది.
1: అవి చాలా రకాలు ఉండవచ్చు. ముఖ్యంగా పిల్లలు అంటే పుట్టేటప్పుడు ఏదైనా ఆక్సిజన్ అందకపోవడం వల్ల కానీ, లేకపోతే పుట్టిన తర్వాత ఇన్ఫెక్షన్, బ్రెయిన్కి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ, నరాలకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి తర్వాత లైఫ్ అంతా బుద్ధిమాంద్యం ఉంటుంది. అంటే ఎదుగుదలలో వాళ్ళకి
0: లోపాలు అనేవి
1: లోపాలు ఉంటాయి,
0: కనిపిస్తాయి.
1: కనిపిస్తాయి. వాళ్ళకి ఫిట్స్ అనేవి, మోచ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట.
0: నేను మతిమరుపు కూడా ఈ నరాల వ్యాధి కిందకి వస్తుందండి.
1: మనకి లైక్ ఆఫ్టర్ 60 to 70 ఇయర్స్ దాటిన తర్వాత మతిమరుపు అనేది ఎక్కువ కామన్గా కనిపిస్తుంది. ఈ మధ్య అందరికీ లైక్ స్ట్రెస్ ఉండడం వల్ల మతిమరుపు అనేది ఉంటుంది. కాకపోతే నరాలకు సంబంధించిన వ్యాధి అనేది మతిమరుపు 70 to 80 ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది మతిమరుపు ఎక్కువ అవుతుంటుంది అన్నమాట.
0: ముందుగా ఫిట్స్ అన్నారు కదండి, మూర్ఛ వ్యాధి అన్నారు, ఇది ఎందువల్ల వస్తుంది అంటారు, దానికి చికిత్స ఏం చేయాలి?
1: మూర్ఛ వ్యాధి అనేది చాలా రకాల కారణాలు ఉంటాయి. మోస్ట్ కామనెస్ట్ అంటే బుర్రలో ఏదైనా ఇంజురీ అయినా, ఇంజురీ అంటే చిన్నప్పుడు పుట్టుకతో లోపాల వల్ల రావచ్చు, ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు బుద్ధిమాంద్యం వల్ల వచ్చే పిల్లలకి వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. అదే కాకుండా ఇన్ఫెక్షన్ అంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్, ఈ మధ్య టీబీ అని, బ్రెయిన్కి టీబీ వచ్చిన వాళ్ళకు కూడా ఫిట్స్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అది కాకుండా స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, ఆర్ హెడ్ ఇంజరీ అంటే దెబ్బ తగిలిన,
0: తలకి
1: బుర్రకు
0: దెబ్బ
1: దెబ్బ,
0: తగిలినప్పుడు.
1: బుర్రకు దెబ్బ తగిలిన వాళ్ళకి కూడా ఫిట్స్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఫిట్స్ అనేవి ట్రీటబుల్, అంటే మనం కంపల్సరీగా నయం చేయగలుగుతాం. అంటే కాకపోతే వాళ్ళు మెడిసిన్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో 2 ఇయర్స్ కానీ, కొన్ని సందర్భాల్లో 1 ఇయర్ కానీ, కొన్ని రేర్ కేసెస్లో లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది మాత్రం ఎవరైతే మెడిసిన్స్ యూజ్ చేయడం ఆపుతారో వాళ్ళకి తిరిగి వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయన్నమాట.
0: మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అంటే ముఖ్యంగా చెప్పినట్టు మెడిసిన్స్ అనేవి క్రమం తప్పకుండా వాడాలి. వాళ్ళకి ఫిట్స్ అని ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత మెడిసిన్స్ ఎప్పుడు ఆపకూడదు, అన్లెస్ డాక్టర్ ఆపొచ్చు అని భరోసిస్తే తప్పిస్తే. అది కాకుండా ముఖ్యంగా నిద్ర అనేది నార్మల్గా ఉండాలి. ఎక్కువగా అలసట చెందిన, ఎక్కువగా ఆలోచనలు ఎక్కువ వచ్చినా, నిద్ర లేకపోయినా వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తిరిగి వచ్చితే డోసేజ్ పెంచాల్సి ఉంటుంది. సో ఎన్ని కాంప్లికేషన్స్ లేకుండా జాగ్రత్త చూసుకోవాలన్నమాట.
0: తర్వాత స్పాండిలైసిస్ అన్నారు కదండి, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎవరిలో ఎక్కువగా వస్తుంది, దానికి నివారణ ఉందా?
1: స్పాండిలైసిస్ అంటే ముఖ్యంగా ఈ వెన్నుపూస నరం మీద నొక్కుతున్నప్పుడు మనకు వచ్చే ఈ నొప్పి, అంటే ఈ జాలు నొప్పి అంటారు, లేకపోతే తిమ్మిళ్ళు వస్తుంటాయి ఒక చెయ్యి మీదకి కానీ, లేక కాలు మీదకి కానీ, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇవి ఉన్న వాళ్ళే మనం స్పాండిలైసిస్
0: అంటే
1: అంటాం.
0: ఆ లక్షణాలు నొప్పులు అవన్నీ ఉంటే మనం నిర్ధారించేయచ్చండి స్పాండిలైసిస్ అని.
1: మనం క్లినికల్గా చూసి నిర్ధారణ చేయొచ్చు. కొన్ని
0: అంటే పరీక్షల
1: సందర్భాల్లో
0: ద్వారా తెలుస్తుంది అంటారా?
1: ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ స్పైన్, అంటే ఎంఆర్ఐ స్పైన్
0: అంటే
1: చేస్తే,
0: వెన్నుపూసకి స్కాన్
1: స్కాన్
0: తీస్తారు,
1: తీయడం, ఎంఆర్ఐ స్కాన్ తీస్తే 1% అది కన్ఫర్మ్ అవుతుంది
0: అంటే
1: అనమాట,
0: దేని వల్ల వచ్చిందని తెలుస్తుంది.
1: దేని వల్ల వచ్చింది తెలుస్తుంది. బట్ మోస్ట్ కామన్స్ ఎందుకంటే లైక్ అంటే మన బాడీ వెయిట్ పెరగడం వల్ల, బాడీ వెయిట్ పెరగడం వల్ల తర్వాత మన పోస్చర్స్, అంటే లైక్ ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర కూర్చొని వర్క్ చేయడం, ఎక్కువసేపు టీవీ చూడడం, లేకపోతే ఎక్కువసేపు ప్లే గేమ్స్ అంటే లైక్ కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల, అలా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ నరాలు అనేవి కొంత ఈ స్పైన్ మీద ఒత్తిడి ఉంటుంది, అది ఎక్కువ అవుతుంటుంది వీటి వల్ల. సో మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి

0: సంబంధించిన నొప్పులు కానీ ఈ జబ్బులు కానీ తక్కువగా ఉంటాయి.
1: మరి దీనికి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటారు?
0: అంటే రాకుండా ముఖ్యంగా ఫస్ట్ థింగ్ మనం వెయిట్ తగ్గడం మంచిది, సెకండ్ థింగ్ యాజ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే, అంటే ముఖ్యంగా నడుము ఎక్సర్సైజులు కానీ లేకపోతే ఈ మెడకి ఎక్సర్సైజులు కానీ కొంచెం రెగ్యులర్గా చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.
1: ఇవి తగ్గడానికంటే ఇంకా మందులు వాడాల్సిందే అంటారా?
0: మందులు వాడాల్సిందే. అంటే కొన్ని సందర్భాల్లో మరీ నరం బాగా ప్రెషర్ ఉంది అనుకుంటే సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది.
1: అంటే సర్జరీ చేయడం ద్వారా అది నివారణ జరుగుతుందా?
0: అవుతుంది అవుతుంది, బట్ అంటే డిపెండ్స్ ఆన్ అంటే ఎంత సివియారిటీ అన్నది ఉన్న దాన్ని బట్టి మనం స్కాన్ MRI స్కాన్లో మనకు తెలుస్తుంది అనమాట.
1: ఇంకొకటి నరాల బలహీనత అన్నారు కదండి, అది కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం, కాళ్ళు చేతులు కూడా ఏమైనా పట్టుకున్నా కూడా వణికిపోతూ ఉంటాయి, దానికి నివారణ ఉందా?
0: అంటే నరాల బలహీనత అనేది కామన్ టర్మ్, ఇది చాలా రకాలు ఉంటుంది. అంటే ముఖ్యంగా మీరు అన్నట్టు వణుకుడు జబ్బు వచ్చినప్పుడు, ఏదైనా శక్తి ఉండకపోయినప్పుడు. వణుకుడు జబ్బు అనేది సాధారణంగా అబోవ్ ఏజ్ పెరుగుతున్న కొలది వాళ్ళకి వచ్చి, అబోవ్ 60 ఇయర్స్, ఇనీషియల్గా ఒక చేయి మీదకి వణుకు వచ్చి తర్వాత రెండో చేయికి పాకుతుంది. వాళ్ళు దాని డిసీజ్ అని పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. అంటే బ్రెయిన్లో కెమికల్ తగ్గిపోవడం వల్ల, డోపమైన్ అనే కెమికల్, ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. వణుకుడుతో పాటు శక్తి లేకపోవడం, నడక తగ్గిపోవడం, ఇవన్నీ లక్షణాలు అందులో ఉంటాయి అన్నమాట.
1: ఇంకో డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు కదా చిన్నపిల్లలు అయితే బుద్ధిమాంద్యం అని చెప్పారు కదా, మరి అది ఎలా వస్తుంది?
0: బుద్ధిమాంద్యం అనేది పిల్లలు ఇమీడియట్గా బేబీ పుట్టినప్పుడు ఏదైనా లైక్ ఏదైనా కాంప్లికేషన్ అయినప్పుడు, లైక్ అంటే ఒక్కొక్కసారి ఇమీడియట్గా ఆక్సిజన్ అందకపోవచ్చు, ఆర్ బేబీ ముందుగా ప్రీ డెలివరీ అయిపోతే, ప్రీ టైమ్ డెలివరీ, ప్రీమెచ్యూర్ బేబీస్, వాళ్ళకు వచ్చే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో బేబీకి బ్రెయిన్కి ఇంజురీ అవ్వచ్చు, అంటే ఫోర్సెప్స్ యూజ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినప్పుడు కానీ బేబీ డెలివరీ అవుతున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఛాన్స్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గ్లూకోజ్ తక్కువైనప్పుడు కూడా, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు బేబీ బ్రెయిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్, అంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వస్తే అది తప్పుడు కూడా మనకి ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి అన్నమాట.
1: మరి దీన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుందని చిన్న వయసులోనే పిల్లల్లో?
0: ఇమీడియట్గా గుర్తించగలుగుతారండి. అంటే కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఎదుగుదల తగ్గిపోవడం అన్నప్పుడు గుర్తిస్తారు, కొన్ని సందర్భాల్లో గ్లూకోజ్ అనేవి ఇమీడియట్గా గుర్తించగలుగుతారు. కొంత లేట్ అవుతున్న కొలది డేంజర్ ఎక్కువ అవుతుంది అన్నమాట. డిలే, డయాగ్నోసిస్ డిలే అవుతున్న కొలది ఆ బ్రెయిన్ ఎదుగుదల అనేది తగ్గిపోతుంటది.
1: అది జీవితాంతం కూడా ఆ ప్రభావం అనేది ఉంటుంది కదా పిల్లల మీద, అది కూడా మందులతో తగ్గుతుందండి మరి?
0: అది డిపెండ్స్ ఆన్ ఎంత సివియారిటీ బ్రెయిన్ ఇంజురీ అయింది అని దాన్ని బట్టి ఉంటుంది. సో ఫిట్స్ వీళ్ళకి, చిన్నగా చెప్పినట్టు వీళ్ళకి ఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి
1: ఈ బుద్ధిమాంద్యం
0: వాళ్ళకి. సో ఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఎక్కువ శాతం బ్రెయిన్ డ్యామేజ్ అయిందని అర్థం. సో దీనికి పూర్తి నివారణ అనేది ఎంతవరకు డ్యామేజ్ అయింది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
1: ఇంకొకటి కామన్ ప్రాబ్లం అందరిలో చూసేది, కొంచెం వయసు పెరిగితే మతి మరుపు అనేది సహజంగా వస్తూ ఉంటుంది కదండి, మరి దీనికి కూడా నివారణ ఉందంటారా?
0: మనం క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్న ప్రతి ఎక్కువ మంది యంగ్ పీపుల్ అందరూ నాకు మతిమరుపు ఉంది అని అంటూ ఉంటారు. ఇది ఎక్కువ శాతం 80% ఇది స్ట్రెస్ వల్ల వస్తుంది. అంటే ఒత్తిడి వల్ల కామన్ డైలీ థింగ్స్ మర్చిపోవడం, ఒత్తిడి ఎక్కువగా, అంటే అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు బిజీగా ఉన్న వర్క్లో ఒత్తిడి ఉంటుంది, ఇంటి విషయాల్లో ఒత్తిడి ఉంటుంది, దీనివల్ల మతిమరుపు అనేది వస్తుంది, అంటే ఆ స్ట్రెస్ వల్ల. అదర్వైజ్ అబోవ్ 60 ఇయర్స్కి వచ్చిందంటే మతి మరుపు, అది మోస్ట్ కామన్ ఆల్జైమర్స్ డిమెన్షియా అంటారు. డిమెన్షియా అనేది ఈ నరాలన్నీ ముడుచుకుపోయి ఓవరాల్గా కెమికల్స్ తగ్గిపోయి బ్రెయిన్లో, సో మన డైలీ యాక్టివిటీస్ కూడా మర్చిపోతాం, మరి కొన్ని రోజులు పోతే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మర్చిపోతాం, దాన్ని డిమెన్షియా అంటారు. సో ఇనీషియల్ స్టేజ్లో దానికి కూడా కొన్ని టాబ్లెట్స్, మెడికేషన్స్ ఉన్నాయి, బట్ సివియర్ స్టేజ్కి వెళ్ళాక వాళ్ళకి ఫ్యామిలీ సపోర్టు, మెడికేషన్ సపోర్ట్, మిగతా అన్నీ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
1: అలాగే ఇప్పుడు ఈ నరాల సంబంధించిన వ్యాధులు ముఖ్యమైనదని చెప్పారు పక్షవాతం, ఈ పక్షవాతం అంటే ఏంటి, అది ఎన్ని రకాలండి?
0: పక్షవాతం అంటే మనం సాధారణంగా పెరాలసిస్ స్ట్రోక్ అంటాం, నరాల సంబంధించింది. ఇది రెండు రకాలండి, ముఖ్యంగా 85% పక్షవాతం రక్తం గడ్డ కట్టడం వల్ల వస్తుంది. అంటే రక్తనాళంలో రక్తం గడ్డ కట్టి నరాలు దెబ్బతింటాయి.
1: అంటే ఏ ప్రాంతంలో?
0: మెదడులో రక్తం గడ్డ కట్టేసి రక్తనాళం బ్లాక్ అయిపోతే అది పెరాలసిస్ స్ట్రోక్. అంటే ఒకవైపు లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయితే రైట్ సైడ్ బాడీ అంతా చెయ్యి కాలు చచ్చిపడిపోతాయి. అలా కాకుండా 15% ఏంటంటే రక్తనాళం పగిలిపోద్ది, అంటే రక్తనాళం చిట్లిపోద్ది, దానివల్ల వచ్చేది అది చాలా కాంప్లికేట్, అది కొంచెం హై రిస్క్ అని

0: అంటే వాళ్ళు పేషెంట్స్ మొర్టాలిటీ అంటే వాళ్ళు తిరిగి నార్మల్ పర్సన్స్ అవ్వడం తక్కువగా ఉంటుంది. అది చాలా డేంజరస్. ఈ బ్రెయిన్ క్లాట్ అయినప్పుడు మనం ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయగలిగితే అంత తొందరగా రికవరీ అవ్వగలుగుతారు. అంటే లేటెస్ట్గా ఈ మధ్య గత 10 ఇయర్స్ నుంచి మనం ఈ యొక్క మెడికేషన్ ఉంది, అది క్లాట్ బర్స్టింగ్ డ్రగ్ అంటారు. అంటే రక్త గడ్డకట్టడం కరిగించడానికి ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. కాకపోతే ఆ ఇంజెక్షన్ వితిన్ 3 అవర్స్లో ఇవ్వగలిగితే, పేషెంట్ పెనాలిసిస్ స్ట్రోక్ వచ్చిన 3 అవర్స్లో ఇవ్వగలిగితే మనం ఈజీగా నివారించగలుగుతాం. సో బట్ అన్ఫార్చునేట్లీగా పల్లెటూరులోని అర్బన్ ఏరియాస్లోని ఈ డ్రగ్ అవైలబిలిటీ లేదు. ఈ క్యాంపెయిన్స్ ఏంటంటే, ఇలాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళమండం కానీ దగ్గరలో ఉన్న సిటీ స్కాన్ చేయించుకొని, సో ఈ అవైలబిలిటీ
1: ఇంజెక్షన్ అనేది
0: చేయించగలిగితే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ నరాల బలహీనత అంతా.
1: మరి పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్?
0: సో పక్షవాత లక్షణం ఏదైనా సడన్గా మూతి పడిపోవడం కానీ, చెయ్యి పడిపోవడం కానీ, కాలు పడిపోవడం కానీ, ఇవి కామనెస్ట్ సిమ్టమ్స్ అంటారు పక్షవాతానికి. దాంతోపాటు మాట తేడా రావడం కానీ, చూపు కనిపించకపోవడం, లేకపోతే సివియర్గా హెడేక్ వస్తే ఇవి పక్షవాత లక్షణాలని. సో ఈ పక్షవాతం అనేది ఏ వయసులోనైనా రావచ్చు, ముఖ్యంగా అబౌవ్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ దగ్గర నుంచి 80 ఇయర్స్ వరకు ఎవరికైనా రావచ్చు అనమాట.
1: అసలు ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు?
0: పక్షవాతం అనేది నేను చెప్పినట్టు ముఖ్యంగా రక్తం గడ్డ కట్టడం వల్ల. రక్తం గడ్డ కట్టడం అనేది ఎవరికైతే పీపుల్కి బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, షుగర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: హై బీపీ
0: ఉన్న వాళ్ళకి, బ్లడ్ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి, లేకపోతే వంశపారంపర్యం కూడా ఉండొచ్చు, ఇంకొన్ని సందర్భాలు ఎక్కువ స్మోక్ చేసిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువగా అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: మరి ఈ పక్షవాతం వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలంటారు?
0: సో పక్షవాతం వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం బ్రెయిన్ స్కాన్ తీయాల్సి ఉంటుంది. అది మనం రక్తనాళం పగిలిందా లేకపోతే రక్తం గడ్డ కట్టిందా అని ఇమీడియట్ తెలుసుకొని, ఇందాక చెప్పినట్టు ఇంజెక్షన్ ఇవ్వగలిగితే మనం 80% ఆఫ్ ది సిమ్టమ్స్ క్యూర్ చేయగలుగుతాం. సో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎంత డిలే చేస్తే అన్ని నరాలు దెబ్బతింటాయి.
1: అలాగే ఇప్పుడు పక్షవాతం అసలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?
0: సో పక్షవాతం రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం మీరు బీపీ ఉంటే బీపీని కంట్రోల్ చేసుకుంటాలి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ కానీ వన్స్ ఇన్ ఏ మంత్ కానీ చెక్ చేసుకొని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా బ్లడ్ షుగర్ను కూడా కంట్రోల్ చేసుకొని మానిటర్ చేస్తూ ఉండాలి, ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. ఇలా దీంతోపాటు స్మోకింగ్ అనేది అసలు ఉండకూడదు. స్మోక్ చేసిన వాళ్ళకి ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్కహాల్, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ, అదర్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కానీ, దీంతోపాటు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అంటే బరువు పెరుగుతున్న కొలిది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ ఆడడం కానీ, లేకపోతే వాకింగ్ చేసిన వాళ్ళకి కానీ ఈ పక్షవాతం వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది.
1: శారీరక వ్యాయామం అనేది ఉండాలి. ఇంకా ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు బీపీ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు కదా, కొంతమంది ఏంటంటే బీపీ ఉన్నవాళ్ళు కూడా మందులు వేసుకుంటూ ఉండరు, ఒక్కోసారి 2 రోజులు వచ్చింది తగ్గిపోతుందిలే నాకు బీపీ రాదని చెప్పి వాళ్ళు మందులు కూడా వాడకుండా ఉంటారు, అలా చేయొచ్చు అంటారా మరి?
0: అన్ఫార్చునేట్గా అదే ఎక్కువ జరుగుతుందండి మన ఇండియాలో. నా దగ్గర స్ట్రోక్ పేషెంట్స్ ఒక 80% మంది రక్తనాళం పగిలిన వాళ్ళు వస్తుంటారు, వాళ్ళందరూ కూడా బీపీ టాబ్లెట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల వస్తుంది. సో బీపీ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఒకేసారి షూట్ అవుద్ది, షూట్ అవుతుంది అది తెలియదు చాలా మందికి. అంటే అంతవరకు లాస్ట్ మినిట్ వరకు మనకి బీపీ పెరిగినట్టు తెలియదు. సో పెరిగిందంటే రక్తనాళం పగిలి పెద్ద పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఎక్కువ శాతం ప్రాణం కూడా పోయే పరిస్థితి వస్తుంది.
1: కొంతమంది బీపీ ఉంటుంది వాళ్ళకి, కొంతకాలం తర్వాత చూసుకుంటే నార్మల్గా ఉన్నప్పుడు ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదులే అని చెప్పి వాళ్ళకి అవగాహన లేక ఈ మందులు వేసుకోవడం అనేది ఆపేస్తూ ఉంటారు.
0: అవును. సో బీపీ అని మీరు చెప్పినట్టు బీపీ టాబ్లెట్ వాడుతున్నంత వరకు కంట్రోల్లో ఉంటుంది, ఒకసారి ఆపేస్తే సడన్గా షూట్ అవుతుంది. ఆ షూట్ అయినప్పుడే పారాలసిస్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ జరగట్లే,
1: ఏదో ఒకటి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది
0: డెఫినెట్గా,
1: హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ. అలాగే ఇప్పుడు షుగర్ అన్నారు కదండి, మరి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఆబ్వియస్గా ఒకసారి షుగర్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది బీపీ లాగా, బ్లడ్ ప్రెషర్ లాగే. సో ఈ రెండు మానిటర్ చేసుకుని రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుతూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నంత కాలం రక్తం రక్త సరఫరా బ్రెయిన్కి కానీ, గుండెకి కానీ, లేకపోతే కిడ్నీస్కి కానీ అంత సవ్యంగా వెళ్తుంటే మనకి ఇలాంటి ఫర్దర్ రిస్క్ కాంప్లికేషన్స్ లైక్ పెరాలసిస్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే కంట్రోల్లో ఉంచగలిగితే మీకు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ అంత తక్కువగా వస్తాయి.

0: మన నరాలు సంబంధించింది ఇప్పటివరకు మనం అన్ని డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా పక్షవాతం అనేది మనకి ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కిల్లర్, అంటే ఎక్కువ ప్రజలు ఫస్ట్ హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. సెకండ్ మోస్ట్ కామన్ అనేది పక్షవాతం వల్ల. సో మనం పక్షవాతం ఎక్కువ శాతం మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ప్రివెంట్ చేయగలిగేది ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ వల్ల, డయాబెటీస్ కంట్రోల్ వల్ల, ఉప్పు తగ్గించడం. ఉప్పు అనేది ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఆ విధంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది. ఉప్పు అనే కాకుండా మామూలు మన స్ట్రెస్ కూడా, స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఒత్తిడి పెరిగింది, వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటే ఓవరాల్గా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్ కానీ రాకుండా కాపాడగలుగుతాం అన్నమాట. సో ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఫ్యూచర్లో అంత బాగుంటుంది వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి అందరూ కూడా ముందుగా వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ ఏమున్నా కూడా వాళ్ళు క్రమం తప్పకుండా మందులు అనేవి తప్పనిసరిగా వాడుకోవాలి. అలాగే వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం, ఒత్తిడి లేకుండా ఉండాలి. అలాగే యోగా చేయడం, ధ్యానం చేయడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళు ఈ మందుల్ని గట సక్రమంగా వాడుకుంటూ శారీరక వ్యాయామం కూడా ఉన్నట్లయితే ఈ నరాలకి సంబంధించిన వ్యాధులు అనేవి తొందరగా రాకుండా ఉంటాయంటారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాడీ సంబంధ వ్యాధులు అవగాహన ఈ అంశంపై డాక్టర్ బి సాయి సందీప్ గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
2: సేంద్రియ సాగులో సహజ సస్యరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో సేంద్రీయ వ్యవసాయం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్నాయి. కేవలం యూరియా, డీఏపీలు వాడకుండా ఉండడం, పశువుల ఎరువు, వానపాముల ఎరువు వాడడం మాత్రమే సేంద్రీయ సాగు అని కొందరు రైతులు అనుకుంటారు. దీనివల్ల పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. సేంద్రీయ ఎరువులను వాడుతూ రైతుకు అందుబాటులో ఉన్న సహజ సస్యరక్షణ పద్ధతులను గనక పాటించినట్టయితే సేంద్రీయ సాగులో సరైన దిగుబడులు పొందొచ్చు. వాతావరణానికి ప్రయోజనకరమైన, ఆర్థికంగా లాభసాటిగా ఉండే సులువైన సాధనాల ద్వారా పురుగులను అరికట్టే విధానాలనే సేంద్రీయ సాగు అంటారు. రసాయనిక పురుగు మందులు వాడకుండా చీడపీడలను నియంత్రించే విధానాల్ని గనక మనం చూసినట్టయితే, వేసవిలో పొలాన్ని లోతుగా దున్నడం, అంతరపంటలు వేయడం, పంట చుట్టూ ఎర్రపంటను వేయడం, పొలంలో పక్షులు కూర్చునేందుకు వీలుగా పంగల కొయ్యల్ని నాటడం, చేత్తోటే లార్వాలను సేకరించి నాశనం చేయడం, పశువుల పేడ మూత్రం కలిపి వాడడం, బెల్లపు మిశ్రమాన్ని వాడడం, మిరప వెల్లుల్లి మిశ్రమాన్ని వాడడం, వేపగింజల ద్రావణాన్ని వాడడం, పొగాకు ద్రావణాన్ని వాడడం, ఇవన్నీ కూడా పురుగుమందులు వాడకుండా చీడపీడలను నియంత్రించే విధానాలు. ముందుగా వేసవిలో పొలాన్ని లోతుగా దున్నే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, పొలాన్ని లోతుగా దున్నడం ద్వారా నేలలో వృద్ధి చెందే పురుగుల పెరుగుదలను ఈ పద్ధతి ద్వారా కొంతవరకు నివారించవచ్చు. పురుగుల్ని చేత్తో కానీ కాలుతో కానీ నాశనం చేయొచ్చు. నిద్రావస్థలో ఉన్న

పురుగుల్ని బయటపడేలా చేయడం ద్వారా పిట్టలకి ఆహారం అయ్యేలా చేయొచ్చు. నేల భౌతిక పరిస్థితులను మార్చడం ద్వారా పంట దిగుబడిని వేగవంతం చేయొచ్చు. క్రిమి సంహారక మందులు వాడకుండా కేవలం యాజమాన్య పద్ధతుల ద్వారా పచ్చపురుగును నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ పద్ధతి రైతుల వాడుకలో ఉంది. వేసవిలో భూమిని లోతుగా దున్నడం ద్వారా పెరుగుతున్న పురుగు కోశస్థ దశలను పక్షుల్లాంటి సహజ శత్రువుల బారిన పడేలా చేయొచ్చు. లేదా తీవ్రమైన ఎండకు బహిర్గతమై పురుగులు చనిపోతాయి. ఈ విధమైన నివారణ పద్ధతులు పురుగు పెరుగుదలని కొంతవరకు నిరోధించడానికి తోడ్పడతాయి. ఇక రెండవ పద్ధతి అంతర పంటలు వేయడం. ఒకే పొలంలో రెండు లేదా మూడు పంటల్ని పండించడం ద్వారా ఏదేని కారణాల ద్వారా ఒక పంట దిగుబడిలో రైతు పొందిన నష్టాన్ని కొంతవరకు ఇంకొక పంట ద్వారా తగ్గించుకోవచ్చు. జొన్న, ఎర్రకంది అంతర పంటగా వేయడం ద్వారా ముఖ్యంగా జొన్న పంట వెన్ను తొడిగే దశలో పక్షులను ఆకర్షిస్తుంది. ఈ రకంగా పక్షుల సహజ శత్రువుల భూమికను కొంతవరకు బలపరుస్తుంది. పంట చుట్టూ ఎర్రపంటను వేయడం. ముఖ్యమైన పంటకు దగ్గరలోనే పురుగుల్ని ఆకట్టుకోవడానికి వాటికి ఇష్టమైన పంటను నాటే పద్ధతే ఇది. పంతి మొక్కల్ని ఎర్రపంటలుగా వేయడం ద్వారా కంది పంట నాశించే శనగ పచ్చ పురుగును అరికట్టచ్చు. పురుగును ఆకర్షించడానికి బంతిపూల పంట ఉపయోగపడుతుంది. తద్వారా ఎర్రకందికి శనగ పచ్చ పురుగుల వల్ల జరిగే నష్టం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. శనగ పచ్చ పురుగు జాతికి చెందిన ఆడపురుగులు బంతిపూలపై గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగిన తర్వాత ఆ లార్వాలను సేకరించి నాశనం చేయొచ్చు. ఈ విధంగా అంతర పంటల్ని వేయడం, ఎర్రపంటల్ని వేయడం చాలా మంచి విధానం. పొలంలో పక్షులు కూర్చునేందుకు వీలుగా తమ్మర కొయ్యల్ని నాటడం, అంటే పంగల కొయ్యల్ని నాటడం. పురుగుల్ని తిని నాశనం చేయడంలో పక్షుల్ని మనం ముందుగా చెప్పుకోవాలి. ఏకరానికి పచ్చప్పున పక్షులు కూర్చునేందుకు పంగల కొయ్యల్ని నాటడం ద్వారా శనగ పచ్చ పురుగు లార్వాలు పక్షులు తినేలా చేయొచ్చు. కొయ్య దుంగ కాని లేదా పంగకొయ్యకు మట్టి పాత్రను కట్టి నీటితో నింపి జొన్న గింజల్ని కలిపి పక్షుల్ని ఆకట్టుకోవచ్చు. పక్షుల్ని ఆకర్షించడానికి పొలాల్లో మరమరాలు చలి కూడా ఆకర్షించవచ్చు. ఇక చేత్తో లార్వాలను సేకరించి నాశనం చేయడం. శనగ పచ్చ పురుగు బారి నుండి తప్పించుకునే పద్ధతుల్లో రైతులు ఆశ్రయించే చిట్ట చివరి పద్ధతి లార్వాలని చేత్తో సేకరించి నాశనం చేయడం. ఎందుకంటే ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పద్ధతి. సేకరించిన లార్వాలను కాల్చివేయడం ద్వారా నాశనం చేస్తారు. పశువుల పేడ, మూత్రం కలిపి వాడే విధానం. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా కొంతవరకు పురుగు అభివృద్ధిని అరికట్టచ్చు. ఈ మిశ్రమం చల్లినప్పుడు గుడ్లు పెట్టడానికి పురుగులు ఇష్టపడవు. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా పురుగు పెరుగుదలని అరికట్టడం మాత్రమే కాకుండా నేలను సారవంతం చేసి పంటలో ఆశించిన ఫలితాలు రావాలంటే రోజు మధ్యాహ్నం 3.5 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లుకోవాలి. మరిన్ని ఫలితాలు పొందాలంటే రోజుకు 2 సార్లు కూడా చల్లుకోవచ్చు. తయారు చేసే విధానాన్ని మనం చూసినట్టయితే 3 లేదా 5 లీటర్ల పశువుల మూత్రాన్ని 3 లేదా 5 కిలోల పేడతో కలిపి ఒక తొట్టెలో వేసి మూతపెట్టి బాగా పులిసేలా చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని పల్చటి గుడ్డలో వడగట్టితే చిక్కటి ద్రావణం వస్తుంది. ఈ ద్రవంలో ఉండే ఆమ్ల లక్షణాన్ని 200 లేదా 250 గ్రాముల సున్నాన్ని వేయడం ద్వారా తటస్థం చేయొచ్చు. ఈ రకంగా తయారు చేసుకున్న ద్రావణాన్ని 50 లేదా 80 లీటర్ల నీళ్లలో కలిపి ఒక ఎకరాకి ఉపయోగించుకోవచ్చు. ఇక బెల్లపు మిశ్రమం వాడే విధానాన్ని మనం చూసినట్టయితే పొలంలో 5% బెల్లపు మిశ్రమాన్ని చల్లడం ద్వారా చీమల్ని, పేడ పురుగుల్ని కూడా ఆకర్షించవచ్చు. ఈ మిశ్రమంలో ఉండే తీయదనం హెలికోవెర్ప గుడ్లని, పెరుగుదల దశలో ఉండే లార్వాలని చీమలు తినేలా ప్రోత్సహిస్తుంది. 4 కిలోల బెల్లాన్ని 8 లీటర్ల నీళ్లలో కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని 80 లీటర్లు చేసుకుని 1 ఎకరాకు ఉపయోగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల కేవలం చీమల్ని ఆకర్షించడం మాత్రమే కాకుండా ఆకుల మృదుత్వాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చని తెలుస్తోంది. తక్కువగా చీమల పుట్టలుండే పొలాల్లో ఈ ద్రావణం ప్రభావం ఎక్కువగా ఉండడాన్ని రైతులు గమనించారు. చీమల పెరుగుదలని పొలాల్లో అధికంగా చేయడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుంది. మిరప, వెల్లుల్లి మిశ్రమాల్ని వాడే విధానాల్ని గనక మనం చూసినట్టయితే 3 లేదా 4 కిలోల పచ్చిమిరపకాయల్ని బాగా దంచి 8 లీటర్ల నీళ్లలో కలపాలి. బాగా దంచిన 400 నుండి 750 గ్రాముల వెల్లుల్లి గడ్డలని 150 నుండి 200 మిల్లీలీటర్ల కిరోసిన్లో వేసి బాగా కలపాలి. ఈ రెండింటినీ ఒక రాత్రంతా నానబెట్టాలి.
ఈ రెండింటిని కలిపి మిశ్రమాన్ని కర్రతో కలిపి

0: కలిపి పల్చటి గుడ్డలో వడగట్టాలి. 50 నుండి 100 గ్రాముల సబ్బు పొడిని ఈ మిరప వెల్లుల్లి మిశ్రమాన్ని ద్రావణంలో కలిపి ద్రావణాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనిని 50 నుండి 80 లీటర్ల నీళ్లలో కలిపి 1 ఎకరా పొలంలో చల్లడానికి ఉపయోగించవచ్చు. ఆడపురుగులు ఈ మిరప వెల్లుల్లి మిశ్రమం చల్లిన భాగం మీద గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. ద్రావణంలోని ఘాటైన లవణాలు పంట పైభాగంలో పరుచుకోవడం వల్ల పురుగులు గుడ్లు పెట్టడాన్ని నిరోధించవచ్చు. ద్రావణంలోని కిరోసిన్ లార్వాల సున్నితమైన తళతళలాడే చర్మాన్ని ముడతలు పడేలా చేస్తుంది. మిరపలో సాధారణంగా ఉండే ఘాటు మంట పుట్టిచ్చే గుణం వల్ల పురుగు పంట దగ్గరికి చేరదు. మిరప వెల్లుల్లి మిశ్రమం సూచించిన విధంగా నానబెట్టి 3 గంటల తర్వాత చల్లినప్పుడే తగిన ఫలితాలు ఉంటాయి. వేపగింజల ద్రావణాన్ని వాడడం. ఈ మిశ్రమం పురుగు గుడ్డు పెట్టడానికి వ్యతిరేకమైన పరిస్థితిని కలిగించి గుడ్లు పెట్టడాన్ని నిరోధిస్తుంది. పంట ఆకులపైన ఇతర భాగాలపైన ఘాటైన ఈ మిశ్రమం చల్లడం వల్ల తర్వాత లార్వాలు ఆహారం తినలేక నాశనమవుతాయి. వేపగింజల మిశ్రమం పురుగు పెరుగుదలలోని వివిధ దశల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వేపగింజల ద్రావణం తయారీ విధానాన్ని గనక మనం చూసినట్టయితే 10 లేదా 15 కిలోల వేపగింజల్ని తీసుకుని మెత్తగా దంచాలి. ఈ పొడిని పల్చని గుడ్డలో 1 మూటలాగా కట్టి 80 నుండి 100 లీటర్ల నీళ్లలో 1 రాత్రంతా మునిగే విధంగా నానబెట్టాలి. మూటని 4 లేదా 5 సార్లు గట్టిగా పిండి గింజల్లోని సారమంతా నీళ్లలోకి వచ్చేలా చూడాలి. 50 లేదా 100 గ్రాముల సబ్బు పొడిని ఈ మిశ్రమానికి కలిపినట్టయితే వేపగింజల ద్రావణం తయారవుతుంది. వేప చెట్టుకు కాయలు కాసే కాలంలో వేపకాయల్ని ఏరి నిల్వ చేసుకోవాలి. 8 నెలలు పైబడి నిల్వ చేసిన వేపగింజలు ఉపయోగించకూడదు. 8 నెలల పైబడి నిల్వ చేసిన గింజలు గుణాన్ని కోల్పోవడం వల్ల ఈ మిశ్రమం తయారు చేయడానికి ఉపయోగపడవు. మంచి ఫలితాలు రావాలంటే 3 గంటల తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని చల్లుకోవాలి. అలాగే పొగాకు ద్రావణం వాడకం. 100 గ్రాములు బాగా ఎండిన పొగాకు ముక్కల్ని తీసుకుని 5 నుండి 8 లీటర్ల నీళ్లలో మరగబెట్టి డికాషన్ తయారు చేసుకోవాలి. ఈ డికాషన్ని గుడ్డలో వడగట్టిన ద్రావణానికి 50 నుండి 100 గ్రాముల బట్టలుద్దికే పొడిని కలుపుకోవాలి. దీనికి 50 నుండి 80 లీటర్ల నీటిని కలిపితే 1 ఎకరా పంటకి చల్లడానికి ఉపయోగపడుతుంది. ద్రావణంలోని ఘాటైన లక్షణం పురుగు ఆశించకుండా పంటను రక్షిస్తుంది. ఈ ద్రావణాలన్నీ 3 గంటల తర్వాత మాత్రమే పంట మీద పిచికారీ చేసుకోవాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఏడు గంటల 7:15 పంట సీమలు కార్యక్రమంలో లాభసాటిగా తేనెటీగల పెంపకం, తేనె సేకరణ ఈ అంశంపై శ్రీ ఎం శివలక్ష్మీపతిరాజుగారి పరిచయం. జానపద గీతం వింటారు. మూడవ అంశం వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఎనిమిది గంటలకు ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ ఏ ఛాలెంజ్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ, శ్రీమతి దాసరి నాగశ్రీ గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం, 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం.
2: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం.
1: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే.
2: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
1: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
2: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో 656 కిలోమీటర్ల మేర లైన్లను విస్తరించేందుకు 10,700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో ఖరగ్పూర్ ఝార్సుగూడ 4వ లైన్, కట్నీ పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్పూర్ పెండ్రా రోడ్ 3వ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.

అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 10,021 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 540 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇవి 2029-30 నాటికి పూర్తవుతాయని, వీటి వల్ల 2100 గ్రామాలు, దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని వెల్లడైంది. దేశంలోని ఢిల్లీ హౌరా, ముంబై హౌరా, ఢిల్లీ ముంబై, ఢిల్లీ గౌహటి, ఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి 7 హైడెన్సిటీ కారిడార్ల మార్గాల్లో మొత్తం 4 రైల్వే లైన్లు చేపడుతున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 11,000 కిలోమీటర్ల ఈ నెట్వర్క్లో ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడంతో పాటుగా రైల్వే కనెక్టివిటీ, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 5 రైల్వే ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో మెరుగైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తాయని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో శ్రీలంక అధ్యకులు అనుర కుమార దిశనాయకతో సమావేశమై ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు రెండు దేశాల NCC, నేషనల్ డిఫెన్స్ కళాశాలల మధ్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జులను ఇరు నేతలు వర్చువల్ గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు వినియోగించబోనివ్వమో అని అధ్యకులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మహారాష్ట ప్రభుత్వంతో కలిసి ఈ నెల 11-12 తేదీల్లో ముంబైలో భవన, ఇతర నిర్మాణ కార్మికుల జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల పనితీరును మరింత మెరుగుపరచడానికి గత సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రారంభించిన డిజిటల్ లేబర్ చౌక్, లేబర్ చౌక్ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఆన్లైన్ BOCW సెసా వసూలు పోర్టల్ 3 ప్రధాన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత, సశక్త భారత్ను నిర్మించాలనే తమ ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి అన్నపూర్ణాదేవి పునరుద్ఘాటించారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 అమెరికా నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన IRGC ప్రకటించింది. నిన్న పర్షియన్ గల్ఫ్లోని 5 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేయడంతో దానికి నిరసనగా తమ నావికాదళం ఈ చర్య చేపట్టిందని IRGC తెలిపింది. అలాగే అమెరికా మద్దతుతో హార్మోజ్ జలసంధిలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 10 నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని, హార్మోజ్ జలసంధిపై తమ నావికాదళానికి పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులకు నిరసనగా జోర్దాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై కూడా తమ వైమానిక దళాలు దాడి చేసినట్టు IRGC వెల్లడించింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా

0: ప్రత్యేకంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 740 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ క్రమంలో ఎన్డీపీఎస్ చట్టం కింద 13 మందిని అరెస్టు చేశారు. వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలు, రహస్య భాగాలు ప్రయాణికుల లగేజీల్లో దాచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో జరుపుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ నిరంతర నిఘా కొనసాగుతుందని డీఆర్ఐ పేర్కొంది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1365కు చేరింది. ప్రభావిత ప్రాంతాల నుండి మృతదేహాలను వెలికి తీయడంతో ఈ సంఖ్య పెరిగింది. కాగా కనీసం 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5326 మంది గల్లంతయ్యారని, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు 102 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తించబడని 1147 మృతదేహాలకు డీఎన్ఏ శాంపుళ్లు సేకరించి భవిష్యత్తులో వారిని గుర్తించేందుకు వీలుగా భద్రతా సిబ్బంది శాస్త్రీయ పద్దతిలో భద్రపరిచారు. ఈ విపత్తు వల్ల చైనా వైపు కూడా కనీసం 43 మంది మరణించగా టిబెట్లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. డబుల్ పారాలింపియన్ హర్వీందర్ సింగ్, భావన జంట పారా రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందగా శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించింది. అలాగే భావన, సరిత, శీతల్ దేవి, తోమన్ కుమార్ జంట కాంస్య పతకాలను గెలుచుకున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ లో అమెరికా ఆటగాళ్లు బెన్ షెల్టన్, ఫ్రాన్సిస్ టియాఫో సెమీఫైనల్లో తలపడనున్నారు. క్వార్టర్ ఫైనల్లో షెల్టన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ పై 6-7, 6-1, 6-3, 1-6, 7-6 స్కోరుతో గెలుపొందగా టియాఫో అలెక్స్ మిచెల్సన్ ను ఓడించి సెమీస్ కు చేరారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్ లో బెల్జియంకు చెందిన అలెక్సాండర్ బాక్స్ రష్యాకు చెందిన కరెన్ ఖచ్నౌతోను, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ నెదర్లాండ్స్ కు చెందిన బొటిక్తో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

0: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో లాభసాటిగా తేనెటీగల పెంపకం, తేనె సేకరణ ఈ అంశంపై శ్రీ ఎం శివలక్ష్మీపతిరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో అని చూడకుండా తన సొంత కాళ్ళ మీద తాను నిలబడుతూ ఒక యువ పారిశ్రామికవేత్తగా ఎదుగుతున్నారు ఈరోజు మనతో ఉన్న లక్ష్మీపతిరాజు గారు. వీరు తేనెటీగల పెంపకం అలాగే తేనె సేకరణ చేస్తూ దాని మార్కెటింగ్ చేసుకుంటూ ఒక పారిశ్రామికవేత్తగా కూడా ఎదుగుతూ ఉన్నారు. ఈరోజు వీరిని అడిగి వీరి అనుభవాల్లో లాభసాటిగా తేనెటీగల పెంపకం ఎలా చేసుకోవాలి, తేనె

0: సేకరణతో అలాగే దాని మార్కెటింగ్తో కూడా ఎలా లాభాలు గడించాలో తెలుసుకుందాం. లక్ష్మీపతిరాజు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లక్ష్మీపతిరాజు గారు, అసలు మీకు ఈ తేనె టీగల పెంపకం చేయాలని ఎందుకు అనిపించింది? మీరు నేపథ్యం ఒకసారి చెప్పండి, ఎంతవరకు చదువుకున్నారు?
1: యాక్చువల్లీ చిన్నప్పుడు నేను నర్సీపట్నం అనే ఊర్లో ఉండేవాడిని, వైజాగ్ డిస్ట్రిక్ట్లో. సో అక్కడ లంబసింగి ఇదంతా వెళ్ళేటప్పుడు అక్కడ తేనెపెట్టెలు పెట్టి గిరిజనులంతా తేనె సేకరించేవారు. చిన్నప్పటి నుండి నేచర్ అంటే ఉన్న ఇష్టం వల్ల అట్లా మనం కూడా చేయాలని ఎప్పటి నుండో కోరిక ఉండేది. సో నేను వెతుకుతున్న పరిస్థితి టైంలో నాకు ఎక్కడ దొరకలేదు. నేను ఈ ఉద్యోగంలోని వాటిలో పడి నేను బిజీగా అయిపోయాను. తర్వాత ఎక్కడో ఇంటర్నెట్లో దొరికితే దాని నుంచి వెళ్ళి నేను హైదరాబాద్లో మొట్టమొదట ఎన్ఐఆర్డీలో ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు ఇంకా పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ దొరకలేదని పూణే వెళ్ళి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బీ బోర్డ్ వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అందులో నేను ట్రైనింగ్ తీసుకుని అప్పుడు వచ్చి తేనెటీగల పెంపకం స్టార్ట్ చేశాను. మొట్టమొదటి 20 బాక్సులతో స్టార్ట్ చేశాను. 20 బాక్సులతో స్టార్ట్ చేసి మొదట నేను హైదరాబాద్లో ఉండేవాడిని కాబట్టి నిజామాబాద్లో సన్ఫ్లవర్ మీద పెట్టాను. అక్కడ సీజన్స్ అన్ని పూర్తయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఏలూరులో కొబ్బరి తోటల్లో పెట్టి హాఫ్ సీజన్లో ఇక్కడ పెట్టి మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఇట్లా ఒక సంవత్సరం గడిచిన తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో నాకు చాలా ఖాళీ దొరికింది. ఖాళీ దొరకడంతో ఇంకొంచెం ఎక్స్ట్రా బాక్సులు తీసుకుని పూర్తి స్థాయిలో చేయడం మొదలు పెట్టాను.
0: దీనికి ముందు ఏం చేసేవాళ్ళండి మీరు?
1: నేను ఎల్ఎన్టీలో చేసేవాడిని, జాబ్ చేశాను.
0: అయితే మీకు ఇటువైపుగా రావాలనుకున్నప్పుడు మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? ఛాలెంజెస్ ఏమి ఎదుర్కొన్నారు మీరు?
1: ఛాలెంజెస్ బీ కీపింగ్ లో ఏమి ఎదురవుతాయి అంటే, మనకి ఇప్పుడు చాలా చోట్ల పెస్టిసైడ్ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది కదండి. సో మీరు సీజన్ లో పెట్టేటప్పుడు వాళ్ళు కనుక పెస్టిసైడ్స్ వాడారంటే మీకు బీస్ కి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అదొక పెద్ద ఛాలెంజ్. రెండు, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కరెక్ట్గా సీజన్ టైంలో బీ ఏటర్స్ అని పక్షులు వస్తాయండి. గ్రీన్ కలర్లో ఉండే పక్షులు ఉంటాయి. అవి కరెక్ట్గా మనకి హనీ సీజన్లోనే వస్తాయి. వచ్చినప్పుడు అవి చాలా బీస్ని తినేస్తాయి. తినేసినప్పుడు మనకి బీస్ కాలనీస్ డిక్లైన్ అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రెండు ప్రాబ్లమ్స్. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇప్పుడు కర్నూలులో సీజన్లు కొన్ని ఉంటే కొన్ని ఉత్తరాంధ్రలో ఉన్నాయి. సో అప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది బిజినెస్ చూసుకోవడానికి పెద్ద ఓవర్ హెడ్ అవుతుంది. దానివల్ల కమర్షియల్గా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.
0: అయితే రాజుగారు, మనకు తేనె సేకరణ రెండు విధాలుగా అనుకోవచ్చు. ఒకటి ట్రెడిషనల్గా మనకు గిరిజనులు కొండ ప్రాంతంలో తీసి అమ్ముతూ ఉంటారు, అలాగే మీరు ఇప్పుడు కమర్షియల్గా చేస్తున్నారు. రెండింటికి ఆ డిఫరెన్సెస్ చూస్తే ఏ విధంగా చెప్పొచ్చు?
1: అంటే కొండ ప్రాంతాల్లో గిరిజనులు తీసేటప్పుడు దాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు తేనెటీగలు హాని కలగకుండా తీసేలాగా బీ బోర్డు వాళ్ళు కొన్ని రకాల పద్ధతులని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీపిస్తున్నారు. ముఖ్యంగా బీ కీపింగ్ చేయడం చాలా వరకు హనీ కోసమనే అనుకుంటారు. ముఖ్యంగా మనకి పంటలకి క్రాస్ పొలినేషన్ లేనప్పుడు పంటలు తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అలాగే బీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతున్నాయి. మన దేశంలో పెద్దగా లెక్కలు వేరు కానీ అమెరికాలో ప్రతి ఏటా 10 లక్షల బీ కాలనీస్ డిక్లైన్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇట్లా ఉండడం వల్ల హనీ బీ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. సో మనం బీస్ ని ఖచ్చితంగా పెంచాల్సిందే.
0: రాజుగారు, ఒకసారి ఈ తేనెటీగలు ఎన్ని రకాలు ఉంటాయి ఒకసారి చెప్పగలరా?
1: ప్రధానంగా అపీస్ ట్రైగోనా అంటే చిన్న తేనెటీగలు ఉంటాయి. అవి మనుషులు కొట్టవు, చాలా చిన్నగా ఉంటాయి. అవి ఇంటి దగ్గర బాల్కనీలో అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. ఒక స్పూన్, 2 స్పూన్లు తేనె వస్తుంది అంటే దాని నుండి. ఇయర్ అంతా వదిలేస్తే కనుక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ వరకు రావచ్చేమో. అవి ఇంట్లో పెంచుకోవచ్చు. తర్వాత సెరీనా ఇండికా, అపీస్ సెరీనా ఇండికా అనే ఒక రకం ఉంది. అది దేశీ తేనెటీగలు. అవి భారతదేశంలోని ఏషియాలోని మరికొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా ఇట్లా కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఈ అపీస్ సెరీనా ఇండికా అనేది దేశీ తేనెటీగ. ఇది దీనికి ఈ ప్రాంతం అంతా తెలియడం వల్ల ఏంటో కానీ బాక్సులో పెంచినప్పుడు కొంత త్వరగా ఎగిరిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా బీకీపర్స్ అందరూ ఎపీస్ మెల్లిఫెరా పెంచుతారు. ఎపీస్ మెల్లిఫెరా అనేది యూరోపియన్ తేనెటీగ. ఇవి బాక్సులను అంత త్వరగా వెళ్ళవు. బ్రూడ్ ఉన్నంతసేపు కూడా కాలనీని వదిలి వెళ్ళవు. అందువల్ల ఏంటంటే ఇవి పెంచుకోవడం అనేది రైతులకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత రాక్ బీస్ అని ఉంటాయి, అవి కొండ తేనెటీగలు అంటారు కదా, వాటిని మనం పెంచలేము. ఎందుకనంటే అవి చాలా ఫెరోషియస్గా ఉంటాయి. అవి 50 తేనెటీగలు కొడితేనే మనం హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవి అడవుల్లో పెరుగుతాయి, వాటిని మనం పెంచలేము. ఈ 4 రకాలని మనం పెంచుకోవచ్చు.
0: అయితే ఈ తేనెటీగలు పెంపకం అలాగే తేనె సేకరణ రెండు వేరువేరుగా చూస్తే, తేనెటీగల పెంపకాన్ని కొంతమంది హాబీగా కూడా చూస్తున్నారు, చేసుకుంటున్నారు అన్నారు, ఇది ఎలా జరుగుతోంది?
1: నా ఉద్దేశం అయితే తేనెటీగలను కమర్షియల్గా పెంచడం కంటే హాబీని బెటర్ నేనంట. ఎందుకంటే కమర్షియల్గా మీరు తేనెటీగలను పెంచాలంటే అది చాలా ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయి అందులో. తర్వాత ఇది కూడా ఏంటంటే మనం పంటేసినట్టు ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది లాస్ వస్తుంది అనేది

ఇబ్బందిగానే ఉంది. కానీ హాబీస్ట్లు లేదా మీ ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు పొలం ఉంది, తోట ఉంది, తోటలోని మనం తేనెటీగలు పెట్టుకోవడం వల్ల క్రాస్ పొలినేషన్ అవుతుంది, సంవత్సరానికి ఎంతో కొంత తేనె వస్తుంది. కానీ మనం సీజన్ వారీగా

0: సో అట్లా ఉన్న ప్రాంతం వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉంటుందని.
1: డ్రై లాగా
0: డ్రై
1: కాకుండా.
0: ల్యాండ్స్లో మెట్ట ప్రాంత పంటలు ఎక్కువ ఉండి ఆ తోటలు, తర్వాత ఈ మెట్ట ప్రాంతంలో పండించే
1: పండ్ల
0: పప్పు
1: తోటలు.
0: దినుసులు, పండ్ల తోటలు, పప్పు దినుసులు, తర్వాత ఈ ఆయిల్ సీడ్స్ పండించే నువ్వులు ఇట్లాంటివి పండించేవన్నీ ఉంటే వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇదివరకు ప్రతి ఇక్కడ డెల్టాలో కూడా నువ్వులు ఇవన్నీ వేసేవారు, ఇప్పుడు అంతా రెండు సార్లు కూడా వరేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది.
1: అయితే మీ పరిశీలనలో మన రాష్ట్రంలో ఎక్కడ ఈ దీనికి మంచి పరిస్థితులు ఉన్నాయి దేనికి?
0: నాకైతే గుంటూరు, ప్రకాశం అటునుంచి రాయలసీమ వరకు ఇటు వచ్చేసరికి ఉత్తరాంధ్రకి మంచి అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. అలాగే గిరిజన ప్రాంతాలు, వీటిలో మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ డెల్టా ప్రాంతంలో ఉన్న కొబ్బరి తోటలు ఉన్న ప్రాంతాల్లో కూడా అక్కడ తేనె తీసే అవకాశం ఉంటే, ఇక్కడ తేనెటీగలు పెట్టుకొని బ్రూడు అంటే తేనెటీగల బాక్సులను డెవలప్ చేసి అమ్మే అవకాశం ఉంది. ఇక్కడ కొబ్బరి తోటలో ఇప్పుడు వాటికి పొలం దొరుకుతుంది కానీ తేనేమి దొరకదు. సో ఆ టైం వాళ్ళు తేనెటీగలను ఎక్కువ బాక్సులను డెవలప్ చేసి వాటిని అమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి.
1: తేనె టీగలు బాక్సులుగా చేసి అమ్మడం అనే ఒక కమర్షియల్ ప్రక్రియకు వస్తే మనం మార్కెటింగు మన లాభ నష్టాలు బేరీజు వేసుకుంటే మనం ఎంతకి కొని ఎంతకి అమ్మితే మనకు లాభదాయకంగా ఉంటుందని చెప్పండి ఒకసారి. ఎన్ని రోజులు మనం దాన్ని బ్రీడ్ చేయాలి, ఎప్పుడు అమ్ముకోవాలి?
0: మీరు జనరల్గా తేనెటీగల బాక్సులు కొనేటప్పుడు 4,000 నుండి 5,000 మధ్యలో కొంటుంటారు. మీరు బాక్సులు కొన్న తర్వాత వాటికి జనరల్గా డ్రెత్ పీరియడ్లో అంటే వర్షాకాలంలో తేనె ఏం దొరకదు కాబట్టి తేనెటీగల పెంపకందారులందరూ వాటికి షుగర్ ఫీడింగ్ ఇచ్చి పెంచుతుంటారు. అట్లాగే బ్రూడర్స్ అంటే ఎవరైతే తేనెటీగలను డెవలప్ చేసి అమ్ముతారో వాళ్ళు, వాళ్ళ దగ్గర తేనె లభించదు, ఓన్లీ పొలెన్ మాత్రమే లభిస్తుంది కొబ్బరి తోటల్లో పెట్టినప్పుడు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే షుగర్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. షుగర్ ఫీడింగ్ ఇచ్చి వాటిని బాక్సుల్లో షుగర్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు దానికి తిండి దొరుకుతుంది. పెట్టెలో ఉన్న ఈగలు కూడా దాని జీవితకాలం కూడా పెరుగుతుంది. ఎక్కువగా పెరిగినప్పుడు దానికి లోపల కంఫర్టబుల్ టెంపరేచర్ ఉన్నప్పుడు రాణి ఈగ గుడ్లు కూడా ఎక్కువ పెడుతుంది. పెట్టినప్పుడు వాళ్ళు బాక్సులను డివిజన్ చేసుకుని కొత్త రాణి ఈగలను పెట్టి పెట్టెలను తయారు చేసుకుని అమ్ముకోవచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళు సంవత్సరానికి ఒక పెట్టె నుంచి 5 పెట్టెల వరకు తీయచ్చు.
1: మనం కొనుక్కోవాలంటే మనకు ఎక్కడ అందుబాటులో ఉన్నాయండి పెట్టెలు కొనుక్కోవాలంటే?
0: పెట్టెలు జనరల్గా ఈ తేనెటీగల పెంపకందారులు అందరి దగ్గర అందుబాటులో ఉంటాయి, మా దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నాకు తేనె, నేను చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్లో తేనె తీయడం అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉందని, తేనెటీగల మీద నేను ఎక్కువ, తేనెటీగలు ఎక్విప్మెంట్స్ అమ్మడం మీద నేను ఎక్కువ దృష్టి పెట్టాను. నేను అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కూడా చెప్తాను, హాబీగా పెట్టుకోండి, మీకు ఫేజిబిలిటీ ఉంది, వర్కౌట్ అవుతుందంటేనే కమర్షియల్గా వెళ్ళండి, తర్వాత 1 ఇయర్ 10 బాక్సెస్తో చూసి తర్వాత వెళ్ళండి అని చెప్తుంటాను ఎవరికైనా.
1: ఇంతకుముందు మీరు అన్నారు కొంతమంది పెంపకందారులు వీటికి షుగర్ ఫీడింగ్ ఇస్తున్నారు అనేసి, అలా ఇచ్చినప్పుడు ఆ తేనె డిఫరెంట్గా వేరేగా ఉంటుందండి?
0: ఖచ్చితంగా అండి. యాక్చువల్లీ తేనె అనే దానికి అర్థాన్ని చాలా వరకు మార్చేశారండి. ఇక్కడనే కాదు, యూరోపియన్ కంట్రీస్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. అడల్ట్రేషన్స్ తేనెలో ముఖ్యంగా ఏమవుతుందంటే, నాకు తెలిసి చాలామంది, మరి ఎవరు చెప్పారో తెలియదు, వాళ్ళకి షుగర్ని తేనెటీగలకు ఫీడ్ చేస్తే అవి కన్వర్ట్ చేస్తే హనీగా అని చెప్పేసి చాలా మంది తేనెటీగల పెంపకందారులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చెప్పారు నాతో. కానీ అసలు అది సాధ్యం కాదు. తేనెలో ఉండే తేనె వేరు, సో ఇందులో ఉండేది వేరు అనమాట. ఏంటంటే ఎంజైమ్స్ ఏమైనా కలిస్తే కలవచ్చు కానీ తేనె వేరు. కంప్లీట్గా దాన్ని మర్చిపోయి షుగర్ ఫీడ్ ఇచ్చి దాన్ని తేనెగా కన్వర్ట్ చేస్తే అంటే అది మీనింగ్ లెస్ నాకు తెలుసు.
1: అలాంటి తేనె మనం కనిపెట్టగలమండి?
0: చాలా మంది అనుకుంటారు తేనెటీగలకి ఆ వాటర్లో వేసే టెస్టులు, లేకపోతే డబ్బుల మీద వేసే టెస్టులు, షర్ట్ మీద వేసే షర్ట్లు, ఇవన్నీ బ్లెండర్ అండి. ఇవి ఏవి పనికిరావు. తేనెలో కలిసిన షుగర్ని కానీ లేకపోతే అదర్ సిరప్స్ ఉన్నాయి కొన్ని టెస్టులు పాస్ చేసే సిరప్స్, ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఓన్లీ ల్యాబ్లో మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్లో కూడా ల్యాబులు పెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ నాగాలాండ్లో ఒకటి, అలాగే తుముకూరులో ఒకటి, కేవికల్లో పెట్టారు. ఇక్కడ మన సౌత్ ఇండియా వరకు వచ్చేసరికి తేనె తక్కువ వచ్చే ప్రాంతం అండి. అంటే కేరళ, తమిళనాడులో కొన్ని అడవులు తప్పితే మిగిలిన అన్ని స్టేట్స్లో కూడా కొంచెం తక్కువ వచ్చే ప్రాంతమే. కానీ తేనెటీగలు అనేవి వ్యవసాయానికి అవసరం కాబట్టి తేనెటీగలని మనం వ్యవసాయానికి ఇన్పుట్గా చూడడం మంచిది.
1: పాలినేషన్ చేస్తే,
0: పాలినేషన్ చేస్తే కాబట్టి.
1: రాజుగారు మీరు ఎంతకాలంగా చేస్తున్నారు ఈ తేనె సేకరణ, తేనె టీగల పెంపకం అనేది, అలాగే మీ ఈ జర్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది?
0: ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అండి, 9 సంవత్సరాల నుండి చేస్తున్నాను. నేను సక్సెస్ఫుల్గానే ఉన్నాను. అంటే ఇంతకుముందు నేను అనేక రకాల వ్యాపారాలు చేయడం వల్ల, దీనివల్ల దీన్ని ఎట్లా అయినా వెళ్ళాలి, మనకు సక్సెస్ కావాలని. ఇందులో పైగా నాకు కొంచెం ఇష్టం కూడా ఉంది, వ్యాపారం చేయడం
1: కూడా
0: హాబీగా ఉంది కాబట్టి నేను బాగానే చేస్తున్నాను అంటున్నాను. తేనెటీగలకు డిసీజులు వచ్చినప్పుడు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు నాకు చాలా సహకరించారు. నేను కూడా, నాకు వచ్చిన తర్వాత నేను కూడా ఏమైనా సర్వీస్ చేయాలని చెప్పి చింతూరు ఐటీడీఏతోని, అలాగే ట్రంప్ చౌడవరం ఐటీడీఏతోని కలిసి పనిచేసి, అక్కడ వల్నరబుల్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాక్సులు ఇచ్చి చేపిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్స్ అవి ఇస్తున్నాను, అది ఉచితంగానే ఇస్తున్నానండి నేను వెళ్ళి.

0: పర్సన్గా మీరు వెళ్ళి
1: నేను వెళ్ళి ఉచితంగా
0: మీ
1: ఇస్తాను,
0: అనుభవాలు షేర్
1: షేర్
0: చేసుకుంటున్నారు.
1: చేస్తున్నాను.
0: అయితే ఈ తేనె అనేది ఇలా మరి ఇప్పుడు మార్కెట్లో రకరకాల బ్రాండ్స్తో దొరుకుతుంది, అందరూ అదే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి సుమారుగా సంవత్సరంలో ఎంత తేనె ప్రొడక్షన్ జరుగుతుంది, మీరు ఎంత మార్కెట్ చేయగలుగుతున్నారు?
1: నేను మాక్సిమం 1 టన్ను నుండి 1.5 టన్నుల వరకు తీస్తానండి, 1500 కేజీల వరకు తీస్తాను అనమాట. ఎక్కువగా నాకు నా బిజినెస్ అంతా ఫోకస్ ఎక్విప్మెంట్స్ తేనెటీగల మీద ఉంటుందండి. నాకు అవకాశం సంవత్సరానికి 3-4 నెలల కంటే రావట్లేదు తేనె తీయడానికి.
0: మీరు తేనెటీగలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి?
1: తేనెటీగలు నేను ఉత్తరాది రాష్ట్రాలండి, జార్ఖండ్, బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఇక్కడ అన్ని చోట్ల నుంచి తెస్తుంటాను.
0: ఎలా ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు?
1: లారీలో వేసుకొస్తాం.
0: లారీలో వేసుకుని వస్తారు, బల్క్ గా తెచ్చుకుంటారు.
1: మనకి సౌత్ ఇండియాలో అంతగా డెవలప్ కాలేదు కానీ నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ 5 స్టేట్స్ వరకు తిరుగుతారండి వాళ్ళు లారీల్లో.
0: అక్కడ బాగా పాపులర్,
1: చాలా బాగా ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే అక్కడ తేనెటీగలు కూడా 12 డిగ్రీస్ నుండి 25 డిగ్రీస్ మధ్య మాత్రమే కలెక్ట్ చేస్తాయి తేనెని. 25 డిగ్రీస్ టెంపరేచర్ దాటిన తర్వాత బయటకు వెళ్తాయి, కానీ తేనె తీసుకొచ్చేది తక్కువ అనమాట. అలాగే పువ్వుల్లో ఉండే నెక్టారీస్ కూడా ఆవిరైపోతుంది అనమాట.
0: తేనెలో రకాలు ఏమైనా ఉన్నాయా రాజు గారు?
1: తేనెలో అంటే యూనిఫ్లవర్, మల్టీఫ్లవర్ అని 2 రకాలు ఉంటాయండి. మల్టీఫ్లవర్ హనీ అంటే మీరు అడవుల్లో పెట్టినప్పుడు, రకరకాల పంటల మీద పెట్టినప్పుడు అవి మల్టీఫ్లవర్ హనీ అంటే చాలా రకాలు కలిసి ఉంటుంది అందులో. యూనిఫ్లవర్ హనీస్ అంటే ఒకే రకమైన పంట, మస్టర్డ్ వేస్తారు రాజస్థాన్లో, లక్షలాది ఎకరాలు వేస్తారు. అక్కడ పెట్టినప్పుడు కంప్లీట్గా మస్టర్డ్ హనీ వస్తుంది. 1000 ఏకర్స్లో మీకు యూకలిప్టస్ ఉంది, అక్కడ పెట్టారు యూకలిప్టస్ హనీ వస్తుంది. అట్లాగే మీరు అజ్వెన్లో పెట్టారు వాము, ఒక 100 ఏకర్స్ 200 ఏకర్స్లో పెట్టారు. తేనెటీగల హ్యాబిట్ ఏంటంటే, ఇప్పుడు తేనెటీగలు ఒకసారి ఒక పంట మీదకి, సన్ఫ్లవర్ ఉంది దాని మీద తేనె తీయడం మొదలు పెట్టే, కంప్లీట్గా అందులో పూర్తయ్యే వరకు తేనె వేరే పంట మీదకి వెళ్ళవు. అందువల్ల అక్కడ ఎక్కువ ఏదైతే పంట ఉందో దాని మీద తెస్తాయి. కాబట్టి అందులో ఆల్మోస్ట్ 80% వరకు ఏ హనీ అయితే ఉందో దాన్ని యూనిఫ్లోరల్ హనీ అంటారు. ఇట్లా నేరేడు, సన్ఫ్లవరు, తర్వాత లిచి, తర్వాత ఈ సుందర్బన్ అడవుల మీద పెట్టినప్పుడు దాన్ని కూడా ఒక స్పెషాలిటీ హనీగా అమ్ముతుంటారు. అట్లాగే కాశ్మీర్లో కొన్ని రకాల మీద పెట్టి అమ్ముతుంటారు, రోజ్ వుడ్ అమ్ముతారు, తర్వాత యూకలిప్టస్ ఒకటి అమ్ముతారు. ఇట్లా యూనిఫ్లోరల్ హనీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి.
0: వీటిలో ఖరీదైన హనీ ఏదైనా ఉందా అండి చెప్పుకోవాలంటే?
1: చెప్పుకోవాలంటే ఖరీదైన హనీ అంటే ఈ సుందర్బన్ ఇండియాలో ఉన్నట్లో కొంచెం స్పెషాలిటీ హనీ అండి. అంటే ఫుల్ ఫారెస్ట్ మీద వస్తుంది, మంచి హనీ వస్తుంది. అలాగే మల్టీఫ్లోరల్ ఫారెస్ట్ హనీ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు రబ్బర్ చెట్ల నుండి తీస్తారు కదా, దాన్ని హనీ డ్యూ హనీ అంటారు. అదో రకం అనమాట. అది పువ్వులు ఉండవు వాటికి, చెట్ల ఆకులు చిగురులు వచ్చేటప్పుడు అందులోంచి హనీ వస్తుంది అనమాట. దీన్ని హనీ డ్యూ హనీ అంటారు. ఇందులో చక్కెర శాతం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట.
0: అయితే ఈ హనీ కేవలం మన డొమెస్టిక్ కన్సంప్షన్ అంటే ఇంట్లో రోజువారీ అవసరాలకు వాడుకునేందుకే మీరు మార్కెట్ చేస్తున్నారా, లేకుంటే మెడిసినల్ పర్పస్ అట్లా కూడా?
1: కొంతమంది ఎవరైనా అడిగితే, అంటే నా దగ్గర చిన్న ట్రైగోన బాక్సులు ఉన్నాయండి, అదే చిన్న తేనెటీగలు ఉంటాయి స్టింగ్లెస్ బీస్ అని. ఆ తేనెటీగల నుండి వచ్చే హనీని కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడతారు, కేరళ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో. సో వాళ్ళకి అంటే నేను ఫ్రీగానే ఇచ్చేస్తున్నా, ఏ హాబీలాగా 2-3 బాక్సులు పెట్టాను ఇంటి దగ్గర.
0: అయితే రాజుగారు మీరు 9 ఏళ్ళుగా ఈ దీనిలో చేస్తున్నారు కాబట్టి తేనెటీగల పెంపకంలో కొత్తగా వచ్చే వాళ్ళు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు?
1: తేనెటీగల పెంపకం అనేది వ్యవసాయ పరిశ్రమ. వ్యవసాయదారుడు ఎలా అయితే తన పంటను కనిపెట్టుకుంటాడో, ఒక డైరీ ఫార్మర్ తన డైరీని ఎలా అయితే కనిపెట్టుకుంటాడో, అట్లా దాన్ని కనిపెట్టుకుని చేసుకునే వ్యాపారం. చాలా మంది ఏం చెప్తున్నారంటే వారంలో ఒక రోజు విజిట్ చేస్తే చాలు అని, అది తప్పండి. ఎందుకంటే ఎప్పుడు డిసీజులు వస్తాయో తెలియదు, ఎప్పుడు నష్టాలు కారణమవుతుందో తెలియదు. అందువల్ల తేనెటీగలను కూడా మనం లైవ్ స్టాక్ కాబట్టి అట్లా చూసి మనం జాగ్రత్తగా దాన్ని సూపర్వైజ్ చేసుకుంటూ చేసుకుంటే లాభసాటిగానే ఉంటుంది.
0: అంటే ఇప్పుడు తేనెటీగలకి ఏదైనా జబ్బులు వచ్చే అవకాశం,
1: డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే ప్రెడేటర్స్ కొన్ని ఉన్నాయి. వాక్స్మోట్ డిసీజ్ అని ఉంది. వాక్స్మోట్ డిసీజ్ అంటే మైనోన్ని తిని అందులోనే గుడ్లను పెట్టి అందులోనే లార్వాలు పొదుక్కొని వెళ్ళిపోతుందండి. సో అదొక ప్రాబ్లం. చీమలు, ప్రతి జీవి కూడా తేనెటీగల బాక్స్ అటాక్ చేస్తుందండి. ఎందుకంటే తేనెటీగల బాక్సులో 37 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాయి అవి. సో అక్కడ గుడ్లు పెడితే చక్కగా పొదుగుతాయి. అందుకని పాములు, తేళ్లు, జర్రెలు అన్నిటిని అటాక్ చేస్తుంది. సో వెళ్ళినవి అవి ఉంటే పర్లేదు, కొన్ని రకాల జీవులు ఏం చేస్తాయంటే అందులోనూ తేనెని మైనాన్ని తింటాయి. తేనెటీగలు ఎక్కడైతే గుడ్లు పెడతాయి అక్కడ గుడ్లు పెడతాయి. సో దానివల్ల మన కాలనీస్ డిక్లైన్ అవుతాయి. అలాగే అందులోనూ మైనాన్ని తేనెని తినేస్తాయి. సో వాటికి ఫుడ్ లేకపోవడం వల్ల కూడా మన తేనెటీగలు బాగా డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. రెండోది సాగ్ బ్రూడ్ డిసీజ్ అని, ఫౌల్ బ్రూడ్ డిసీజ్ అని కొన్ని రకాల డిసీజులు ఉన్నాయి. ఈ డిసీజులు కూడా ఎప్పుడైతే కాలనీ డిక్లైన్ అయిందో, ఇలాంటి రకరకాల డిసీజులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి.
0: అయితే అండి ఇలాంటివి చేసేటప్పుడు

0: మీకు ఏదైనా సందేహాలు వచ్చినా లేదంటే ఫర్దర్గా మీకు ఏదైనా అసిస్టెన్స్ కావాల్సిన్నా మీకు హెల్ప్ చేయడానికి సైంటిస్టులు కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ మీరు ఎక్కడికి వెళ్తారు?
1: నాకు జనరల్గా కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. మొదట్లో నేను చాలా ఇబ్బంది పడ్డానండి. ఆ టైంలో నాకు టెక్నికల్గా చాలా సపోర్ట్ ఇచ్చారు. తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి బాగానే సపోర్ట్ ఇస్తున్నాను.
0: వీటి గురించి మనకు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి హైదరాబాద్లో కానీ ఇలాగా?
1: హైదరాబాద్ కాదండి, మేము నేషనల్ బీ బోర్డ్ వాళ్ళది బీఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని సిబిఆర్టీ అని పూణేలో ఉందండి. అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ తాలూకు బుక్స్ వాళ్ళ వెబ్సైట్లో దొరుకుతాయి, లేదా ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేస్తే కూడా నేను వాళ్ళకి షేర్ చేస్తాను. అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారండి
0: దీని మీద. అలాగే రాజుగారు, ఇప్పుడు వీటికి కేవలం తేనెటీగలకి న్యాచురల్గా ఫీడింగ్ మాత్రమేనా, లేకుంటే మనం ఇంకేదైనా అడిషనల్గా ఫీడింగ్ ఇవ్వడం అలాంటిది ఏమైనా ఉంటుందా?
1: తేనెటీగలకి తేనె దొరికేది నా దృష్టిలో సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మే వరకు మాత్రమే. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో మనం ఫీడింగ్ ఇవ్వాల్సిందే, షుగర్ ఫీడింగ్. షుగర్ని 50% వాటర్లో కలిపి దాన్ని ఫీడింగ్ ఇచ్చి ఆ 4 నెలలు కాపాడుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే పంటలు ఉంటాయో అక్టోబర్ నుంచి, అక్టోబర్లో మనం చూసుకున్నాం అనుకోండి, ఏజెన్సీ ఏరియాలు ఉత్తరాంధ్రలో నైజర్ అని చెప్పేసి వలసలని ఒక ఆయిల్ పంట వేస్తారు, అది ఎల్లో ఫ్లవర్స్ వేసుకుని అరకులో ఉంటాయి కదా, వాటి మీద తేనె తెస్తాయి. అక్కడ నుండి సీజన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కర్నూలులో అజ్వాన్ అని చెప్పి డిసెంబర్లో అక్కడ వేస్తారు. అలాగే మస్టర్డ్ వేస్తారు నిజామాబాద్లో, ఆవాలు, ఆ పంటలు, అలా వరుసగా పంటలు ఉంటాయి ఇంకా అక్కడ నుంచి. అక్కడ నుంచి మీకు మే వరకు తేనె వస్తుంది. మే తర్వాత తేనె రాదు. మే, జూన్, జూలై, ఆగస్టు తేనె రాదు. మే, జూన్, జూలై మీకు బాక్సెస్ డిక్లైన్ అవుతాయి అన్నమాట, అందులో ఉన్న ఈగలన్నీ తగ్గిపోతుంది కాలనీ సైజు. ఆగస్ట్ నుండి మళ్ళీ కాలనీ పెరగడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఆగస్ట్ నుండి చిన్న చిన్న పూలు వస్తాయి, గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది, దాని నుండి పెరుగుతాయి.
0: అయితే రాజుగారు, చివరిగా ఈ తేనెటీగలు మొత్తంగా ఈ పరిశ్రమ చూస్తే అభివృద్ధి చెందడానికి ఇంకా ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు, మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే?
1: అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఫోకస్డ్గా సింగిల్ బిజినెస్ ఫోకస్తో చేస్తే మాత్రమే సక్సెస్ కాగలుగుతారండి. ఎందుకంటే ఆటంకాలు కూడా చాలా ఉన్నాయి కదా, నేను చెప్పిన పక్షులు కానీ, డిసీజెస్ కానీ, ప్రెడేటర్స్ కానీ, వీటి మీద దాడి చేస్తేనేవి కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఫోకస్డ్గా చేయాలి. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా కాలనీస్తో పాటు ఒక పర్సన్ ఉండేలా చూసుకోవాలి. చూసుకుని వీటిని అన్నింటినీ మెయింటైన్ చేసుకోగలిగితే ఈజీగానే వాళ్ళు ఆర్ఓఐ ఒక 3 ఇయర్స్లోనే ఉంటుందండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్.
0: అంటే ఇలా ఎవరైనా యువత ముందుకు వచ్చి ఈ తేనెటీగల పెంపకం కానీ తేనె సేకరణ చేసే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఏమైనా ఉన్నాయి?
1: ప్రభుత్వం నుంచి ఒక 20 బాక్సులు పెట్టుకునే వాళ్ళకి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 8 బాక్సులకి ఆ మొత్తం సెట్ 8 బాక్సులు ఎక్స్ట్రాక్టర్ వీటి అన్నింటినీ చూపిస్తే ఒక 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారండి. వాళ్ళు కొనేసుకుంటే సబ్సిడీ అమౌంట్ వాళ్ళ బ్యాంకులో ఇచ్చేస్తారు డైరెక్ట్గా. సో దానికి వాళ్ళ జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ని సంప్రదించాలి. కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంది, దానిలో అప్ టు 25 లాక్స్ వరకు లోన్స్ ఉన్నాయండి. తేనెటీగల పెంపకానికి, ప్రాసెసింగ్ యూనిట్లకి, దీనికి సంబంధించిన తేనెటీగల పెంపకంలో తేనె ఒకటే కాదండి, చాలా ప్రొడక్ట్స్ తీయచ్చు. యాక్చువల్లీ తేనె మన ప్రధాన ప్రొడక్ట్ గా చూస్తుంది, ఎందుకంటే మనం తింటాం కాబట్టి. బీ పోలిన్ అనేది చాలా హెల్తీ సప్లిమెంట్ అండి, అంటే న్యాచురల్ ప్రోటీన్. మనం ప్రోటీన్ డబ్బా కొనాలంటే బయట 2,000 నుండి 3,000 రూపీస్ ఉంటుంది ఒక కేజీ, కానీ అదేంటి వే ప్రోటీన్ అంటే పాల నుండి తీసేది. అట్లా కాకుండా న్యాచురల్ ప్రోటీన్ తేనెటీగలు తెచ్చుకుంటాయి పోల నుండి పుప్పొడి, దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ పోలిన్ 4,000 రూపీస్ వరకు కిలో ఉంటుంది, దాన్ని తీయచ్చు. నెక్స్ట్ మీరు బీ వినమ్ అంటే తేనెటీగలు కొడతాయి కదా, ఆ వినమ్ ఉంటుంది కదా, అది ఆర్థరైటిస్లో పడుతుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఔషధంగా పనికొస్తుందండి. అలాగే చాలా రకాల క్యాన్సర్స్లో కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. సో మన దేశంలో డిమాండ్ లేదు, కానీ యూరోపియన్ కంట్రీస్లో చాలా డిమాండ్ ఉందండి. దాన్ని ఈ కనెక్షన్స్ ఎవరిని ఏర్పరచగలిగితే దాన్ని కూడా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు, చాలా ఈజీ కూడా. అంటే తేనెటీగలను వీళ్ళు సీజన్ల కోసం తిప్పక్కర్లేదు, ఊర్లో పెట్టుకుని ఆ షుగర్ ఫీడింగ్ ఇచ్చుకుని ఆ వినం తీసి అమ్మచ్చు,
0: ఈ ప్రొడక్ట్స్ అన్ని
1: అమ్మచ్చు. అలాగే రాయల్ జెల్లీని చాలా మంది తింటారంటారు, సో ఇవన్నీ అమ్ముకోవచ్చు అనమాట. కాస్ట్లీ ప్రొడక్ట్స్, తేనెకంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అలాగే ఆ మైనం 300 నుండి 400 రూపాయలు వస్తుందండి కిలో.
0: ధన్యవాదాలండి లక్ష్మీపతి రాజు గారు, ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి యువత కేవలం ఉద్యోగాల కోసమే చూసుకోకుండా ఇలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ లాభసాటిగా తేనెటీగల పెంపకం అలాగే తేనె సేకరణ చేసుకున్నట్టయితే ఒక పారిశ్రామికవేత్తగా కూడా ఎదగచ్చు అని మీరే రుజువు చేస్తున్నారు. మీకు మరొకసారి ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
2: మీరింతవరకు లాభసాటిగా తేనెటీగల పెంపకం, తేనె సేకరణ ఈ అంశంపై శ్రీ ఎం శివలక్ష్మీపతిరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు.
3: గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ గానం శ్రీ ఊలేటి బృందం.

తల్లికి గొడ్డంగి దండ గోదారి తల్లికి గొడ్డంగి పూదండ సరస్వతి పూసన్న.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు
1: వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షం పడినట్లయితే వర్షాధార పంటల్ని విత్తుకోవాలి. ఎరువులు వేసే ముందు నేలలో తగినంత పదునుండాలి, లేదా 20 నుండి 25 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాత మాత్రమే ఎరువులను వేసుకోవాలి. విత్తనం విత్తిన 48 గంటల లోపల పొలంలో తగిన తేమ చూసుకుని మొలకెత్తక ముందు సిఫారసు చేసిన కలుపు మందుల పిచికారీ చేసుకోవాలి. కలుపు మందులు అలాగే క్రిమి సంహారక మందులు పిచికారీ చేసిన తర్వాత కనీసం 4 నుండి 6 గంటలు వర్షం లేకుండా ఉండాలి. గాలి వేగం 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే క్రిమి సంహారక మందులు అలాగే కలుపు మందులు పిచికారీ చేసుకోకూడదు. మేఘావృతమైన వాతావరణం ఉండి వర్ష సూచన గనక ఉన్నట్లయితే క్రిమి సంహారక మందుల పిచికారీ చేపట్టకూడదు. వాతావరణంలో అధిక తేమ, అధిక వర్షాలు వంటి మార్పులున్నప్పుడు శిలీంద్ర నాశినులు వాడి తెగుళ్లను నివారించుకోవాలి. బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పంట ఎదుగుదల దశని బట్టి 2% యూరియా ద్రావణం, డీఏపీ, పొటాషియం నైట్రేట్ లేదా మల్టీకే వంటి పోషకాల్ని 2-3 దఫాలుగా పిచికారీ చేసుకోవాలి. వర్ష సూచన ఉన్నట్లయితే నీటి తడులు ఇవ్వడం ఆపేయాలి. వరి నాటిన 4 నుండి 5 రోజుల వరకు అలాగే పిలకలు తొడిగే దశలో 2 సెంటీమీటర్ల నీరు పెట్టుకోవాలి. వరిలో అంకురం దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల లోతు నీరు పెట్టుకోవాలి. మొక్కజొన్నలో జల్లు అలాగే పీచు దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పత్తిలో విత్తిన 15 రోజులకి, ఆ తర్వాత పూత దశకు వచ్చే ముందు వర్షాలు లేనట్లయితే ఒకసారి నీరు కట్టుకోవాలి. పూత దశ నుండి కాయ పెరిగే వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. వేరుశనగలో పూత దశ, ఊడలు దిగే సమయం, కాయలు ఊరే సమయం అలాగే గింజ గట్టిపడే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పొద్దుతిరుగుడులో మొగ్గ తొడిగే దశ అలాగే పూత, గింజ కట్టే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అపరాల విషయానికి వచ్చినట్లయితే పూత ముందు అలాగే గింజ కట్టే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. వివిధ పంటల్లో మంచి దిగుబడులు సాధించడానికి పంట కీలక దశల్లో ఎర్రచల్క నెలల్లో సుమారుగా 50 మిల్లీమీటర్లు అలాగే నల్లరేగడి నెలల్లో 60 మిల్లీమీటర్ల చొప్పున నీటిని పెట్టుకోవాలి.
0: మీరింతవరకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బిఎస్కే అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ కె లెనిన్.
2: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి, అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
3: నమస్తే అండి.
2: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
3: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016లో ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
2: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తుంటారు?
3: మనకు ఇక్కడ దాదాపు 0 to 5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D

0: డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. మూడవది డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా పోషకాహారాల లోపాలని వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. నాలుగవది వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్టువి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టువి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డెలీస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
0: మనకు దాదాపు ఆదిలాబాద్లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీంలో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ కానీ ఏఎన్ఎం కానీ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకొని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్కి కానీ లేకపోతే స్కూల్కి కానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్బిఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామంటున్నారు కదా ఈ కార్యక్రమంలో భాగంగా, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
0: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే, అక్కడ 0-5 చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్ లో సంవత్సరానికి 1 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి, నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంత్ చేసుకొని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకొని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పినారు మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసినారు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్, అంటే అంగన్వాడీలో 0-5 స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్ కి సంబంధించిన వ్యాధులు, అంటే హార్ట్ లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్లో మనం సంవత్సరానికి 2 కానీ 3 కానీ, అంటే కేసెస్ లోడ్ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి, చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి, ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని, ఇక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకొని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి, లోపల ప్యాలెట్ కూడా అతికించి, ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లా డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర, పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి, వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫరేట్ యానస్, అంటే యానస్ డెవలప్ కాదు. సో దాని

0: కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్. పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు. సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది. సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకి 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి, ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకొని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిసెబిలిటీస్ అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంకా సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి, మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనే మూగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరే అక్కడ ఇక్కడ ఎగురుతా తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ గానీ ఎనీమియా రక్తహీనత లాంటి సమస్యలను ఎక్కువగా గుర్తించింది కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం గానీ ఆరోగ్య సేవలు అందించడం గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మర్రి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది, అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐఈసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిసీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ

0: ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది? ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం అన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కే లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ప్రియా ఓ ప్రియా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం కోటి, సాహిత్యం కే భానుప్రసాద్.

చిరుజల్లు చిత్రానికి ఉదిత్ నారాయణ్ విశాల పాడిన పాట వింటారు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

మీరు వింటున్న ఈ పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రానికి హరిహరన్ కౌసల్య పాడిన పాట. సంగీతం చక్రి, సాహిత్యం కందికొండ.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ వన్ శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10,021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు సమావేశమయ్యింది. ఆ కేబినెట్ వివరాలను అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం, రేణిగుంట సెక్షన్ 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని, వీటిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే ఘట్ కేసర్ ఖాజీపేట మధ్య 4 వరుస నిర్మాణానికి కూడా ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అదేవిధంగా 10,700 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల మీదుగా వెళ్తాయని తెలిపారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షం మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్ హాలింగ్ జో రైల్వే కి హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా హై ఉస్కే ప్రాజెక్ట్స్. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో ఈరోజు ఆ దేశ

0: అధ్యక్షులు అనురకుమార దిశనాయికేతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునికీకరణతో పాటు రెండు దేశాల NCC నేషనల్ డిఫెన్స్ కాలేజీల మధ్య సహకారం కోసం ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జిలను ఇరువురు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు వినియోగించబోమని శ్రీలంక అధ్యక్షులు దిశనాయికే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినమైన ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ప్రజాసేవా ప్రయాణం ప్రారంభమైందని వివరించారు. అప్పటి నుంచి ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి తన సేవా ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతి కేవలం అభివృద్దికే పరిమితం కాలేదని, దేశ సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం కూడా మరింత బలోపేతమయ్యాయని నితిన్ నబీన్ పేర్కొన్నారు. 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ ప్రచార కార్యక్రమం తల్లి బిడ్డల పోషకాహారం ప్రతి కుటుంబం సౌభాగ్యంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేస్తూ,
1: सुपोषित बचपन, स्वस्थ मातृत्व और समृद्ध परिवार ही विकसित भारत 2047 के संकल्प की सबसे मजबूत नींव है. इस वर्ष पोषण माह का हमारा संकल्प है, हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन, ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा.
0: ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి పేదలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ముందు తుది బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ ఏడాది బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్కు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం మార్గదర్శకంగా ఉంది. జైపూర్లో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు గత నెలలో సమావేశమయ్యారు. ముంబైలో జరగనున్న తుది సమావేశానికి ముందు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్లో సాధించిన కీలక ఫలితాలను సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది April 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ Stage 3 పోటీలను భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలతో ఘనంగా ముగించింది.

0: చివరి రోజైన ఈరోజు పారాలింపిక్స్ చాంపియన్ హర్విందర్ సింగ్ ప్రపంచ నంబర్ వన్ శీతల్ దేవి భారత జట్టుకు స్వర్ణ పతకాలు అందించారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ శీతల్ దేవి మహిళల పారా కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కజకిస్తాన్కు చెందిన ఐజాదా సీదాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. మరోవైపు రెండుసార్లు పారాలింపిక్స్ పతక విజేత హర్విందర్ సింగ్ భావనతో కలిసి పారా రికర్వ్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. నేపాల్లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడడంతో గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియలో భారత ఫోరెన్సిక్ బృందం గణనీయమైన పురోగతి సాధించింది. కాఠ్మండులోని భారత ఫోరెన్సిక్ బృందం ఇప్పటి వరకు 1400కు పైగా డీఎన్ఏ నమూనాలను పరిశీలించగా 378 డీఎన్ఏ ప్రొఫైళ్లను రూపొందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్కు చెందిన సంయుక్త సాంకేతిక బృందం ఈరోజు చిలిమేలోని సొరంగంలో నీటిని తొలగించడం, బురదను బయటకు తీసే పనులను కొనసాగించింది. సొరంగం వాలు, పరిమిత ప్రవేశ మార్గం కారణంగా పనుల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ బృందం వినూత్న పద్దతులను ఉపయోగిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నెంబర్ వన్ శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 పోటీలో స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, అనంతరం 9:00 News@9. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: రికవర్ మిక్స్ టీమ్ ఈవెంట్ డబుల్ పారాలింపిక్ మెడలిస్ట్ హర్విందర్ సింగ్ టీమ్ అప్ విత్ భావనా టు స్వీప్ పాస్ చైనాస్ లియాంగ్ క్యూరాంగ్ అండ్ షియా లీ టు గ్రాబ్ ద గోల్డ్. భావనా లేటర్ సెక్యూర్డ్ అ బ్రాంజ్ మెడల్ ఇన్ ద పారా రికవర్ విమెన్స్ ఇండివిజువల్ కేటగిరీ బై డిఫీటింగ్ ఫెలో ఇండియన్ ఆర్చర్ రాజశ్రీ రాఠోడ్. ఇండియా కలెక్టెడ్ టూ మోర్ బ్రాంజ్ మెడల్స్ విత్ సరితా ఎజింగ్ అవుట్ చైనాస్ వాంగ్ హుయిటింగ్ ఇన్ అ పారా కంపౌండ్ విమెన్స్ ఇండివిజువల్ ఈవెంట్ అండ్ తోమన్ కుమార్ డిఫీటింగ్ ఇరాక్స్ అబ్బాస్ కాదీమ్ ఇన్ ద పారా కంపౌండ్ మెన్స్ ఇండివిజువల్ ప్లే ఆఫ్ టు పిక్ అప్ హిస్ సెకండ్ మెడల్ ఆఫ్ ద టోర్నమెంట్. అపర్ణ ఖోండ్, ఆకాశవాణి న్యూస్, అహ్మదాబాద్.
1: In Junior Asia Cup hockey, the Indian men's team today advanced to the semi-finals after a dominant 15-0 victory over Chinese Taipei at Mochi in China. Defending champions and five-time winners India finished at the top of Pool A with 10 points from 3 wins and a draw. The Indian women's team played out a goalless draw against China in its final elite pool match to enter the quarterfinals. The Indian Eves will take on Pakistan in the next round. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet approves 8 railway multi-tracking projects worth over 20,800 crore rupees across 9 states to boost connectivity. New Delhi and Colombo sign MOUs on upgradation of L-70 guns and defence cooperation. Sri Lanka assures it will never allow its territory to be used against India. India condemns attacks by Yemen's Houthi rebels on Saudi Arabia, says strikes threaten freedom of navigation in Bab al-Mandeb Strait. In sports, India end campaign at stage 3 of World Archery Para Series with 15 medals, comprising 4 gold in Ahmedabad. And in Junior Asia Cup hockey, Indian men's team enters semi-final with 15-0 victory over Chinese Taipei. That is all in the news at 9. Good night.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అనాథ నాటిక వింటారు. రచన శ్రీ పాషం గోపాలకృష్ణమూర్తి. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వినండి అనాథ నాటిక.
2: నన్నేం చేసిపోయావా దేవుడా, దేవుడా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలరా దేవుడా, దేవుడా, దేవుడా, దేవుడా.
3: పెద్దమ్మా, పెద్దమ్మా.
2: వచ్చావా కొడుకా? యావండి, అబ్బాయి సుధాకర్ వచ్చాడు చూడండి.
4: అత్తయ్య గారు.
2: అయ్యో అయ్యో, నా కూడా సుమిత్ర కూడా వచ్చింది చూడండి, చూడండి. ఏమండి, అయ్యయ్యో, నా దేవుడు నన్ను విడిచిపెట్టి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో చూడమ్మా సుమిత్ర.
3: పెదనాన్నగారు ఎలా పోయారు పెద్దమ్మా?
2: నేదట్లోనే పోయారు నాయన. ఎప్పుడూ ప్రొద్దున్నే లేసే మనిషి బారెడు ప్రొద్దెక్కినా లేవకపోతే కాఫీ పెట్టిన తర్వాత లేపాను నాయన. ఇంకెక్కడ కాఫీ నాయన, అది తాగటానికి ఆయన లేస్తేగా. వెంటనే నీకు పోని చేయించాను నాయన.
4: అయ్యయ్యో అత్తయ్య గారు, మావయ్య గారు తలవైపు దీపం మలిగేట్లుగా ఉంది, నేను సరిచేస్తాను అన్నట్టు ముక్కుల్లో దూది పెట్టలేదేమిటండి, కుళ్ళటం మొదలైందనుకుంటా. బా, వాసన వస్తోంది.
2: నా తల్లే, నా తల్లే, అదుగో ఆ గూట్లో దూదుంది, తీసుకొచ్చి పెట్టమ్మా.
4: అలాగే అత్తయ్యా.
2: ఎంతైనా నా కోడలికి ఎంత బాధ్యత. మీ మావయ్య గారు అప్పుడప్పుడు అంటుండేవారు, నా అన్న కోడలైనా నా సొంత కోడలతో సమానం అని. కాదు కాదు, నా సొంత కూతుళ్ళంటిది అనేవారు. అంతేకాదు, సుమిత్ర కజ్జికాయలు ఎంత బాగా చేస్తుందో ఒకసారి పిలిపించమే అనేవారు. నీ చేత్తో వండిన కజ్జికాయలు తినకుండా నీ పోయారమ్మా మీ మావయ్య.
4: ఊరుకోండి అత్తయ్య గారు, ఊరుకోండి. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా? గుండె దిటము చేసుకోండి అత్తయ్య గారు.
2: నాకున్న ఒక్కండా పోయిన తర్వాత నేనెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలమ్మా? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండును కదా.
3: పెద్దమ్మా, అవే మాటలు. నీకు అండలేకపోవడం ఏమిటి? నీ కొడుకు నేను లేనా, నీ కోడలు లేదా?
4: అత్తయ్య గారు, ఇంకోసారి మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను.
2: నేనేమన్నానమ్మా?
4: అదే, నాకెవ్వరూ లేరు, నేను అండలేని దాన్ని అనే మాటలు ఇంకొకసారి అన్నారంటే నా కోపం వస్తుంది తెలుసా?
2: నా తల్లి, నా తల్లి,

0: నేనమ్మా, నాకెవరూ లేకపోవటమేమిటి? మీరు లేరు, ఇంకెప్పుడు అలానం లేమ్మా.
1: అవును పెద్దమ్మా, ఇక్కడెవరూ లేరేంటి? చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదా?
0: అయ్యో, రాకపోవటం ఏమిటి నాయనా, అందరూ వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు ఊరికే ఉండకుండా ఊరికే హడావడి చేస్తున్నారు, శవాన్ని తీసేయండి, శవాన్ని తీసేయండి అంటూ. అప్పుడు నేనేమన్నానో తెలుసా? కాస్త ఆలస్యమైనా నా కొడుకు వస్తాడు, అతనే నా భర్తకు దహన సంస్కారాలు చేస్తాడు అన్నాను. ఆ మాటకి వాళ్ళకి కోపం వచ్చింది నాయనా.
2: కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు?
0: అదేనమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చచ్చారో బతికారో చూసిపోవటానికి ఒక్కసారైనా రానివాళ్ళు ఇప్పుడు వస్తారా అన్నారు. ఆ మాటకి నాకు కోపం వచ్చి చడామడా తిట్టాను. దాంతో కోపం వచ్చి అంతా వెళ్ళిపోయాను నాయనా.
1: పెదనాన్నగారి శవాన్ని మొయ్యటానికి నలుగురు మనుషులు కావాలిగా పెద్దమ్మా.
0: కూలి డబ్బులు పారేస్తే నలుగురేమి నాయనా, 40 మంది వస్తారు. నాయనా సుధాకర్, నువ్వు ఆ పంచు నాయనా, ఇవిగో 10,000 రూపాయలు.
1: డబ్బులేం అవసరం లేదు పెద్దమ్మా, డబ్బు నా దగ్గర ఉంది.
2: అయ్యయ్యో, అదేమిటండి డబ్బులు వద్దంటారు? అత్తయ్య గారు తన భర్త దహన సంస్కారాలు చేయటానికి తన డబ్బే ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటే.
0: మరే నాయనా, ఉన్నంతలో ఆయన బతుకుండగా నాకే లోటు చేయలేదు. ఆయన డబ్బుతోనే ఆయన గారి అంతిమయాత్ర జరిపించు నాయనా.
1: సరే పెద్దమ్మా, నువ్వు బాధపడతావని తీసుకుంటున్నాను.
2: అబ్బో, తీసుకోవచ్చులే ఉండండి, మీకు అంతా తొందరే.
0: అదేమిటమ్మా సుమిత్ర, తొందరేమి లేదంటావు? శవాన్ని ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటావు? ఇంకా రావాల్సిన వారు కూడా ఎవ్వరూ లేరు. అబ్బాయి, నువ్వు వెళ్ళు.
2: అత్తయ్య గారు, మొన్న ఈ మధ్యన మా ఇంటి దగ్గర మావయ్య గారిలాగే ఒక ముసలాయన చనిపోయాడు. ఆయనకు కూడా పిల్లలు లేరు. అప్పుడు చనిపోయిన ఆయన తమ్ముడు కొడుకు వచ్చి తలకొరివి పెట్టాడు. అప్పుడు ఆయన భార్య తన ఆస్తి మొత్తం తలకొరివి పెట్టిన అతని పేరును వ్రాసి ఆవిడ వెళ్ళి అతని ఇంట్లోనే ఉండిపోయింది అత్తయ్య గారు.
0: అంటే ఇప్పుడు నేను కూడా నాకున్న 2 ఎకరాల పొలం, ఈ ఇల్లు మీ పేరుతో రాసి నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలంటావు, అంతేనా?
2: మీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య గారు? మేము తప్ప. మీరు ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు చక్కగా మా ఇంటికి వచ్చి మనవడు మనవరాలితో ఆడుకుంటూ హాయిగా ఉండక?
0: నేను కూడా ఇక్కడే నా దేవుడు పోయిన ఈ ఇంట్లోనే తను చాలిస్తాను, గాని ఎక్కడికి రాను. నాయనా సుధాకర్, నువ్వు వెళ్ళు నాయనా. అదేమిటి నాయనా, డబ్బు తీసుకుని అంతిమయాత్రకు సన్నాహం చేయమంటే సుమిత్ర ముఖంవైపు చూస్తూ అలా నుంచుంటావే?
1: అలాగే వెళ్తాను కాని పెద్దమ్మా, వారసుడినైన నేను పెదనాన్నకు కర్మకాండ నిర్వహిస్తే ఆయన ఆస్తి మొత్తం సుమిత్ర చెప్పినట్లు నాదవుతుందా?
0: అబ్బా, శవాన్ని ముందు పెట్టుకున్న ఆస్తులు గోలేమిట్రా సుధాకర్, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, వెళ్ళు నాయనా.
2: అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటుంది అత్తయ్య గారు? అదేదో ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది.
0: సుమిత్ర, ఏమిటమ్మా నువ్వు కూడా, వేళాకోళ్ళానికి ఇదా సమయం, ముందు వాణ్ణి వెళ్ళనివ్వు.
2: అయ్యో అత్తయ్య గారు, పెద్దవారు పూజ్యులు, మీతో నేను వేళాకోళం ఆడతానా?
0: అంటే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా?
2: సీరియస్ గా నిజంగానే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు.
0: సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో కాస్త అర్థమయ్యేలాగా వివరంగా చెప్పు.
2: ఇంకా వివరంగా చెప్పేదేముంది అత్తయ్య గారు? మామయ్య గారు తన తదనంతరం ఉన్న ఆస్తి మీకు చెందేటట్లుగా వ్రాస్తారు కదా, అలాగే ఇప్పుడు మీరు ఆస్తి మొత్తం మా పేరుతో వ్రాయండి అత్తయ్య గారు.
0: నేను బ్రతుకుండగా ఎలా రాస్తానమ్మా?
2: చనిపోయిన తర్వాత వ్రాయలేరు కాబట్టి.
1: నిజమే పెద్దమ్మా, ఒకవేళ నువ్వు ఆస్తి నీ తదనంతరం అని వ్రాసినా మన దాయాదులు మాకు వాటా ఉందంటూ వస్తారు, అప్పుడు అందరం శకపొట్లు పట్టాలి.
0: అందుకని ఉన్నదంతా మీ పేరుతో రాసి నేను అడుక్కు తినాలా?
2: అయ్యయ్యో, అంత కర్మ మీకెందుకు పడుతుంది అత్తయ్య గారు? మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి మేము లేమటండి.
0: అయ్యో, ఇంతవరకు మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: పిచ్చి పెద్దమ్మా, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది చెప్పు. సింపుల్ విషయం అర్థం కాలేదా? ఇప్పుడు పెదనాన్నకు తలకొరువు పెట్టిన నాకు నీ యావదాస్తి చెందుతుందని అర్థం. అర్థమైందా?
0: ఇదిగో సుధాకర్, ఆస్తులు గీస్తులు ఏమీ మీ పేరుత రాయను. అంతగా కావాలంటే తలకొరువు పెట్టినందుకు నీకో 50,000 రూపాయలు ముట్ట చెప్తాను, ఏమంటావు?
2: ముష్టి వేస్తున్నారా అత్తయ్య గారు?
0: అమ్మా సుమిత్ర, నీకు ముష్టి వేసే స్తోమతు నాకెక్కడదమ్మా. నువ్వు లక్షాధికారి బిడ్డవు, అయినా

0: ముష్టి ఎవరైనా వేల వేల రూపాయలు వేస్తారా ఏమిటి? అలా ఎవరికైనా నువ్వు వేస్తావేమో కానీ నేను వేయలేనమ్మా. 50,000 రూపాయలు ముష్టి అంటే మాటలా?
1: అబ్బా పెద్దమ్మా, పెద్దదానివి వయసు అయిపోయిన దానివి, ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడతావే.
0: అంటే ఏమిట్రా నువ్వనేది? ఆ నువ్వు ముసల్దాని అయిపోయావు, నీకు డబ్బు ఆస్తి ఎందుకు అనేగా?
1: నిజం అదేగా పెద్దమ్మా.
0: వయసు అయిపోయినా వయసులో ఉన్నా ఈ రోజుల్లో ఎవ్వరూ ఎవరిని చూడటం లేదు నాయన. చివరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే డబ్బుంటే అందరూ ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు, అత్తయ్య చెక్కయ్య అంటూ.
2: అంటే అంటే మీ ఉద్దేశం నాది నిజమైన ప్రేమ కాదేనా అత్తయ్య గారు?
1: అబ్బా పెద్దమ్మా, నువ్వన్నట్లుగానే ఈ రోజుల్లో ఎవరికి ఎవరి మీద ప్రేమలు ఆప్యాయతలు లేవు. డబ్బు, డబ్బు మీద ప్రేమతోనే మానవ సంబంధాలు కొనసాగుతున్నాయి. అర్థమైంది కదా? ఇక వాదన చేయటం ఆపి అసలు విషయం తెలుసు, నాంచకుండా.
0: ఇందులో నాంచటానికేముంది నాయన? నాకెవరి కష్టము దోచుకోవటం, ఎవరి సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు. ఏదో సాంప్రదాయ ప్రకారం ఇంటి పేరు కలవాడివి, వారసుడితో తలకురు పెట్టిస్తే ఆయన ఆత్మ స్వర్గానికి వెళుతుందన్న నమ్మకంతో 50,000 రూపాయలు ఇస్తానన్నాను కదరా.
2: అబ్బో ముష్టి, 50,000 మాకేం అవసరం లేదు అత్తయ్య గారు.
0: ఒరే సుధాకర్, నీవేమీ మాట్లాడవేరా? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తావేమిట్రా?
2: నేను మాట్లాడుతున్నారుగా, ఇంకా ఆయనే మాట్లాడతారు.
0: చూడమ్మా సుమిత్ర, తలకురు పెట్టేది వాడా నువ్వా?
2: నా అనుమతి లేకుండా ఆయన తలకురు పెడతాడని మీరేలా అనుకుంటున్నారు అత్తయ్య గారు?
0: ఎరా సుధాకర్, నీ మాట కూడా అదేనా? చెప్పరా.
2: అంటే అంటే మీ ఉద్దేశం ఏమిటండి అత్తయ్య గారు? భార్యాభర్తల్లో భార్యదో మాట భర్తదో మాట ఉంటుందా? మామయ్య గారు మీరు అలా ఉండేవారేమో కానీ మేం మాత్రం అలా కాదు. మా ఇద్దరిది ఒకటే మాట. ఏమండి అంతేనా?
1: అంతే అంతే అంతే పెద్దమ్మా.
0: ఇంతకీ నువ్వు అనేదేమిటి సుమిత్ర? నా కొడుకు అదే నీ భర్త. చనిపోయిన నా భర్తకి తలకూరు పెట్టాలంటే డబ్బు కావాలి అంతేగా? సరే, అవసరం నాది కాబట్టి తలకొరివి రేటెంతో మళ్ళీ మళ్ళీ బేరమాడే పని లేకుండా ఒకే రేటు ఖచ్చితంగా చెప్పు.
2: చీచిచిచిచి, బేరమేమిటండి అత్తయ్య గారు బేరం? ఇదేమన్నా వ్యాపారమా? మేమేమన్నా సరుకులు అమ్ముతున్నావా? అలా మాట్లాడతారు ఏమిటండి మరీ విచిత్రంగా?
1: పెద్దమ్మా, నువ్వు అలా బాధపడి నిష్ఠూరంగా మాట్లాడితే నాకేం నీ డబ్బు అవసరం లేదు తెలుసా?
0: నాకెవరి కష్టం ఉంచుకోవటం ఇష్టం లేదన్నానుగా నాయన. ఊరికే ఎందుకులే గాని, నేనిస్తానన్నా 50,000 మీకు నచ్చలేదన్నావు కాబట్టి ఇంకెంత కావాలో అడుగు నాయన. కాదు కాదు, అడగండి నాయన.
2: మళ్ళీ మళ్ళీ అడిగేదేముంది అత్తయ్య గారు? చూడండి, మీరే పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి.
0: పెద్ద మనసు గలదాన్ని కనుకే మీరు అడగకుండానే 50,000 ఇస్తానన్నాను. నీవేమో అసలికే ఎసరు పెడతానంటున్నావు కాబట్టి నీకెంత కావాలో నువ్వే అడగవమ్మా కోడలా.
2: మీకు తెలియదేముంది అత్తయ్య గారు? మీరు మీ యావదాస్తి మీ కుమారుడైన నా భర్త పేరుతో వ్రాసారనుకోండి, దాయాదుల కోర్టులో కేసు వేస్తే కోర్టుల చుట్టూ తిరగలేక మేము చావాలి. అదే అదే నా పేరుతో వ్రాసారనుకోండి, వాళ్లకు కోర్టుకు వెళ్లే ఛాన్సే లేరు. ఏమంటారు?
1: కరెక్ట్ కరెక్ట్ పెద్దమ్మా, నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు చూసావా? సుమిత్ర చెప్పింది చాలా కరెక్ట్. అలా చెయ్యి పెద్దమ్మా, ఏ గొడవ ఉండదు.
0: నేను ఆస్తి మీ పేరుతో రాయనుగాక రాయను, మీ ఇంటికి కూడా నేను రాను. ఇంతటితో ఈ విషయం విడిచిపెట్టి ప్రస్తుతం నేను ఇస్తానన్న 50,000 తీసుకుని పని ముగించుకుని వెళ్ళండి. అర్థమైందా?
2: ఇదే మీ చివరి నిర్ణయమా అత్తయ్య గారు?
0: అవును, ఇదే నా చివరి నిర్ణయం, స్థిర నిర్ణయం కూడా.
1: అబ్బా పెద్దమ్మా, నువ్వు కూడా ఏమిటే తెగిందాకా లాగుతావే.
0: తెగిందాకానా అంటే తెంచుకుందామని అనుకుంటున్నావురా?
3: ఒరే సుధాకర్, చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను నిన్ను నేను పెంచానురా ఈ చేతులతో, నీకు తల్లిని లోటు తీర్చానురా. కన్న తల్లిని కాకపోయినా పెంచిన తల్లినిరా, ఆ విషయం మర్చిపోకరా నాయన.
1: అది గుర్తుండబట్టే కదా పెద్దమ్మా, పెద్దనాన్న చనిపోయారని తెలియగానే ఉన్న ఫలంగా వచ్చాను. కాదు కాదు, వచ్చాము.
0: నీ పెళ్ళై 10 సంవత్సరాల్లో ముసలాలో నేను ఎలా ఉన్నావనని ఒక్కసారైనా చూడటానికి వచ్చావురా?
1: అది మరే పెద్దమ్మా.
2: అంటే ఏమిటండి అత్తయ్య గారు మీ ఉద్దేశం? పెళ్ళైన తరువాత అంటే మీ దగ్గరకు ఆయన్ని రాకుండా చేసింది నేనేనా మీ ఉద్దేశం?
1: అబ్బే, అలా వద్దని సుమిత్ర ఎప్పుడూ చెప్పలేదు పెద్దమ్మా. నేనే

0: బిజినెస్ వ్యవహారాల్లో తీరిక లేక రాలేదు.
1: ఇప్పుడు కూడా ఎంతో తీరిక చేసుకుని రావాల్సి వచ్చింది. మేమేమో మధ్యాహ్నానికి బయలుదేరి వెళ్ళాలి. మీ వ్యవహారం చూస్తుంటే అనవసరంగా వచ్చామేమో అనిపిస్తోంది.
2: అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం? మనిషి చనిపోతే కూడా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తారా ఏమిటి?
1: చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చినా, కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని వచ్చినా, వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉండిపోవుగా. వెళ్ళక తప్పదుగా అత్తయ్య గారు.
2: వెళ్ళండి అమ్మా వెళ్ళండి. నేనేమన్నా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నానా ఏమిటి? ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఉంటారా?
1: అత్తయ్య గారు ఇక ముసుగులో గుద్దులాట వద్దండి. సూటిగా అసలు విషయం చెప్పండి.
2: ముసుగులో గుద్దులాటలా మాట్లాడుతుంది ఎవరమ్మా? నువ్వు కాదు. అసలు విషయం సూటిగా చెప్పాల్సింది నేను కాదు నువ్వు.
1: అబ్బబ్బబ్బా మళ్ళీ మళ్ళీ ఏం చెప్పమంటారు? ఇంతకు ముందేగా చెప్పాను.
2: నేను చెప్పానుగా సుమిత్రా నా అభిప్రాయాన్ని.
0: అంటే ఈ ఇల్లు పొలం నాకు రాయవా పెద్దమ్మా?
2: రాయనుగాక రాయను.
1: సరే పదండి వెళ్ళిపోదాం.
0: ఏం పెద్దమ్మా వెళ్ళమంటావా?
2: అంటే నా ఆస్తి మీ పేరుతో రాయకపోతే ఆయనకు తలకొరు పెట్టనంటావు, దహన సంస్కారాలు చేయనంటావు, అంతేనా కొడుక?
0: అంతే పెద్దమ్మా.
2: సరే అయితే వెళ్ళండి రా వెళ్ళండి.
1: అత్తయ్య గారు మీరు మతుండే మాట్లాడుతున్నారా? మావయ్య గారికి మావారు తలకొరివి పెట్టకపోతే ఆయన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళదు. ఆ విషయం తెలుసా? పుత్రులు లేని వారి ఆత్మ పున్నామ నరకానికి వెళుతుందని. మీకు మాత్రం తెలీదా అత్తయ్య గారు?
2: చనిపోయిన ఆయన ఆత్మ ఎక్కడికెళ్తుందో నాకు తెలియదు, కానీ నాకున్న యావదాస్తి మీకు రాస్తే నేను మాత్రం బ్రతికుండగానే నరకం అనుభవించాలి. కాబట్టి చివరిసారిగా చెప్తున్నాను, 50,000 తీసుకుని చేస్తే చేయండి, లేదంటే వెళ్ళండి.
1: ఆ ముష్టి 50,000 మాకేం అవసరం లేదండి. పదండి వెళదాం. బో ఇంకా ఇక్కడే నిలబడ్డారే, సిగ్గు లేకుండా రండి.
0: వెళ్తున్నాం పెద్దమ్మా.
2: వెళ్ళండి అందరూ వెళ్ళిపోండి.

0: ఏమమ్మా దుర్గమ్మ?
1: వచ్చావా సీతమ్మ?
0: అబ్బా దుర్గమ్మ, నీ ఎటకారాల తర్వాత కానీ అదిగో ఆ వెళ్ళేది నీ మరిది కొడుకు కొడలనుకుంటా?
1: అవును.
0: అవునా? మరి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, ఎక్కడికెళ్తున్నారు? చేతిలో సూట్ కేసు కూడా ఉంది, కొంపదీసి వెళ్ళిపోతున్నారా ఏమిటి?
1: అవును.
0: అవునా? అయితే నీ భర్త శవాన్ని ఎవరు దహనం చేస్తారు? ఇంతకీ అసలు వచ్చింది ఎందుకంట, వెళ్ళిపోతుంది ఎందుకంట?
1: అది అది
0: పర్వాలేదులే చెప్పవమ్మా, ఇన్నాళ్ళ నుంచి పక్క పక్కనే ఉంటున్నావు, నా దగ్గర కూడా రహస్యాలేంటి?
1: రహస్యం ఏమీ లేదు సీతమ్మ, నాకున్న యావదాస్తి వాళ్ళ పేరుతో రాస్తే గాని తలకొరివి పెట్టనన్నాడు నా కొడుకు.
0: అలాగా? మరి నువ్వేమన్నావు?
1: ఇందులో అనటానికే ఉంది, ఉన్నదంతా వాళ్ళకిస్తే నేనేమైపోవాలి, నన్నెవరు చూస్తారు?
0: అందుకని తలకొరివి పెట్టడానికి వచ్చిన వారసుడికి ఆస్తి పెట్టనన్నావా ఏంటి?
1: అవును. ఏ
0: ఎంత పని చేసావు దుర్గమ్మ, నీకున్నది వారసుడు ఒక్కడే, వాణ్ణి కూడా దూరం చేసుకున్నావు, ఇప్పుడు ఆ శవానికి ఎలా దహన సంస్కారాలు చేపిస్తావు?
1: అంటే ఏమిటి సీతమ్మ నువ్వనేది? నా ఆస్తి వాడి పేరుతో పెట్టి నన్ను ముట్టెత్తుకుని బ్రతకమంటావు అంతేనా? అదేగా నువ్వు చెప్పేది?
0: అది కాదు దుర్గమ్మ, ఆస్తి తన పేరుతో వ్రాయనన్నావని నీ కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎలా జరిపిస్తావని అడుగుతున్నాను.
1: నేనెలాగో జరిపిస్తానుగా.
0: అదే ఎలాగని అడుగుతున్నాను.
1: అబ్బా నేనెలాగో జరిపిస్తానన్నానుగా, నన్ను విసిగించుకుంటా వెళ్ళు.
0: ఏమిటమ్మా నీకు గడుస్తాను, ఇన్నాళ్ల బట్టి రాని నీ కొడుకు ఇప్పుడు వస్తాడా అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఇలాగే పోట్లాడి అందరినీ పంపించేశావు. ఇప్పుడేమో రాడనుకున్న కొడుకు వచ్చాడు, ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు, నువ్వేమో శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావు. శవాన్ని సాగనంపే పని చూడమన్న నాకు ఏవో కుంటి సాకులు చెప్తావా?
1: అబ్బా నా బాధ నేను పడతాను గాని నువ్వెళ్ళు సీతమ్మ.
0: దుర్గమ్మ నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఇంటి పక్క శవాన్ని పెట్టుకుని మమ్మల్ని భోజనం చేయకుండా ఎంతసేపు ఉండమంటావు? ఇదిగో నీ ఇష్టం అనటానికి ఇది నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాదు, ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు, అర్థమైందా?
1: ఏమిటి సీతమ్మ నువ్వు అనేది? అంటే నేనేం చెయ్యాలనుకుంటున్నానో నీకు చెప్పాలంటావు అంతేనా?
0: తప్పకుండా. ఇది ఊరనుకున్నావా వల్లకాడనుకున్నావా? మాట్లాడితే నా ఇష్టం నా ఇష్టం అనటానికి.
1: ఇదిగో సీతమ్మ కొద్దిగా నోరు సంభాళించుకుని మాట్లాడు, నీవేమీ నా చుట్టానివి కాదు పక్కానివి కాదు, అన్ని విషయాలు నీకు చెప్పి చేయటానికి. అసలు ముందు నా ఇంట్లోంచి బయటకు నడు.
0: ఇదిగో దుర్గమ్మ నీకింత

0: బాగారు పనికిరాదు, నన్నింట్లోంచి బయటకు వెళ్ళమంటావా? నీ కొడుకుతో కూడా ఇలాగే పోగరుగా మాట్లాడుంటావు, అందుకే నీ భర్త సేవాన్ని అనాదన చేసి వెళ్ళిపోయాడు. అసలు అందరినీ నిరోధం చేసుకుని నువ్వెలా నీ భర్త శవాన్ని దహనం చేపిద్దామనుకుంటున్నావు?
1: అసలు నీ ఉద్దేశం ఏమిటి సీతమ్మ? శవాన్ని ఇక్కడి నుంచి తీయలేదనా? నా ఆస్తి నా కొడుకు రాయలేదనా? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు.
0: అది కాదు దుర్గమ్మ, ఏదో నీ కొడుకు అడిగినట్లుగా నీ ఆస్తి వాడి పేరుతో వ్రాసినట్లయితే ఈ పాటికి శవయాత్ర ముగిసేది కదా.
1: సీతమ్మ, నీ మనసులోని ఉద్దేశం ఇప్పుడు బోధపడింది నాకు. అసలు నువ్వు ఎప్పటినుంచో నా ఇల్లు పక్కనున్న నీ స్థలంలో కలుపుకోవాలనుకుంటున్నావు, అవునా? నేనెలాగో నీ కమ్మనన్నాను. పట్నంలో ఉంటున్న సుధాకర్ పేరుతో రాస్తే వాడెలాగూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నా ఇల్లు వాడి దగ్గర తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు అని, అంతేగా?
0: అయ్యో దుర్గమ్మ, నువ్వు అలా అనుకుంటున్నావా? చీచి, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. కాకపోతే విధవ ఆస్తి కోసం అయిన వాళ్ళని దూరం చేసుకున్నావే అని, అందరూ ఉండి కూడా నీ భర్త శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేయాల్సి వస్తుంది అన్నదే నా బాధ.
1: నా బాధ నేనే పడతానులే కాని సీతమ్మ, నా గురించి నువ్వు ఎక్కువగా బాధపడకు, నీ ఆరోగ్యం చెడిపోద్ది. సరే వెళ్ళరా సీతమ్మ.
0: ఇంతకీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పలేదే.
1: నేనేం చేస్తానో చూస్తావుగా సీతమ్మ.
0: చివరికి నీ భర్త శవానికి మున్సిపాలిటీ వాళ్ళే గతి అనుకుంటా.
1: సరేలే, భగవంతుడు ఎలా రాస్తే అదే జరుగుతుంది. విధిలేఖతో ఎవ్వరూ తప్పించలేరుగా సీతమ్మ.
0: అంతేనమ్మా, అంతే.

0: ఇదిగో మామగారు, ఇదేనా అనాథ శవం? ఏమిటి మాట్లాడకుండా నా ముఖం వైపు చూస్తున్నారు? రండి రా రండి, ఆ శవం లేపండి, తీసుకెళ్దాం.
1: ఎవరు మీరు? అనాథ శవం ఏమిటి?
0: మేము మున్సిపాలిటీ నుంచి వచ్చాంలే.
1: అయితే?
0: అయితే ఏంటమ్మా, ఇప్పటికి 2 రోజుల నుంచి శవాన్ని దానం చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు. ఎవరో వస్తారు దానం చేస్తారు అన్నారంట. వాళ్ళు రావటం, దానం చేయకుండా వెళ్ళిపోవటం కూడా అయిపోయిందటగా. చుట్టుపక్కల వాళ్ళు శవం కుళ్ళి వాసన వస్తుందని మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ అనాథ శవం ఉంది, తీసుకెళ్ళండి అని. అర్థమైందమ్మా?
1: చనిపోయింది నా భర్త, ఆయన ఏమి అనాథ కాదు.
0: అబ్బా మామగారు, మీరు శవం పక్క నుంచి లేతే మేము శవాన్ని తీసుకెళ్తాం. ముందు మీరు లేవండి.
1: నేను లేవనగాక లేవను, నా భర్త అనాథ కాదు. దిక్కులేని శవల మీరు దహనం చేయవలసిన కర్మేం పట్టలేదు.
0: మామగారు, మీరు పెద్దవారు, ఇలా మొండికేట ఏమైనా పద్ధతిగా ఉందా చెప్పండి. మీరు మమ్మల్ని విసిగించకుండా పక్క తప్పుకోండి. ఇప్పటికే 2 రోజులైంది, చూడండి శవం ఉబ్బిపోయి కంపు కొడుతుంది. ఇంకా ఈ శవం ఇలాగే ఇక్కడే ఉంటే చుట్టుపక్కల కలరా వ్యాపించిద్ది, తప్పుకోండి.
1: ఓహో, నేను తప్పుకోనుగాక తప్పుకోను.
0: మామగారు, ఇలా అయితే మిమ్మల్ని బలవంతంగా ఈడ్ చేయాల్సి ఉంటుంది. పెద్దవారిని గౌరవిస్తుంటే.
1: ఉండవయ్యా బాబు, అడుగో మా అబ్బాయి వస్తున్నాడు. రానాయనారా బాబు, నీ పేరేమిటి?
0: మామగారు, మీకేమైనా పిచ్చా ఏంటి? మా అబ్బాయి అంటున్నారు, నీ పేరేంటి అంటున్నారు.
1: తొందరెందుకు నాయనా, ఇప్పుడే తెలుస్తుంది చూడు. బాబు, నీ పేరేమిన్నాయనా?
2: నా పేరు కిరణ్ కుమార్ అమ్మా. నన్ను అనాథ శరణాలయం మేనేజర్ సత్యనారాయణ గారు పంపించారు.
1: అర్థమైంది నాయనా, అందుకే నీ పేరేమిటని అడిగాను. సరిగ్గా సమయానికి వచ్చావు. ఇదిగో బాబు, ఈ కాగితంలో మన ఇంటి పేరు, గోత్రం పేరు రాసింది. ఇదిగో ఈ 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళు. పంతులు గారికి నేను ఫోన్ చేశాను, ఆయన అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నగారి దహన సంస్కారాలు చేసిరా. వెళ్ళు బాబు.
2: అమ్మా, నేను?
1: నువ్వు నా మానసపుత్రుడివి బాబు. మీ నాన్నగారి దహన సంస్కారాలు నిర్వహించిన మరుక్షణం నువ్వు నా దత్తపుత్రుడివి. నీ గురించి అన్ని విషయాలు సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నీకు చదవంటే ప్రాణమంటగా నీలాంటి బుద్ధిమంతుణ్ణి పంపి సత్యనారాయణ గారు నాకెంతో మేలు చేశారు. నేనెంత అదృష్టవంతురాలి బాబు.
2: అదృష్టం నీది కాదమ్మా, నాది. అనాథాశ్రమంలో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఇంటర్ వరకు వచ్చాను. ఇక్కడి నుంచి నా చదువుకి, నా పోషణకి, శరణాలయానికి భారంగా ఉన్న సమయంలో సత్యనారాయణ గారు పిలిచి మీరు నన్ను పుత్రుడిగా స్వీకరిస్తున్నారని చెప్పి పంపించారు. మీరేమో నేను మీకు దొరకటం అదృష్టం అంటున్నారు.
1: ఆయన వాళ్ళు డబ్బు కాసిపడి మీ నాన్నగారి శవాన్ని దహనం చేయటానికి నిరాకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయనది అనాథ శవం, తీసుకెళ్తానంటున్న తరుణంలో

0: నువ్వు సమయానికి వచ్చి నా భర్త అనాథ కాదు అని నిరూపించావు బాబు.
1: మామగారు, ఇప్పుడు వచ్చిన కుర్రాడిని మీరు మీ కొడుకు అంటున్నారు, ఆ కుర్రాడేమో అనాథ శరణాలయం నుంచి వచ్చానంటున్నాడు. ఇప్పటికిప్పుడే ఈ కుర్రాడు మీ కొడుకు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు.
0: నీకేం అర్థం కానవసరం లేదు నాయన, మాకు అర్థమైంది అది చాలు. బాబు కిరణ్, నేను చెప్పింది గుర్తుందగా, మున్సిపాలిటీ వ్యాన్లో వెళ్ళు, వ్యాన్కి కిరాయి డబ్బులు ఇచ్చి కార్యక్రమం సక్రమంగా జరిపిరా, వెళ్ళు నాయన.
2: అలాగేనమ్మా, అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఏమయ్యా అలా జెండాకర్లా నిలబడి నా ముఖం వైపు చూస్తావే? ఆ పక్క నిల్చున్న ముగ్గురు నువ్వు కలిపి నలుగురు నాన్నగారి శవాన్ని తీసుకెళ్లి వ్యాన్లో పెట్టండి.
0: బాబు కిరణ్,
2: అమ్మా
0: చదువుకుంటున్నావా?
2: అవునమ్మా. ఏమిటమ్మా?
0: ఇవిగో ఈ కాగితాలు చూడనాయనా. బాబు, ఏమిటి బాబు ఇది? ఆ కాగితాలు చదివి అలా కళ్ళ వెంట నీరు కారుస్తున్నావెందుకు కిరణ్?
1: అమ్మా, ఒక అనాథనైన నాకు మీరు తల్లిలా చేరదీశారు, కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆస్తి నా పేరుతో రాసి మీకు వారసుని చేశారు. అయినా మీ తదనంతరం కాకుండా మీరు బ్రతికుండగానే నా పేరుతో ఆస్తి రాశారేమిటమ్మా?
0: చూడు నాయన, ఇక నుంచి నీకు గాని నాకు గాని మనం అనాథలం అన్న భావన రాకూడదు అనే అలా చేశాను. నువ్వు నా కొడుకు, నన్ను ఆదరించాల్సిన బాధ్యత నీది. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావన్న నమ్మకంతోనే అలా చేశాను తప్ప.
1: అయ్యో, తప్పని కాదమ్మా. ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వారి సేఫ్టీ కోసం ఎంతో కొంత ఆస్తిని దాచుకుంటున్నారు కదా, అందుకని.
0: బాబు, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నీకు డబ్బు వచ్చిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని అనుమానం ఉంది, అంతేనా?
1: ఎంతైనా డబ్బు పాపిస్థితి కదమ్మా.
0: నువ్వు మంచివారివేగా బాబు.
1: ఏదైనా మీ తదనంతరం నాకు రాస్తేనే బాగుండేది. నాకు మాత్రం మనసులో ఈ పాపిస్టు డబ్బు వలన.
0: డబ్బు పాపిస్టిదే బాబు, కాదనను. కాని ప్రతి మనిషిలోనూ కృతజ్ఞుడు కృతజ్ఞుడు అని ఇద్దరుంటారు. ప్రస్తుతం నీ మనసు కృతజ్ఞతతో నిండి ఉంది, ఇక నీలో కృతజ్ఞుడు ప్రవేశించే అవకాశమే లేదు. ఫోనే నువ్వు అనుకున్నట్లు ఒకవేళ నువ్వు నన్ను వెళ్ళగొట్టావే అనుకో,
1: అమ్మా
0: నేను వెళ్ళి నువ్వు వచ్చిన అనాథాశ్రమంలో ఉంటాను.
1: అమ్మా,
0: అయ్యో ఇదేమిటి కిరణ్, నా కాళ్ళు పట్టుకుంటావేమిటి? అయ్యయ్యో, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి? ఏడుస్తున్నావా చిన్నపిల్లల్లా? ఊరుకో బాబు.
1: అమ్మా, ఎంత మాట అన్నావమ్మా. నేను బ్రతుకుండగా నువ్వు అనాథవు కావమ్మా. ఒకవేళ నువ్వు ఆస్తి లేని దానివైనా నువ్వు నాకు ఎంతో మహోన్నతమైన అమ్మ స్థానాన్ని ఇచ్చి నాకు తల్లి లేని లోటు తీర్చావమ్మా. అవసరమైతే కూలి పనిచేసైనా నేను పోషించుకుంటానమ్మా, పోషించుకుంటాను.
0: చాలు బాబు, చాలు, ఆ మాట చాలు బాబు. ఈ జన్మకి ఈ వరం చాలు. చదువుకో బాబు, బాగా చదువు. నువ్వెంతవరకు చదవాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నీ లక్ష్యాన్ని చేరుకో. డబ్బు గురించి ఆలోచించుకోవద్దు బాబు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. చదువు బాబు, బాగా చదువు.
1: చదువుతానమ్మా, చదువుతాను. అమ్మా, అనాథనైన నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన నీకు ఈ అనాథ వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా.
0: బాబు కిరణ్, ఇంకెప్పుడు నువ్వు అనాథ అన్నమాట అనకు. నువ్వు కాదు బాబు అనాథవు. డబ్బే ప్రధానమనుకుని కన్నవాళ్లను కట్టుకున్న వాళ్లను దూరం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. డబ్బుండి ప్రేమ ఆప్యాయతల కరువై మనశ్శాంతి లేక జీవిస్తున్న వాళ్ళు వాళ్ళనాథలు బాబు. మనిషిగా జన్మించి మానవత్వాన్ని మరచి దానవులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వాళ్ళనాథలు బాబు. నువ్వు కాదు అనాథవు. బాబు కిరణ్, ఇంకెప్పుడు అనాథవని నువ్వు అనుకోవద్దు, నాతో అనద్దు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, సరేనా?
1: సరేనమ్మా. అమ్మా
0: బాబు.
1: అమ్మా,
3: మీరింతవరకు అనాథ నాటిక విన్నారు. రచన శ్రీపాశం గోపాలకృష్ణమూర్తి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చువుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎలిజ

ఆకాశవాణి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం వింటారు. సతతము బ్రోతువని నీ శరణంటిని. భైరవి రాగం ఆదితాళం.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ ఆశాలత కులకర్ణి పాడిన పాట, గీతరచన ఆరుద్ర.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: will enable banks, fintech companies and other organizations to seamlessly integrate and test Aadhaar face authentication within their own mobile applications. In Junior Asia Cup hockey, the Indian men's team today advanced to the semi-finals after a dominant 15-0 victory over Chinese Taipei at Mo Chi in China. Captain Anmol Ekka led the charge with a sensational 6-goal haul, all coming for penalty corners, as defending champions India recovered from a goal-less opening quarter to overwhelm their opponents in the remaining 45 minutes. And that's the end of this news bulletin.
1: सुनिए आज शाम 6:30 बजे प्रसारित मार्केट
2: आकाशवाणी విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధా సమర్పణ శ్రీ నారాయణం శేషుబాబు. 6:10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా భద్రాచల రామదాసు కీర్తనలు, అనంతరం సన్నతి గీతాలు వింటారు. 7:15 నిమిషాలకు ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అయోధ్య ఆర్కే గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత అద్భుత కథా రచయిత విశ్వనాథ సత్యనారాయణ, ఈ అంశం గురించి డాక్టర్ బి రామలక్ష్మి గారి ప్రసంగం వింటారు. తొమ్మిది గంటలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి రాధా, శ్రీమతి జయలక్ష్మి గార్ల గాత్రయుగళం వింటారు. 10 గంటలకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. 10:30 నిమిషాలకు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య ప్రస్థానం, ఈ అంశం గురించి డాక్టర్ జే జాన్ కిరణ్ బాబు గారి ప్రసంగం వింటారు. 12:40 నిమిషాలకు జానపద కళారూపాలు శీర్షికన తంబుర కథ వింటారు. సమర్పణ శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం. 1:30 నిమిషాలకు గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మహిళల్లో ఆత్మహత్యలకి కారణాలు నివారణ గురించి శ్రీమతి పి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. తర్వాత లలిత గీతాలు, అలాగే చెడు కొలెస్ట్రాల్ దాని లక్షణాల గురించి విశేషాలు తెలుసుకుంటారు. 4:30 నిమిషాలకు ఉల్టే శబ్ద 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. అధ్యాపకులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి ఎం విజయ్. 6:30 నిమిషాలకు పల్లెసీమలు కార్యక్రమంలో పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు, నివారణోపాయాలు, ఈ అంశం గురించి డాక్టర్ బిల్కిస్ గారి ప్రసంగం వింటారు. 7:15 నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం వింటారు. 7:45 నిమిషాలకు దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 20-26 భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్కి సంబంధించి హిందీ మరియు ఆంగ్లంలో ద్విభాష ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమం రేడియో సెట్లను ఎఫ్ఎం ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో ప్రసారం చేయబడదు. రాత్రి 8:00 గంటలకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో అవే కళ్ళు శ్రీమతి ప్రాణిగ్రహి సుజాత గారి కథానిక వింటారు. 9:15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 నిమిషాలకు ఆపాత మధుర గీతాలు వింటారు. 10 గంటలకు చక్కని రాజమార్గం రూపకం వింటారు. సంగీత నిర్వహణ శ్రీమతి శ్రీష్ల శారద, రచన శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ, సమర్పణ శ్రీ పాండురంగ శ్రీమతి శ్రీష్ల శారద, సహకారం శ్రీ మాడడుగుల రామకృష్ణ. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. తన లోపం ఎరిగిన వాడే పరిపూర్ణమైన మానవుడు, ఒక చక్కని మాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:14 దాటి 23 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. రేపు ఉదయం 5:48 మా ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.